విజ్జలందు దిశక్తి చూపిన దివ్య భూమి చిత్రకళలతోడ చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమియందు జననముంది.

0: Bharat, which is the motherland of ours, is the one which has earned fame intercontinental. Ours is the land, Bharat is the land which has defeated all foreign enemies and won victorious battles. Ours is the one, Bharat is the land which has earned extremely great name in the areas of music and all other fine arts. Bharat has given birth to you, and it is your responsibility to see that the dharma, the honor and dharma of Bharat is protected, fostered and developed. Devotees, this is your great responsibility.
1: Prema Swarupulara,
0: embodiments of divine love.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ.
0: ది ల్యాండ్ ఆఫ్ భారత్ కెన్ బి కంపేర్డ్ టు ఎన్ ఆరెంజ్ ఫ్రూట్.
1: కనగా జాతులు మతములు తొనలు కాదే.
0: ది ఇన్సైడ్ ద పీసెస్ విచ్ కాన్స్టిట్యూట్ ది ఆరెంజ్ ఫ్రూట్ may be compared to different types of castes and religions which are there.
1: Bhinna tegalunu vruttulu avi enni unna,
0: there may be different types of people who follow different professions and different communities may be there.
1: Bharata deshana puttute bhagyamagunu kada mari.
0: Is it not a great good fortune to be born in the land of Bharat, to whichever community and religion and caste you belong to?
1: Aikamatyambu jnanamu nandajeyu divya jyotini veliginchu desamidiye.
0: This is the land which can make the unity and the divinity shine in its fullness.
1: Pavitramaina Bharat desamu anadi kalamu nundi astikyani prabodhistu ప్రచార ప్రబోధన చేత ఆచరణను అందిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ ది టైమ్స్ ఇన్ మెమోరియల్ భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ టీచింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హెస్ బీన్ ప్రూవింగ్ బై బోత్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ బై ప్రాక్టీస్.
1: లోక సమస్త సుఖినో భవంతు అన్నదే హైందవ సాంప్రదాయం యొక్క లక్ష్యము.
0: ద ట్రెడిషన్ ఆఫ్ హిందూ ల్యాండ్ ఈజ్ దాట్ everyone in the world should be happy, all the world should be happy.
1: Itti pavitra Bharat deshamunandu janminchinatvanti bharatiyulu yokka sukhitamu adrishtamu entayo koniyadadaginadi.
0: In such a great land as Bharat, the people who have been born in that particular land, how fortunate they are.
1: Sahasra shirsha purusha sahasraksha sahasrapad anni shirassulu అన్ని నేత్రములు అన్ని పాదములు అతని యొక్క అంగములే.
0: ఆల్ ద హెడ్స్ ఆల్ ద ఐస్ ఆల్ ద ఫీట్ ఆర్ ద లింబ్స్ ఆఫ్ దట్ కాస్మిక్ పర్సన్.
1: విశ్వమే విష్ణు స్వరూపము.
0: ద వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: ప్రతి పదార్థమునందు కూడాను అస్థి భాతి ప్రియ నామ రూపములు అనేటువంటి ఐదు తత్వములు కూడి ఉన్నవి.
0: In every object there are five principles: asti, bhati, priyam, nama and rupa.
1: Modati vi moodainatvanti sat chit anandamule manavuni yokka nija swaroopamulu.
0: The first three principles, sat chit anand, are the real form of a human being.
1: Nama roopamulu kalpitamulu.
0: The name and form are created ones.
1: నిజముగా మానవుని యొక్క స్వభావము చాలా పవిత్రమైనటువంటిది.
0: ట్రూలీ స్పీకింగ్ ద నేచర్ ఆఫ్ హ్యూమానిటీ ఈజ్ మోస్ట్ సేక్రెడ్.
1: నిర్మలమైనటువంటిది,
0: ఎక్స్ట్రీమ్లీ ప్యూర్,
1: నిస్వార్థమైనటువంటిది,
0: అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
1: కానీ ప్రాకృత దోషమును కొట్టడం పడచం చేత మానవత్వంలో మాలిన్యం ఏర్పడుతూ వచ్చినది.
0: బట్ అన్ అకౌంట్ ఆఫ్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ నేచర్ ఆన్ మ్యాన్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ హిమ్.
1: మానవుని యందు ఆవిర్భవించినటువంటి ఈ సచ్చిత్ ఆనందం యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బేసికలీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ హీ కాన్స్టిట్యూట్స్ సచ్చిత్ అండ్ ఆనంద.
1: మానవుని ఆవరించినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలం మాటలతో పోవున్నది కాదు.
0: ఇగ్నరెన్స్ విచ్ హెస్ ఎన్గల్ఫ్డ్ ద మ్యాన్ కెనాట్ బి రిమూవ్డ్ బై మియర్ వర్డ్స్.
1: ఎంత సంపద కలిగినప్పటికీ, ఎన్ని ఉత్తమమైనటువంటి యొక్క అధికారములు చేపట్టినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, మనసునందు ఆవరించినటువంటి ఈ అశాంతిని ఏమాత్రం కూడా తొలగించలేవు.
0: హౌఎవర్ మచ్ వెల్త్ వన్ మే ప్రొసెస్, వాట్ ఎవర్ హై పొజిషన్ వన్ మే ఆక్యుపై, అండ్ వాట్ ఎవర్ హై ఎడ్యుకేషన్ వన్ మే హ్యావ్, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు రిమూవ్ ఇగ్నరెన్స్ విచ్ ఈస్ ఇన్ వన్స్ హార్ట్.
1: ఈ అజ్ఞాన రోగమును తొలగించేటువంటి యొక్క దివ్యోషధము ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ రిమూవ్ ఇగ్నరెన్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడి
1: మానవులకు లభించేటువంటి యొక్క సంతోషము కాని, ఆనందము కాని, సుఖము కాని, ఐశ్వర్యము కాని, వీటిని చూచి మనం మురిసిపోరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా, వీ షుడ్ నాట్ బి ఓవర్ జాయ్డ్ బై మియర్లీ లుకింగ్ అట్ ద వెల్త్ దట్ వన్ హ్యాస్ అండ్ ది జాయ్ దట్ వన్ మే గెట్ అండ్ ది హ్యాపీనెస్ దట్ వన్ మే గెట్ అండ్ ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ టెంపరీ బ్లిస్ దట్ వన్ మే గెట్.
1: ఇది కేవలం వచ్చినవి మాత్రమే కాదు, పోవుట కూడా జరుగుతున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ దట్ దీస్ హ్యాపెన్ టు కమ్ టు అస్ బట్ దే గో అవే ఫ్రమ్ అస్.
1: ఈ సుఖ దుఃఖములనేటువంటిది వచ్చిపోయే బంధువుల వంటి మాత్రమే.
0: Joy and sorrow may be compared to the relatives who visit us now and then.
1: Kanuka manavattamlo undinatundi divyatvanni vismarinchaka chanikayamainatundi yokka laukika bhoga bhagyamulaku longaka tana yokka swaswaroopanni taanu gurtinchukovadaniki tagina prayatnam cheyali.
0: Therefore man has to make an effort to see that his real nature is recognized without falling a prey to the temporary joy that may be there. Therefore, he has to manifest divinity within himself.
1: Manavuni yokka dehamu neeti budaga vantidi.
0: Man's body may be compared to a water bubble.
1: Deenini aashrayinchi matram manam jeevincharadu.
0: We should not take shelter under that and go on living a life.
1: Sukamunaku yetti vikaramu, dukkamunakunu atti vikarame.
0: Whatever the form that you get in joy, the same thing
1: సుఖ దుఃఖములు రెండు కూడా వికారములతో కూడినటువంటివి.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఫుల్ ఆఫ్ దేర్ ఆల్సో వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ నేచర్.
1: ఇట్టి వికార స్వరూపమైనటువంటి యొక్క భావములను ఆవరించి వరించి సత్యమైనటువంటి యొక్క స్వభావమును తాను మరచడం మానవుని యొక్క కర్తవ్యం కానేరదు.
0: వన్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ హ్యూమన్ ఫామ్ దట్ వన్ is likely to get, and one should not forget his real nature and his real divinity.
1: Sarvam nityam sarvagatam anaga atma aneetvantidi nityamainatvantidi satyamainatvantidi desakalamunaku atheetamainatvantidi.
0: Atma is based upon truth and permanent entity. It transcends all the things which relate to a particular situation and a country.
1: Atma jnana vicharame sanatana dharmam.
0: సనాతన ధర్మ ఈజ్ బేసికలీ ఎన్క్వైరీ ఇన్ టు ఆత్మజ్ఞాన.
1: ఇట్టి ఆత్మజ్ఞాన విచారణ స్వరూపమైనటువంటి యొక్క సనాతన ధర్మమును అనుసరించడమే జీవుని యొక్క కర్తవ్యము.
0: హ్యూమన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు ఫాలో దిస్ సనాతన ధర్మ.
1: అంతవంత ఇవి దుఃఖ దేహ, ఈ దేహము యొక్క తత్వం అనేటువంటిది అంతమయ్యేటువంటిది.
0: The principle of the body is one that comes to an end. It is not going to be permanent.
1: Malinapu kompa.
0: It is full of dirty odors.
1: Rogamuna braggedu sevaka gampa.
0: It is a basket which consists of a number of diseases.
1: Jata sanchalanamu pondu dumpa.
0: This is the one which undergoes different changes over a period of time.
1: Bhavasagara meedagaleni kampa.
0: This is the one which cannot help you to traverse the to cross the ocean of bhava.
1: Ambula padalammu manam eppu dalampa.
0: If you want to just think of it a little carefully, this is something which is pierced with all sorts of arrows.
1: Menu chelamani nammaboku manasa hari padamulu ashrayinchave annaru.
0: Oh mind, don't consider this body as a permanent thing. Take shelter under the feet of Hari.
1: Pancha bhutamulu pancha bhautika dehamulu matrame badinchavachunu kani pancha bhutamulaku atitamainatunti yokka atma tattvanni ivi e matram kodunu kadilinchalevu.
0: These five elements may cause pain to the body which consists of these five elements, but it cannot touch atma which transcends all these five elements.
1: Manavudu anaga vishwasam kaliginatunti vaadu.
0: Man essentially means one who has faith.
1: Vishwasinchadaginatunti manavattamu.
0: To have faith, that is the nature of humanity.
1: Pavitramainatunti manavattamu.
0: Humanity is essentially sacred.
1: Jeevinchadaginatunti manavattamu.
0: Humanity lives forever.
1: Lakshyamulu veedaka.
0: Without forgetting the goal of life.
1: Manavattamulu sarthakam gavinchukotame tama yokka kartavyamu.
0: Your responsibility is to sanctify your lives and sanctify your opportunity.
1: Shariramu manasu atmalu yokka koodikane manavattamu.
0: Manavattva or human being consists of a combination of our coming together of body, mind and atma.
1: ఈ మూడు మానవుని యొక్క స్వభావాలను నిరూపించుచున్నది.
0: ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది హ్యూమన్ నేచర్.
1: మానవత్వాన్ని ఉన్నత స్థితికి గోల్పోతున్నది.
0: దీస్ త్రీ హెల్ప్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రావర్స్ అప్వర్డ్.
1: వీటిని చేయుట తెలుసుకునుట ఉండుట అని దీనికి ఒక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ డూయింగ్, బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ రీచింగ్.
1: చేయుట అనగా శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ఈ శరీరము చేతనే అన్ని కర్మ ధర్మములు కూడాను ఆవరించుచు అనుసరించుచు ఆచరించుచు వచ్చుచున్నది.
0: డూయింగ్ రిఫర్స్ టు ద యాక్టివిటీ ఆఫ్ ది బాడీ. ఆల్ ద డ్యూటీస్ విచ్ ఆర్ ఎంజాయిన్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బాడీ.
1: దేహమే లేకుండా ఎట్టి ధర్మ కర్మలు కూడాను ఆచరించటకు వీలు కాదు.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ బాడీ, యూ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ డ్యూటీస్ ఎంజాయింగ్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్.
1: కనుకనే సమస్త కర్మలు కూడాను ఆచరించడానికి అనుకూలమైనటువంటి యొక్క కరణము ఈ యొక్క దేహము.
0: దేర్ ఫోర్ బాడీ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ హెల్ప్స్ యూ టు పర్ఫార్మ్ ఆల్ ది డ్యూటీస్ ఎంజాయింగ్ ఆన్ యూ.
1: ఇక రెండవది మనస్సు.
0: ద సెకండ్ వన్ ఇస్ మైండ్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థాట్.
1: నిరంతరం కూడా సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటున్నది.
0: మైండ్ ఇన్ మైండ్ థాట్స్ విల్ బి అకరింగ్ అండ్ డిసపియరింగ్ కంటిన్యూస్లీ.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతయకుడును మనోమయంగానే ఉంటున్నది.
0: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కానీ వ్యక్తి కానీ విషయం కానీ ఇందులో కానరాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ మైండ్ అట్ ఆల్.
1: మంచి చెడ్డల విచారణ కూడాను మనస్సు ద్వారానే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద మైండ్ యూ కెన్ ఎన్క్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద
1: నిత్యానిత్య విషయ పరిశీలన కూడాను మనసు వల్లనే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ మైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుకని మనసు తెలుసుకునుట అని దీనికి ఒక అర్థము.
0: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్డ్ టు యాజ్ నోయింగ్ ఆర్ బికమింగ్ అవేర్.
1: ఇంకా ఆత్మ, ఇది నిత్యమై సత్యమై నిర్మలమై నిస్వార్థమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వరూపము.
0: దెన్ నెక్స్ట్ ఈజ్ ఆత్మ విచ్ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ నెవర్ డైయింగ్ విచ్ ఈస్ ఎఫల్జెంట్.
1: ఇది ఎట్టి కూర్పుల చేత కానీ మార్పుల చేత కానీ మార్పు చెందినది కాదు.
0: ఆత్మ ఈజ్ వన్ విచ్ డజంట్ అండర్గో ఎనీ చేంజ్ ఎయిదర్ బై అడిషన్ ఆఫ్ థింగ్స్ ఆర్ బై సబ్ట్రాక్షన్.
1: ఇది మానవుని అంతరాత్మ యందు పరంజ్యోతిగా వెలుగుతున్నది.
0: ఇన్ ది ఇన్నర్ కోర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ దిస్ విల్ బి షైనింగ్ ఎఫల్జెంట్లీ.
1: దానిని దైవత్వం అని కూడా పిలుచబడుతున్నవి శాస్త్రములు.
0: ది స్క్రిప్చర్స్ హావ్ బీన్ డిస్క్రైబింగ్ దట్ యాజ్ డివినిటీ ఇట్సెల్ఫ్, గాడ్ హెడ్.
1: భారతీయుల పవిత్రమైన శాస్త్రములు చరిత్రములు కూడాను ఇట్టి అంతరాత్మను ప్రబోధించడమే జరుగుతూ వస్తున్నది.
0: ద సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ భారత్ హెస్ బీన్ ఎక్స్పౌండింగ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్ అండ్ థాట్స్.
1: భగవంతుడు ఆత్మస్వరూపమని కూడాను శాస్త్రములు బోధిస్తూ వచ్చినవి.
0: స్క్రిప్చర్స్ హావ్ బీన్ ఆల్సో టీచింగ్ దట్ లార్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: హృదయ కుహరమునందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
0: ఉపనిషత్స్ హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ ద కేవ్ ఆఫ్ హార్ట్.
1: హృదయము పవిత్రమైనప్పుడే దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందని బైబిల్ వర్ణిస్తూ వచ్చింది.
0: Bible has been describing that you will be able to just get divinity only when you purify your own heart.
1: Pavitra karyamulu acharinchi hrudayamunu nirmalamainatundi sthitilo unchukovatame divyattamainatundi daivattamu ani Muhammadiyulu anaga Quran bodhisthu vachinadi.
0: Quran also has been describing that by purifying your heart with such activity which can purify your heart, you can find divinity within yourself.
1: Sadbhavamula chetanu సత్కర్మల చేతను సత్ప్రవర్తన చేతను మానవత్వాన్ని నిరూపించడము హృదయమే ప్రధానమని చెప్పిన కూడాను గురునానక్ బోధిస్తూ వచ్చాడు.
0: గురునానక్ ఆల్సో హాస్ థాట్ దట్ బై గుడ్ థాట్స్ గుడ్ డీడ్స్ అండ్ గుడ్ బిహేవియర్ యూ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
1: ఏ తావాత సర్వ మతముల యొక్క సారము సర్వ మార్గముల యొక్క కర్మము దమ్యము గమ్యము అన్ని కూడాను హృదయం యొక్క పవిత్రతనే నిరూపిస్తూ వచ్చినది.
0: The sum and substance of all this is that all the scriptures, all the religions, and everyone has been expounding the fact that one must have pure heart.
1: Kanuka prema annatvantidi leka satyamu annatvantidi dehamunku maatrame sambandhinchinadi kaadu hrudayamunku sambandhinchinatvantidi.
0: Love and truth are not so much with reference to the physical body as such, but they are essentially associated with one's heart.
1: Manavudu nijamuga atma swaroopude.
0: Truly speaking, man is the very embodiment of atma.
1: Aithe tana yokka itti swaroopanni marchipoyi chanikamainatvanti chudramainatvanti laukikamainatvanti ee bhoga bhagyamulaku murisipoyi bhagavantunni marchipothunnadu.
0: But being swayed by things which are temporary, which are worldly, he is forgetting his own true nature, unfortunately.
1: ee laukika sukamulanu aashinchu nimittamai aneka prayatnamulaku guri avutunnadu manavudu.
0: Desiring the happiness and joy of the world, he has been putting himself to innumerable problems and troubles.
1: Kadaku tana prayatnamulu phalinchaka sadhinchinatuvanti darini poorthiga anubhavinchaleka nirashache nispruhache అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హీస్ నాట్ బీన్ ఏబుల్ టు సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది అంబిషన్స్ హీస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దెమ్ అండ్ హీస్
1: కానీ 190 వంతులు మానవులు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాప్తులాడుచూ తమ అశాంతిని అందుకుంటున్నారు.
0: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజనస్లీ వర్కింగ్ ఫర్ థింగ్స్ not knowing what they will have to work for, not knowing what is correct, and in a confused state.
1: Intatito tana yokka prayatnamu viraminchuta ledu.
0: Even with that, he is not putting an end to his own efforts.
1: Manavuni yendu undinatvanti manavatvanni daivatvanni marchipothunnadu.
0: He is forgetting the human nature which is embedded in him and also the divinity which he is.
1: Danavatvanni pempondimpa chesukuntunnadu.
0: He is developing the demonic nature in him.
1: తనకు తాను పతనమవుకుటయే కాక తోటి మానవులను కూడా పతనము గావించుతున్నాడు.
0: నాట్ మెయిన్లీ హీఈస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ బికమింగ్ ది కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్.
1: దీని అన్నింటికి మూల కారణము
0: ద ప్రైమరీ రీజన్ అండ్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్
1: ధర్మబద్ధమైన నియమబద్ధమైనటువంటి యొక్క జీవితమును అలక్ష్యము చేయటమే.
0: ఇగ్నోరింగ్ ఎ లైఫ్ which is based upon right conduct and which is based upon some discipline.
1: Dharma eva ato moolam. Dharmamu annintiki ni moolamainatundi.
0: It is dharma, the righteous conduct, which is the root and the foundation of all the other things.
1: Dharma me goppa sugunamu.
0: Dharma is a great virtue.
1: Dharma managa kevalamu మానవుడు నిత్య జీవితంలో తమ తమ కర్తవ్యం గుర్తించుకోవటము ఆచరించటం మాత్రమే కానేరదు.
0: ధర్మ డస్ నాట్ నెసెసర్లీ రిఫర్ టు ఓన్లీ ద కండక్ట్ విచ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు డే టు డే లైఫ్.
1: అనేక మంది ధర్మం అనగా నీతికి పర్యాయ పదముగా భావిస్తూ వస్తున్నారు.
0: మెనీ పీపుల్ కన్సిడర్ ధర్మ యాజ్ ఎ సినానిమ్ ఆఫ్ మొరాలిటీ.
1: ఇది నిజమైన ధర్మము కానేరదు.
0: బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ ధర్మ.
1: మానవుని యందు ఆవిర్భవించేటువంటి చైతన్యమును ఏకంగా సత్యపరముగా పట్టి ఉంచటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ రిఫర్స్ టు ద కెపాసిటీ ఆఫ్ ద మ్యాన్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ దేర్ ఇన్ హిమ్.
1: మానవుని యొక్క చైతన్యం తత్వమును అహంకార భావము చే అహంకార సూత్రం చే తట్టినప్పుడే ఇది త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మంగా ఏర్పడుతుంది.
0: వెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య విచ్ ఇస్ ఇన్ మ్యాన్ ఈజ్ బౌండ్ బై ద త్రీ గుణాస్ ఇన్ హిమ్ దెన్ ఓన్లీ హీ డెవలప్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్.
1: సృష్టి చైతన్యమునే ఈశ్వరబద్ధంగా మనం భావించినప్పుడు ఇదే నిజమైన ఆత్మధర్మంగా రూపొందుతుంది.
0: ఇట్ బికమ్స్ ఆత్మధర్మ ఇఫ్ యూ ఓన్లీ రికగ్నైజ్ దాట్ ది నేచర్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ది ఆత్మ ఇట్సెల్ఫ్.
1: ఏకాత్మ భావమును పొందటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ సీయింగ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
1: బాహ్యమైన లౌకికమైన ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క కర్తవ్యములన్నీ కూడాను ఇవి కేవలము త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మములే.
0: ఆల్ ది అదర్ డ్యూటీస్ విచ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ గుణాస్.
1: స్వధర్మము అనగా స్వ అనగా ఆత్మధర్మమే.
0: స్వధర్మ రిఫర్స్ టు ద ఆత్మధర్మ.
1: పరధర్మం అనగా దేహధర్మమే.
0: ది అదర్ పరధర్మ రిఫర్స్ టు ధర్మ రిలేటింగ్ టు ద బాడీ.
1: దేహధర్మములు అనిత్యములు.
0: ధర్మ రిలేటింగ్ ద బాడీ ఇస్ ఇంపర్మనెంట్.
1: మార్పులతో కూడినటువంటిది.
0: ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ చేంజెస్.
1: యుగ యుగములందు కూడా ఇట్టి మార్పులు జరుగుతూనే వస్తున్నవి.
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అండ్ ఏజ్ టు ఏజ్ దెన్ వి చేంజెస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ధర్మ.
1: కానీ ఇట్టి ధర్మములు ఆత్మధర్మములుగా మనం విశ్వసించరాదు.
0: సచ్ ధర్మ రిలేటింగ్ టు ద బాడీ విచ్ అండర్గోస్ చేంజ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఆత్మధర్మ.
1: ఈ ధర్మములు ఎందే కూడాను గృహస్థ ధర్మములు, ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు అనేటువంటి అనేక రకంగా ఉంటుంటాయి.
0: అమంగ్ ద ధర్మాస్ దేర్ ఆర్ ధర్మాస్ అసోసియేటెడ్ విత్ ది స్టేజ్ ఇన్ లైఫ్ లైక్ గృహస్థ ధర్మ.
1: ఇవి కేవలము మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తం ఏర్పడినటువంటి మాత్రమే.
0: ఆల్ దీస్ ధర్మాస్ హ్యావ్ టేకన్ దర్ బాత్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్.
1: జీవిత పరమావధి సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఆత్మధర్మాన్ని మనం అనుసరించాలి.
0: బట్ వీ హావ్ టు ఫాలో ఆత్మధర్మ విచ్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కేవలం దేహధర్మములు మాత్రమే అనుసరించడం చేతనే మనం మృగములుగా తయారవుతున్నాము.
0: యాజ్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ధర్మ రిలేటెడ్ టు ది బాడీ వీ ఆర్ బికమింగ్ అనిమల్స్.
1: ఇంకా మనోధర్మమును ఆచరించినప్పుడు ఇది కేవలము తాత్కాలికమైనటువంటి మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ విత్ రిఫరెన్స్ టు ద మైండ్ వీ మే బి ఏబుల్ టు జస్ట్ సాటిస్ఫై థింగ్స్ రిలేటింగ్ టు టెంపరీ
1: శారీరక మానసికములు రెండు కూడాను కూడి ఆత్మతో అనుబంధం చేర్చుకున్నప్పుడే ఇది దైవత్వాన్ని పొందింపచేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ జాయిన్ ద బాడీ అండ్ ద మైండ్ టు ఆత్మ యూ బి ఏబుల్ టు జస్ట్ పర్ఫార్మ్ ఆత్మధర్మ.
1: దేహము చేయుట, మనసు ఆలోచించుట.
0: మైండ్ బాడీ అండర్ టేక్స్ వర్క్. మైండ్ అండర్ టేక్స్ థింకింగ్.
1: ఆత్మ సాక్షిభూతమై ఉండుట.
0: ఆత్మ విల్ రిమైన్ యాజ్ విట్నెస్.
1: ఈ మూడింటి యొక్క కర్తవ్యం వివిధములుగా ఉండినప్పటికీ
0: ఆల్ దీస్ త్రీ మే బి అపీరింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్.
1: ఇది వేరు వేరు మార్గములు ప్రవర్తించినప్పటికీ
0: దే మే బి టేకింగ్ త్రీ డిఫరెంట్ పాత్స్.
1: అన్నింటికి అన్యోన్యాశ్రయం అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దెర్ ఈస్ ఎ బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకం గావించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి యొక్క మార్గమును అనుసరింపజేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ యూనిఫై దీస్ థింగ్స్ యూ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
1: ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ఆర్ ఫోర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం అనేటువంటి దీనితోనే అర్థం ఆశించాలి.
0: దిస్ ధర్మ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్ అర్థ.
1: అర్థకామములు రెండు కూడా ధర్మమును అనుసరించినప్పుడే ఇవి సార్థకమవుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ దెన్ ఇట్ విల్ బి
1: ధర్మమును మాత్రం విసర్జించి అత్తకామములు ఎందే అరులు చాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
0: యు గో అగెన్స్ట్ ధర్మ అండ్ ఫాలో అర్థ అండ్ కర్మ విల్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ ట్రాక్.
1: అర్థకామములు అనేటువంటి ధర్మములు ఆచరించినప్పుడు మోక్షం మనకు సహజసిద్ధంగా ఏర్పడుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ వుడ్ బి ఏబుల్ టు రీచ్ మోక్ష ఈజీలీ.
1: మోహచ్చయమే మోక్షం అనేటువంటి ఒక సులభ మార్గాన్ని మనం అనుసరించవచ్చు.
0: ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ మోక్ష. దిస్ వీ కెన్ అచీవ్ బై దట్ పాత్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటిది కాదు.
0: హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద వన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ టుడే.
1: మా అనగా కాదు.
0: మా రెఫర్స్ టు నో.
1: నవ అంటే కొత్తది.
0: నవ రెఫర్స్ టు
1: మానవ అంటే ఇది కొత్తది కాదు అని దీని అర్థము.
0: మానవ మీన్స్ దట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటిది పాతదే రోతదే.
0: దిస్ ఈస్ ద వన్ విచ్ హెస్ బీన్ కమింగ్ ఫ్రమ్ అ నంబర్ ఆఫ్ బర్త్స్ వెరీ ఓల్డ్ వన్.
1: కనుక ఎంతకాలమైన కూడా మన యొక్క మానవత్వాన్ని పాతగానే రోతగానే అనుభవిస్తుంటే ఇంకా నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని ఏనాడు మనం అనుభవించేది?
0: ఇఫ్ యూ గోన్ ఎంజాయింగ్ దిస్ హ్యూమన్ నేచర్ ఇన్ ద ఓల్డ్ ఫ్యాషన్ అండ్ ఇన్ ద రాటన్ ఫ్యాషన్ వెన్ ఆర్ వీ గోయింగ్ టు ఫాలో ద రైట్ పాత్.
1: కనుకనే సర్వమును బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపాన్ని మనం నిరూపించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు అండర్టేక్ టు ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీథింగ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ.
1: సమాజంలోనే సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవాలి.
0: వి హావ్ టు మేనిఫెస్ట్ ద ఈశ్వరతత్వ ఇన్ ద సొసైటీ ఇట్సెల్ఫ్.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్.

0: అర్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము.
1: ఇఫ్ యు ఆస్క్ వాట్ ఈస్ ది వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయి, ఇట్ ఈస్ ఓన్లీ లవ్.
0: సాయి యొక్క ఐశ్వర్యములు ఈ భవనములు ఈ యొక్క మందిరములు ఇవి కాదు సాయి ఐశ్వర్యములు. సాయి యొక్క ఐశ్వర్యం అనేటువంటిది నిస్వార్థమైన నిర్మలమైన పవిత్రమైన ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: సాయి
0: ఆ ప్రేమకు మీరు వారసులై ఆ ప్రేమను మీరు అనుభవించి ఆ ప్రేమను మీరు అందుకొని ఆ ప్రేమను మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తునకు చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము.
1: సాయిస్ వెల్త్ అండ్ ప్రాపర్టీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ బంగ్లోస్ అండ్ టెంపుల్స్. ఇట్ ఈస్ బేసికలీ ఆల్ హిస్ ప్రాపర్టీ ఈజ్ సెల్ఫ్లెస్ ప్యూర్ లవ్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్
0: సర్వవ్యాపి సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తిమైనటువంటి భగవంతునికి మీరు అర్పితం చేసేది ఏమిటి?
1: God who is omniscient, omnipresent and omnipotent, what is there which can offer to such a one?
0: Branti matrame manasika trupti nimittamai meeru inni vidhamulainatundi yokka arpitamulu gavistu vastunnaru.
1: All the things which you are offering is only an illusion which you are having. It is only for your own satisfaction that you are offering things to the Lord.
0: Brahmandamantata brabalu chundedi tanaku ఆలయం గుణమర్చ అలవియ గుణ.
1: ఫర్ ద వన్ హూ ఆక్యుపైస్ ది ఎంటైర్ కాస్మాస్ కెన్ యూ కన్స్ట్రక్ట్ టెంపుల్స్ ఫర్ సచ్ ఎ వన్?
0: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపము నెవరు పట్టగలరు.
1: హూ కెన్ హోల్డ్ ఏ స్మాల్ ల్యాంప్ టు ద వన్ హూ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ a billion suns?
0: ajaharadulakaina alavikani tattvamu alavi rajulakaina andani vaadunu tana roopuganu gananavari taramu.
1: Who can find out the form which is not accessible for ajaha and hara to find out?
0: Sarva jeevulayandu sancharinchedi tanaku సరి అయిన పేరిడ సాధ్యమగున.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ ద వన్ హూ ఈజ్ మూవింగ్ ఇన్ ఆల్
0: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చ బొజ్జము తనకు పెట్టదగున.
1: ఫర్ ద వన్ ఇన్ హూస్ స్టమక్ ద ఎంటైర్ కాస్మాస్ ఇస్ దేర్ హౌ కెన్ యూ ఆఫర్ ఎనీ ఫుడ్ ఫర్ సచ్ ఎ వన్?
0: బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ యు ఆర్ బౌండ్.
0: ఇది కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమై ఈ విధమైన మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కాని నిజముగా భగవంతుడు ఒక స్థానము ఒక పేరు ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ అండ్ గివింగ్ ఎ నేమ్ గివింగ్ ఎ ప్లేస్.
0: సర్వత పాణిపాదం తర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి. భగవంతుణ్ణి ఏ భావము చేత ఏ హృదయము చేత ఏ వాంఛన చేత ఆరాధింతురో ఆచరింతురో ఆశింతురో ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
1: గాడ్స్ ఫామ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై డిఫరెంట్ పీపుల్ డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ అప్రోచ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ వర్షిప్ దే ఆఫర్.
0: భగవంతుడు కల్పవృక్షము కామధేనువు.
1: గాడ్ ఈజ్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ సెలెస్టియల్ కౌ.
0: ఎవరు ఆర్థి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానినే తాను అనుగ్రహిస్తూ చేస్తున్నాడు.
1: గాడ్ ఈజ్ వన్ హూ గోస్ ఆన్ కన్ఫరింగ్ టు ఆల్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సీకర్స్ ఆర్థి అర్థార్థి జిజ్ఞాసు అండ్ గాని జ్ఞాని డిపెండింగ్ అపాన్ వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్.
0: భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ టు రీచ్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఈస్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్.
0: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడవలనందే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును కాని ఆ చంద్రుని చూచుటకు ఏ పెట్టమాక్సిలేటో ఏ అరికంగంటనో ఏ

0: మార్చివేయటం మనకు అవసరం లేదు.
1: If you want to enjoy the shining moon, there is no need for any other type of help like a torch light or another lamp to enjoy the effulgence of moon.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు కనుక ఆ ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమించడం ద్వారానే మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: As God is the very embodiment of love, you have to recognize God only through love.
0: కనుక ప్రేమనే మన యొక్క ప్రాణముగా మనం విశ్వసించాలి.
1: We have to firmly believe that it is the love which is our life.
0: మానవుని నుండి మొట్టమొదట ఆవిర్భవింపచేసేటువంటిది ఆవిర్భవించేటువంటి కూడా ఒక్క ప్రేమ మాత్రమే.
1: Right from the beginning, it is the only love which manifests itself.
0: తదుపరి అన్ని గుణములు కూడాను ఆవిర్భవిస్తున్నవి.
1: It is only later on the other qualities have emerged.
0: కనుక ప్రేమ రహితమైనటువంటి యొక్క హృదయములుగా ఉండకూడదు.
1: Therefore, your heart should not be the one which is devoid of love.
0: ప్రేమ మయమైనటువంటి యొక్క జీవితాన్ని గడపాలి.
1: యు మస్ట్ స్పెండ్ లవ్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: మానవుని యొక్క భావములు అనేక విధమైనటువంటి రాగముల చేత కూడి ఉంటుంటాయి.
1: ది ఫీలింగ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్స్.
0: రాగద్వేషములే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క రాహుకేతువులు.
1: The true Rahu Ketus for human beings are likes and dislikes.
0: Navagrahamulu navagrahamulani manu bhavistunname kaani idi bhranti maatrame. Rendu grahamule manulu baadhistunnayi ade raga dveshamulu.
1: We are thinking that there are 9 planets navagrahas. They are giving us trouble. It is not these 9, only 2, that is raga and dvesha.
0: Shankara vaari shishyullo totakudu anetunte vaadu prashnistadu okati.
1: Totaka, a disciple of Shankara, questioned Shankara thus.
0: Gurudeva, ee jagattulo dikvijayamunu sadhinchinatundi vaaru evadu annadu.
1: He asked, O Master, who is the person who has conquered the world?
0: Kevalamu rajyamunu sadhinchinatundi vaadu vijayudu kaaneradu.
1: The one who has conquered a kingdom cannot be considered victorious.
0: హిమాలయ పర్వతం నెక్కి మొట్టమొదట అక్కడ ఒక ఫ్లాగ్ ను చెక్కి ఇందులో గొప్ప వీరుడు అని భావించుకోవటము ఇది ఒక వీరత్వం కానేరదు.
1: టు గో అండ్ ఎస్టాబ్లిష్ ఎ ఫ్లాగ్, పుట్ ఎ ఫ్లాగ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిమాలయ,
0: సముద్రంలో ఎదగలిగినటువంటి వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు.
1: వన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ హాస్ అచీవ్డ్ ఆల్ సక్సెస్ ఇఫ్ హి స్విమ్స్ ద ఓషన్.
0: ఆటల పాటల యందు విజయత్వాన్ని సాధించినటువంటి వాడు విజయుడు కానేరడు.
1: ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ద వన్ హూ హాస్ won a number of prizes in games and sports.
0: Hiranyakashipudu samudramulandu digi danini shodhinchinatundi vaadu.
1: Hiranyakashipu was one who entered into the depths of the ocean and conquered the oceans.
0: Minnu nundi mannu, mannu nundi minnunu kudanu jayinchinatundi vaadu.
1: He is the one who has conquered the earth and the sky together.
0: Kani sarvatra kudanu taanu sancharinchi daivatvanni గుర్తింపు చేయడానికి తగినటువంటి కృషిని చల్పినటువంటి వాడు.
1: హీఈస్ ద వన్ హూ వెంట్ రౌండ్ ఆల్ ద వరల్డ్స్ టు ఫైండ్ అవుట్ వేర్ డివినిటీ ఈజ్.
0: కానీ అట్టివాడు కూడాను విజయాన్ని సాధించలేకపోయాడు.
1: ఈవెన్ దాట్ వన్ వాజ్ నాట్ ఏబుల్ టు అచీవ్ సక్సెస్ అండ్ బికమ్ విక్టరీ.
0: నిజమైనటువంటి విజయుడు ఎవరు?
1: హూఈస్ ద వన్ హూ హాస్ అచీవ్డ్ రియల్ విక్టరీ?
0: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడే నిజమైన విజయుడు.
1: ఓన్లీ ద వన్ హూ హాస్ కంట్రోల్డ్ హిస్ సెన్సెస్ ఈజ్ ద వన్ హూ హాస్ సక్సీడెడ్.
0: దారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి హిరణ్యకశిపునికు ఒక ప్రశ్న వేస్తున్నాడు.
1: ప్రహ్లాద హూ వాజ్ ఎ స్మాల్ బాయ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిరణ్యకశిపు హూ హాడ్ కాంక్వర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్.
0: లోకములన్నీ గడియలోన జనించిన వాడవు, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము చిత్తము గెలువ నేరవు.
1: యు ఆర్ ద వన్ హూ హాడ్ కాంక్వర్డ్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ మోమెంట్ బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ యువర్ ఓన్ సెన్సెస్ అండ్ యువర్ ఓన్ చిత్త.
0: తండ్రి, క్షుద్రమైనటువంటి క్షణికమైనటువంటి ఈ రాజ్యమును నీవు సాధించడానికి జయించడానికి నీవు ప్రయత్నిస్తున్నావు.
1: ఓ ఫాదర్, యు హావ్ బీన్ ట్రైన్ టు కాంక్వర్ ద వరల్డ్స్ విచ్ ఆర్ టెంపరీ విచ్ ఆర్ ఆఫ్టర్ ఆల్.
0: యుద్ధములో అడవిలో సంచరించేటువంటి మృగమును కదా చంపినట్టుగా మానవుల్ని చంపినంత మాత్రమున వీరుడు కానేరడు.
1: వన్ డస్ నాట్ బికమ్ ఎ హీరో బై మియర్లీ కిల్లింగ్ పీపుల్ యాజ్ ఇఫ్ దే ఆర్ మియర్లీ ఎనిమల్స్ టు బి హంటెడ్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: నీ ఎందు ఉండినటువంటి మృగమును నీవు సంహరించడానికి తగిన కృషి చేయమన్నాడు.
1: ఓన్లీ వెన్ యు డిస్ట్రాయ్ ద అనిమల్స్ ఇన్సైడ్ యువర్ ఓన్ హార్ట్ యూ వుడ్ బి ఏబుల్ టు.
0: నీ దుర్గుణములు అనేటువంటి ఇంద్రియములు నీవు మొట్టమొదట జయించమన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిస్ ఫాదర్ టు కాంకర్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్ అండ్ హిజ్ ఓన్ సెన్స్ ఆర్గన్స్.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరిపులనెట్లు పట్టగలడు.
1: The one who is subdued by the inner enemies, how can he conquer the outer enemies?
0: లోపల శత్రువులకి లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులను ఏ రీతిగా తాను విజయం సాధించగలడు?
1: If a person is defeated by the enemies inside, how can he conquer the enemies outside?
0: అసాధ్యము.
1: This is impossible.
0: లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రం మాత్రమే సరైనటువంటి ఆస్త్రము.
1: If you want to defeat the inner enemies and establish your kingdom firmly, it is only through love you will be able to do it.
0: కనుక ప్రేమ చేతనే మన యొక్క జీవితమును సార్థకం గావించుకుని, ప్రేమ చేతనే మనకు అడ్డు తగిలేటువంటి యొక్క ఈ అర్షద్వర్గములను జయించుకుని దివ్యత్వమైన దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయటము అత్యవసరము.
1: Conquer all our inner enemies and we have to conquer the six enemies which face us and establish our own selves firmly.
0: మనుజ అనగా మను చక్రవర్తి యొక్క సంతతి వారు మనుజులు అని దీనికి అర్థము.
1: ది వర్డ్ మనుజ టెల్స్ us దట్ వీఆర్ ఆల్ వీ హావ్
0: అతని యొక్క సంతతి వారు అతని యొక్క ఆస్తినే మనము ఆశ్రయించాలి.
1: వీ బిలాంగ్ టు ద లీనేజ్ ఆఫ్ మను అండ్ వీ హావ్
0: ధర్మము సత్యము ప్రేమ సహనము సానుభూతుల యొక్క గుణములే అతని స్వభావములు.
1: His nature is morality, truth, love, compassion, patience and perseverance.
0: ఇలాంటి దీన్ని మనం అనుసరించినప్పుడే అతని సంతతికి అతని దీనికి మనం వారసులుగా అవటానికి అధికారం ఉంటుంటుంది.
1: Only when we follow this particular path can we claim ourselves to be the inheritors of and the persons belonging to the lineage of Manu.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divine love,
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: All are the children of one God.
0: రూప నామములు ఎందు కాని వేష భాషలు ఎందు కాని వేరు వేరు మార్గములను అనుసరించినప్పటికీ అందరికీ ఒక్క ప్రభు మాత్రమే ఉన్నాడు.
1: People may be following different faiths, people may be having different names and forms, but there is only one Lord.
0: తండ్రి ఒక్కడే.
1: There is only one Father.
0: కనుకనే brotherhood of man, fatherhood of God, ఈ రెండింటిని మనం సాధించాలి.
1: దట్ ఈస్ వై వీ హావ్ టు అచీవ్ ది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: లోకములో అనేక విధములైనటువంటి అశాంతిల చేత, అక్రమముల చేత, అనాచారముల చేత, అధర్మముల చేత మానవుడు కుళ్ళి కృశించి కురికిపోతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఇన్ అన్టోల్డ్ ఆగునీ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేఆస్ కన్ఫ్యూజన్ అన్రైచియస్ కాండక్ట్ అండ్ అజిటేషన్.
0: ఇలాంటి దుష్ట పరిస్థితి యందు మానవులు భగవత్ విశ్వాసమును అభివృద్ధి గావించుకుని మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమే ప్రేమాశ్రమును చేతబట్టి దివ్యమైనటువంటి సమాజములో ప్రవేశించి సేవకావృత్తి యందు ఈ జీవితమును సార్థకం గావించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: At such a time when the world is full of turmoil, you have to take up the instrument of love and use the instrument of love to serve humanity and remove all the lack of peace etc in the world.
0: Kevalam dehamune aashrayinchakandi.
1: Don't take shelter only in the body.
0: Dehamunu maatrame kaaka manasunu kudanu meeru aashrayinchakandi.
1: You don't even accept the mastership of mind.
0: Deha manasulu yokka tattvam cheta aatmanu aashrayinchandi.
1: Taking body and the mind, take real shelter only under Atma.
0: అట్టి ఆత్మను ఆశ్రయించినటువంటి వాడే ధన్యుడు కాగలడు.
1: ఓన్లీ దట్ వన్ హూ టేక్స్ రెఫ్యూజ్ విత్ ఆత్మ వుడ్ బి ఏబుల్ టు శాంటిఫై హిజ్ ఓన్ లైఫ్.
0: అది ఈనాడు మనం చేయవలసినటువంటిది, జరపవలసినటువంటిది సేవలు.
1: దిస్ ఈస్ ద రియల్ సర్వీస్ విచ్ విల్ హావ్ టు అండర్టేక్ అండ్ పర్ఫార్మ్.
0: మానవత్వంలో ప్రత్యేకమైనటువంటి సాధనలు చేకపోయినప్పటికీ సేవనాభావం అనేటువంటి దీంట్లో సేవకా వృత్తి లోపల జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: యూ మే నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ అదర్ యాక్ట్.

0: sanctify your lives, undertaking service as the activity.
1: నవవిధ మార్గములో ప్రాణ సమానమైనటువంటిది మధ్యస్థాయితో కూడినటువంటిది ఈ సేవ.
0: Among the 9 types of devotion, it is the service which comes very close to the last one.
1: ఈ సేవ ద్వారానే ఆత్మార్పితము జరుగుతుంది.
0: It is only through service one would be able to offer his own atma to the Lord.
1: ఈ ఆత్మార్పితము జరిగినప్పుడే స్నేహం ప్రారంభమవుతుంది.
0: Only when one offers oneself completely, one would be able to perform
1: ఈ స్నేహం చేతనే ఐక్యతకు చేరుతుంది.
0: Only through service one would be able to achieve unity.

0: travel them, listening and hearing the stories of the Lord, singing the glory of the Lord, remembering the Lord, doing Father Seva and service of the lotus feet of the Lord, and offering Vandanam to the Lord, and worshipping the Lord, friendship to the Lord, and offering one's own Atma to the Lord.
1: Kanuka, Sarva Manamuli Yendu Kudanu, Prakashin Chetvanti Paratattamu, Iri Atmatattamu Ane Vishwasin Chandi.
0: You will have to firmly believe it is only the same Atma which is shining in every
1: Yavarni
0: human
1: being. Gauravinchinappatikini, Yavarni Meeru Namaskarinchinappatikini, Idi Daivamunike Chendutundaneetuvanti Bhavanni Meeru Vishwasinchali.
0: You have to firmly believe to whomsoever you offer worship or obeisance, or you to whomsoever you
1: ఇది భారతీయ శాస్త్రమందు సర్వజీవ నమస్కారము కేశవం ప్రతిగచ్చతి అన్నారు.
0: It is in this context the scriptures of Bharat say that when you offer the namaskar to people, it ultimately reaches Keshava only.
1: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని మనము తిరస్కరించినప్పటికీ అది కూడాను భగవంతునికి చేరుతుంది అన్నారు.
0: Similarly, whomsoever you criticize, it will ultimately reach the same God and Keshava.
1: కనుక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదములు ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వాన్ని మాత్రము ఏకత్వంగా మనం భావించాలి.
0: There could be some kind of individual differences, but you will have to just recognize the fact the Atma in everyone is the same.
1: ప్రేమముదిత మనసే కహో.

0: మంచివారి పొందు మహిళల దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుందురు. కనికిరాళ్ళు భూమిని కలవి ఎందేనెను, విలువబోలు వజ్రు ఒకటి వెతకవలయు.
1: ద కంపెనీ ఆఫ్ ద నోబుల్ ఇస్ డిఫికల్ట్ టు సెక్యూర్. ద కంపెనీ ఆఫ్ ద ఈవిల్ కెన్ బి సెక్యూర్డ్ ఎనీవేర్. ద చీప్ ఆర్డినరీ స్టోన్స్ కెన్ బి సాట్ ఎనీవేర్. But the precious diamond has to be sought after and obtained.
0: Vidyarthulara, Vidyabodhakulara, Vidyabhimanulara.
1: Students, teachers and lovers of education.
0: Deepamulaku ఒక విశిష్టమైనటువంటి శక్తి కలదు.
1: ఎ ల్యాంప్ హ్యాస్ ఎ యునిక్ క్వాలిటీ ఆఫ్ ఇట్స్ ఓన్, ఎ డిస్టింక్టివ్ పవర్.
0: ఈ శక్తి ప్రపంచమునందు ఏ పదార్థములకును కానరాదు.
1: దిస్ పవర్ కెనాట్ బి సీన్ ఇన్ ఎనీ సబ్స్టెన్స్ ఇన్ ద వరల్డ్.
0: వెలుగును అందించి, వెలుగును కల్పించి, చీకటిని దూరం చేయనది ఈ విశిష్టమైన శక్తి.
1: దట్ యునిక్ క్వాలిటీ ఈజ్ డిస్పెలింగ్ డార్క్నెస్, స్ప్రెడింగ్ ఎఫుల్జెన్స్ అండ్ కిండ్లింగ్ లైట్ అరౌండ్.
0: కనుకనే భారతీయులు ప్రాచీన కాలం నుండి ఈ దీపములకు ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రధానత అందిస్తూ వచ్చారు.
1: దట్స్ వై ద ఇండియన్స్ ఫ్రమ్ ఏజెస్ డౌన్ హ్యావ్ లెర్న్ట్ ఇట్ a unique quality.
0: Punya karyamulaku oka pavitramainatundi okka prayatnamulaku motta modata deeparajana jarugutuntaru.
1: The first worship is done to the lamp whenever they launch any worship or any festival.
0: Deepamunu namaskaristuntaru.
1: They salute the lamp.
0: Intiye kaadu, దీపము మానవత్వములకు దివ్యత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక వెలుగు బాటగా నిరూపిస్తుంటారు.
1: నాట్ ఓన్లీ దిస్, ఇట్ ఈజ్ ఎ రాయల్ రోడ్ దట్ లెండ్స్ లైట్ అండ్ ఇల్యూమినేషన్ టు మ్యాన్కైండ్.
0: నిర్విరామ కృషితో, నిరంతర తాపత్రయములతో, అంతులేని ఆశలతో, అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూపకై ప్రాప్తించి కేవలము ఈ దివ్యమైనటువంటి యొక్క దీపం వెలుతురును తాము పొందగోరడానికి ప్రయత్నిస్తుంటారు.
1: పీపుల్ యాంగ్షియస్లీ సీక్ ఆఫ్టర్ దిస్ లైట్ యాజ్ దే ఆర్ వ్యాలడ్ అప్ ఇన్ డార్క్నెస్, యాజ్ దే ఆర్ హిడెన్ బై సారో, యాజ్ దే ఆర్ సంక్ ఇన్ డిస్ట్రెస్ అండ్ సఫరింగ్.
0: దీని యొక్క పవిత్రమైనటువంటి యొక్క తత్వములకు ఇది ఒక్కటియే కాదు ప్రామాణ్యం.
1: దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ స్టాండర్డ్ బై విచ్ ఇట్ ఈస్ సెట్ టు బి సేక్రెడ్.
0: దీనికి మరొక అపూర్వమైనటువంటి యొక్క గుణం ఉంటున్నది.
1: ఇట్ ఈజ్ ఆల్సో అనదర్ అన్ఈక్వల్ క్వాలిటీ.
0: ఇది ఎక్కడ వెలిగించినప్పటికి ఊర్ధ్వగతికే వెళుతుంది కానీ అధోగతికి పోదు.
1: వెర్ ఎవర్ ఇట్ ఈజ్ లిట్ అప్ ద లైట్ గోస్ అప్, ఇట్ నెవర్ డిసెండ్స్ డౌన్.
0: దీనినే ఊర్ధ్వమూలం అన్నారు.
1: అండ్ దట్స్ వై ఇట్ ఈజ్ కాల్డ్ ఇట్ ఈజ్ ద వన్ దట్ రైజెస్ అప్.
0: ఇదే దైవ మార్గమని, బ్రహ్మ మార్గమని దీనిని నిరూపిస్తూ వచ్చారు.
1: ఇట్ హాస్ బీన్ సెడ్ టు బి ద పాత్ దట్ లీడ్స్ టు ఎన్లైట్మెంట్ అండ్ టు డివినిటీ.
0: అధోగతి పాప మార్గమని, దీనిని అనేక రకములైనటువంటి అధోగతికి ఒక మార్గమని దీనిని బోధిస్తూ వచ్చారు చీకటిని.
1: ఇట్ హాస్ బీన్ సెడ్ డార్క్నెస్ ఈజ్ ద వన్ దట్ టేక్స్ అస్ డౌన్వర్డ్స్ డౌన్ ఇన్ టు ద నెదర్ వరల్డ్.
0: లోకములో ఈ వెలుగు బాహ్యమైనటువంటి చీకటిని మాత్రమే దూరం గావించదు కానీ అంతర్ చీకటిని మాత్రం దూరం గావించలేదు.
1: ద లైట్ దట్ వి సీ ఇన్ ద వరల్డ్ డిస్పెల్స్ ఓన్లీ ద ఫిజికల్ డార్క్నెస్ అండ్ నాట్ ద ఇంటర్నల్ తమస్.
0: ఎన్నియో జన్మముల నుండి మానవుని యొక్క హృదయమనందు కరుణ కట్టుకున్నటువంటి యొక్క అజ్ఞానమనేటువంటి చీకటిని ఈ వెలుగు దూరము గావించలేదు.
1: దిస్ లైట్, దిస్ ఫిజికల్ లైట్ కెనాట్ డిస్పెల్ దట్ డార్క్నెస్ దట్ ఎగ్జిస్ట్ ఆల్ ద ఏజెస్.
0: రాగ ద్వేషములతో మాలిన్యముగా కూడినటువంటి ఈ యొక్క మనస్తత్వాన్ని ఇది ఏమాత్రము కూడా నిర్మూలము గావించలేదు.
1: ఇట్ కెనాట్ డిస్ట్రాయ్ ద మైండ్ విచ్ ఇస్ ఎన్కస్టెడ్ విత్ హెట్రెడ్ అండ్ అటాచ్మెంట్ ఆల్ దీస్ డేస్.
0: కుబేరుని అన్నగాగా ఉన్నటువంటి వాడు రావణుడు.
1: రావణ వాజ్ వన్ హూజ్ బ్రదర్ వాజ్ కుబేర.
0: మహాబలవంతుడైనటువంటి యొక్క కుంభకర్ణుని తమ్మునిగా ఉన్నటువంటి వాడు.
1: హి వాజ్ ద వన్ హూ హ్యాడ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫిజికల్ ప్రవెస్ కుంభకర్ణ హాజ్ హిస్ బ్రదర్.
0: ఇంద్రుని జయించినటువంటి కుమారుడు ఇంద్రజిత్ అనేటువంటి వాడిని కూడాను కొడుకున్నటువంటి వాడు.
1: హెడ్ ఎ సన్ హూ కాంకర్డ్ ఇంద్ర హింసెల్ఫ్. హిజ్ నేమ్ వాజ్ ఇంద్రజిత్.
0: కానీ ఒక తల కాదు, 10 తలలు ప్రత్యేకంగా ఉండినటువంటి వాడు.
1: హి వాజ్ వన్ హూ హ్యాడ్ 10 హెడ్స్.
0: 20 చేతులు.
1: 20 హ్యాండ్స్.
0: స్వర్గంలో కూడాను మరిపించేటువంటి యొక్క పట్టణము లంకా పట్టణము.
1: హీ వాజ్ ఎ సిటీ విచ్ కుడ్ అవుట్ మ్యాచ్ ఈవెన్
0: ఇట్టి శక్తి సామర్థ్యములు ఉండినప్పటికీ, ఇన్ని భోగములను తాను అనుభవించుచున్నప్పటికీ, మనసునందున్నటువంటి అంధకారం అనేటువంటిది తాను నిర్మూలము గావించుకోలేకపోయాడు.
1: దో హ్యాడ్ పవర్, దో హ్యాడ్ లగ్జరీ, హీ కుడ్ నాట్ డిస్ట్రాయ్ ద డార్క్నెస్ ఇన్ హిస్ హెడ్.
0: చిత్తశుద్ధి లేనటువంటి యొక్క మానవుని తత్వము, ఎన్ని సౌఖ్యములు, ఎన్ని విద్యలు, ఎన్ని పదవులు, ఎన్ని విధములైన అధికారములు ఉండినప్పటికీ, ఈ చిత్తశుద్ధియే లేకుండా మానవుడు జ్ఞానతత్వాన్ని పొందలేడు.
1: ఆల్ కంఫర్ట్స్, ఆల్ లగ్జరీస్ కెనాట్ యాక్చువల్లీ డిస్పెల్ ద డార్క్నెస్.
0: హనుమంతుడు లంకనంతయి కూడాను కాల్చివేసి మంచి అర్ధరాత్రి సమయం నందు ఈ అగ్నిజ్వాలలు లంకాపట్టణంనంత కూడాను పట్ట పగలుగా కనిపించుచున్నప్పటికీ రావణుని యొక్క హృదయంలో చీకటిగానే ఉంటున్నది.
1: దో the entire Lanka was burnt up, though there was fire around, the heart of Ravana was quite dark, his head also.
0: కారణం ఏమిటి?
1: What was the cause?
0: దుష్టగుణములు, దుష్టభావములు, దుష్టచర్యలు హృదయమునందు దాగి ఉండటం చేతనే తన యందు ఏమాత్రం కూడా ప్రకాశము వికసించలేదు.
1: As he had bad feelings and bad thoughts, his mind could not blossom.
0: కనుకనే ప్రతి మానవుని యొక్క తత్వం కూడాను పవిత్రమైనటువంటిది గాను, నిర్మలమైనటువంటిది గాను, నిస్వార్థమైనటువంటిది గాను, పరిశుద్ధమైనటువంటిది గాను నిరూపించుకోవాలి.
1: Everyone has to see that his heart becomes pure, selfless and good.
0: బాహ్యమైనటువంటి జ్యోతికి 4 పదార్థములు అత్యవసరము.
1: ఫర్ ద ఫిజికల్ ల్యాంప్ దర్ ఆర్ 4 ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ నెసెసరీ.
0: 1 ప్రమిద.
1: ఫస్ట్ వన్ ఈజ్ ద కంటైనర్.
0: 2 నూనె.
1: సెకండ్ వన్ ఈజ్ ఆయిల్.
0: 3 వత్తి.
1: 3rd వన్ ఈజ్ ద విక్.
0: 4 అగ్గిపెట్టె.
1: ద 4th వన్ ఈజ్ ద మ్యాచ్ బాక్స్.
0: ఈ 4 ఏ ఒక్క పదార్థము లేకపోయినప్పటికీ జ్యోతి వెలిగించలేము.
1: విదౌట్ హావింగ్ గివెన్ వన్ ఆఫ్ దీస్ ద ల్యాంప్ కెనాట్ బి లిట్.
0: అదే విధంగానే అంతర్జ్యోతిని వెలిగించడానికి కూడాను 4 పదార్థములు అత్యవసరము.
1: సిమిలర్లీ వన్ హ్యాస్ టు లిట్ అప్ ద ఇంటర్నల్ ల్యాంప్ ఇన్ సైడ్. 4 ఇంగ్రీడియంట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: దీనికి వైరాగ్యమే ప్రమిద.
1: The container is renunciation.
0: Bhakti e tailamu.
1: Devotion is oil.
0: Chitta ekagrata re deeniki vatti.
1: Concentration is a wick.
0: Tattva gnaname aggi pette.
1: Philosophical vision is the master.
0: Ee naligintu yindu ye okka padarthamu lekapoyinanu, ye okka shakti kolipoyinanu, manam aatma jyotini veliginchalemu.
1: Without having one of these, we cannot kindle the lamp of inner wisdom.
0: Ashanti loni prashanti, prashanti loni prakanti, prakanti loni paramjyoti. పరంజ్యోతియే పరమాత్మ స్వరూపం.
1: ఇన్ ద లైట్ దేర్ ఇస్ ఎ గ్రేటర్ లైట్, ఇన్ ద గ్రేటర్ లైట్ దేర్ ఇస్ ఎన్ ఎఫుల్జెంట్ లైట్, అండ్ ద ఎఫుల్జెంట్ లైట్ ఈజ్ డివైన్ లైట్.
0: కనుక ఈ పరమాత్మ తత్వం ఎక్కడున్నదనగా అశాంతి ఎందే ఉంటున్నది.
1: ది డివినిటీ ఈజ్ కంటైన్డ్ ఇన్ అశాంతి ఇట్స్
0: అజ్ఞానమునందే ఉంటున్నది.
1: ఇగ్నోరెన్స్ ఇట్ ఎగ్జిస్ట్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థం కానేరదు.
1: దిస్ ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
0: జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం.
1: The want of wisdom is ignorance.
0: వెలుతురు యొక్క అభావమే చీకటి.
1: The want of light is darkness.
0: రెండింటి యందున్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించి వర్తించడమే మన మానవత్వం యొక్క ప్రధాన కర్తవ్యము.
1: It is the true duty of humanity to find out these two things and revive and
0: కానీ అట్టి తెలివితేటలు కలిగినటువంటి మానవుడిగా ఉండినప్పటికీ, మనము దానిని సరైనటువంటి మార్గంలో వినియోగించుకోలేకపోతున్నాం.
1: Though we are intelligent human beings, we are not able to make values of this human quality.
0: ఎట్టి చదువులు ఎరిగని జీవులన్నీ,
1: all the living forms, even though they have obtained education,
0: పచ్చి పశుపక్షాదులు కూడాను,
1: even the birds and bees,
0: తమ యొక్క నియమమును ఉల్లంఘించక జీవిస్తూ వస్తున్నాయి.
1: They live their lives without violating the disciplined course of life.
0: కానీ తెలివి కలిగినటువంటి మానవులకు ఈ తెలివి లేకపోతున్నది.
1: But intelligent human beings do not behave intelligently.
0: మానవత్వములో పుట్టి దివ్యత్వాన్ని అనుభవిస్తూ దైవత్వాన్ని విస్మరిస్తూ మన యొక్క మానవత్వాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: Born as human beings, he wastes away his divine nature, though his innate divinity is in him.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: It is difficult to obtain the human life.
0: బ్రహ్మతత్వాన్ని పొందేటువంటి ఒక మహా అర్హత తనకున్నది.
1: He has a deservedness to become the divinity itself.
0: నిత్యానిత్య విషపరిశీలన జ్ఞానము తనకు కలిగి ఉంటున్నది.
1: He has the ability to discriminate between the permanent and the impermanent.
0: మన యొక్క గతము వర్తమానము భవిష్యత్తును కూడాను ఆలోచించగల మేధావిగా ఉంటున్నాడు.
1: He has the intellectual stamina to inquire into the past, the present,
0: ఈ విధములైనటువంటి ఉత్తమ గుణములు ఉండి కూడాను మానవుడు తనకంటే హీనమైనటువంటి పశుపక్షాదుల యొక్క గుణముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇది నిజమైనటువంటి మానవత్వమా?
1: Is it human quality, though endowed with his human qualities, to behave worse than animals and birds and bees?
0: ఒక పశుపక్షాదులకైనా ఒక కారణములు ఒక గర్మములు ఒక విధమైనటువంటి కర్తవ్యాలు కనిపిస్తున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ హ్యావ్ ఎ డెస్టినేషన్, ఎ కాజ్ అండ్ రీజన్ అండ్ సీజన్.
0: కానీ ఈ మానవత్వం నందు ఏ విధమైనటువంటి ఒక సీజన్ కానీ రీజన్ కానీ కనిపించటం లేదు.
1: దెర్ ఇస్ నో రీజన్ అండ్ నో సీజన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఇలాంటి మానవత్వాన్ని మనం ఈనాడు తీర్చిదిద్ది ఆదర్శప్రాయమైనటువంటి ఒక జీవితత్వాన్ని జగత్తునకు చాటాలి.
1: వి హావ్ టు మూవ్ దిస్ హ్యూమన్ లైఫ్ and spread the exemplary life around.
0: Mane manadi manava jati,
1: ours is the caste of humanity.
0: Andaru daivam biddale,
1: the children of immortality.
0: Andaru annadammulato samanule,
1: we are brothers all of us.
0: Ee vidhamainatunti yokka tattvani manamu nirantaram kodanu smaristu undali.
1: We have to remember this always and ever.
0: Kanukane vairagyam eppudu manaku praptistundi?
1: When can we acquire this renunciation?
0: Ee jagattunundi etu chuchina kodanu bhayame.
1: Wherever we see, there is fear around.
0: ఎటు చూచిన కూడాను మనకు ఒక విధమైనటువంటి కష్టములే.
1: There are difficulties around.
0: కానీ ఈ భయములు ఈ కష్టములు ఏనాడు మనం తొలగించుకోవడానికి ప్రయత్నించటం?
1: When can we drive away this fear and these difficulties?
0: ఈ బాధలు చూస్తామా? అతివృష్టి అనావృష్టి,
1: there are the floods and there are the droughts.
0: యుద్ధములు కల్లోలములు కలహములు,
1: chaos and confusion rule the world.
0: ఇంకా కులము మతము వర్గము,
1: కాస్ట్ డివిజన్ అండ్ రివిజన్,
0: ఇంతే కాదు ప్రాంతీయ దురభిమానములు కూడా మనలో తెరలేగుతూ
1: వస్తుంది.
0: ఇలాంటి పరిస్థితుల్లో ఏకత్వం అనేటువంటి దివ్యత్వం ఏ రీతిగా అనుభవించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ దీస్ కండిషన్స్ ద వన్నెస్ ఆఫ్ డివినిటీ?
0: మనకు అభయత్వం మనకు ప్రాప్తించవలనంటే వైరాగ్యమే నిజమైనటువంటి అభయత్వం.
1: ఫర్ ఫియర్లెస్నెస్ renunciation is the source.
0: Anninti endu bhayame, vairagyam endu bhayam ledu.
1: There is fear everywhere except a renunciation.
0: Aa vairagyanni manam pondinappude nijamainatunti okka aatma jyotini veliginchetunti adhikarulu kaagalamu.
1: When we obtain this renunciation, we have the power to kindle the lamp within.
0: Vairagyam anaga kevalamu sarvamunu tyajinchi arangyamuniki poi kurchovatam kaadu.
1: Renunciation is not giving up everything and going into the forest.
0: Bhavamandu దుష్ట భావము వీడుటే త్యాగమగును, అది యోగమగును.
1: లీవింగ్ వికెట్ ఫీలింగ్స్ ఇన్ థాట్, దట్ ఈస్ ద యోగ అండ్ దట్ ఈస్ ద సాక్రిఫైస్.
0: ఆస్తి ఆలి వీడి అడవికేగుట కాదు.
1: రెనన్సియేషన్ ఈజ్ నాట్ లీవింగ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ గోయింగ్ ఇన్ టు ద ఫారెస్ట్.
0: వైరాగ్యం అనగా మన హృదయమునందు ప్రవేశించినటువంటి యొక్క దుష్ట బుద్ధులు మనం దూరం చేసుకోవాలి.
1: రెనన్సియేషన్ ఈజ్ రెనౌన్సింగ్ ద వికెట్ ఫీలింగ్స్ ఇన్ అస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి కర్మను ప్రతి వ్యక్తి కూడాను ప్రవేశించాలి.
1: ఎవ్రీ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ది సేక్రెడ్ క్వాలిటీస్.
0: భగవద్గీత యందు మూడు రకములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చింది.
1: ద భగవద్గీత టీచర్స్ త్రీ కైండ్స్ ఆఫ్ పాత్.
0: మత్ కర్మ,
1: డూ మై వర్క్.
0: మత్ పరమ,
2: ఫర్ మై సెల్ఫ్.
0: ఇక్కడ మత్కర్మలు అనగా ఏమిటి? నా యొక్క కర్మలు ఆచరించాలి అని.
2: మత్కర్మ మీన్స్ డూ మై వర్క్.
0: ఇక్కడ కేవలం వ్యక్తిగతమైనటువంటి కర్మలు కాదు.
2: ఇట్ డస్ నాట్ రిఫర్ టు ద పర్సనల్.
0: కేవలం కృష్ణుడు నా కర్మలే నీవు ఆచరించమని కాదు బోధించటం.
2: కృష్ణ డిడ్ నాట్ కమాండ్ హిమ్ టు డూ ఓన్లీ హిజ్ వర్క్.
0: నేను అనేటువంటిది విశ్వస్వరూపము.
2: దిస్ ఐ ఇస్ ఎ యూనివర్సల్ ఫామ్.
0: సర్వత్రా తాను నిండినటువంటి యొక్క తత్వం లోపల ఏకోహం బహుశ్యాం అనగా ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
2: దెర్ ఇస్ వన్ దట్ ఎన్వలప్స్ ద ఎంటైర్ క్రియేషన్ దట్ ఫిల్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్.
0: కనుక మనము దేశములకు సేవ చెయ్యాలి, సొసైటీలో మనం కర్మలు ఆచరించాలి.
2: వే టు సర్వ్ ద నేషన్, వే టు హెల్ప్ ద సొసైటీ, డూయింగ్ వర్క్ దేర్.
0: వ్యక్తిత్వము,
2: ఇండివిజువాలిటీ,
0: సమాజము,
2: సొసైటీ,
0: విశ్వము,
2: యూనివర్స్,
0: ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపములు.
2: ట్రినిటీ ఇన్ డీడ్.
0: అందులో ఏ ఒక్క తత్వమును మనము విస్మరించినప్పటికీ అన్నింటి ఎందుకు మనం అపజయమని పొందగలము.
2: ఇఫ్ యూ గివ్ అప్ ఈవెన్ వన్ ఆఫ్ దీస్ విల్ బి డిఫీటెడ్ ఇన్ ఎవ్రీ
0: ఆస్పెక్ట్. వ్యక్తిత్వం యొక్క పవిత్రతే సమాజంలో రూపొందింపజేస్తుంది.
2: ఇస్ ద శాంక్టిటీ ఆఫ్ ద ఇండివిజువాలిటీ దట్ ఎనేబుల్స్ హిమ్ టు డూ వెల్.
0: సమాజం యొక్క మంచితనమే దేశం వ్యాపింపజేస్తుంది.
2: ద గుడ్ ఆఫ్ ద సొసైటీ విల్ హెల్ప్ ద కంట్రీ.
0: కనుకనే వ్యక్తిత్వం లోపల పవిత్రాన్ని మనం పెంచుకోవడానికి తగిన కృషి జరపాలి.
2: We have to improve sanctity in our individual efforts.
0: ఈ పవిత్రమైనటువంటి వైరాగ్యములకు కొన్ని విధమైనటువంటి యొక్క నియమములు కూడా పాటించాలి.
2: There are certain things we have to observe in acquiring this sacred quality.
0: నస్యయో నియమం వినా,
2: without limitation.
0: ఎలాంటి పరిస్థితులు ఎందు కాని మానవుడు నియమమును అనుసరిస్తూ రావాలి.
2: Under all circumstances he has to observe that rule of limit.
0: మితిమీరినటువంటి పని కాని, మితిమీరినటువంటి యొక్క భావం కాని, మితిమీరిన ఆశలు కాని మానవుని యందు ఉండరాదు.
2: ఎనీథింగ్ దట్ ఎక్సీడ్స్ వన్స్ ఫీలింగ్, వన్స్ థాట్ అండ్ వన్స్ వర్క్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ మ్యాన్.
0: మనం గాలిని పీల్చుకుంటున్నాం.
2: వి బ్రీద్ ఎయిర్.
0: ఎంత గాలిని పీల్చుకున్నామో అంత గాలిని మనం వదులుతున్నాం.
2: వి లీవ్ ద ఎయిర్ టు ద ఎక్స్టెంట్ వి హావ్ టేకెన్ ఇన్.
0: ఇదే వైరాగ్యం.
2: దిస్ ఈజ్ రెనన్సియేషన్.
0: తీసుకున్న గాలిని విడవకుండిన మన యొక్క లంగ్స్, ఊపిరితిత్తులు కొంతవరకు నువ్వు దెబ్బతింటాయి.
2: ఇఫ్ యూ గివ్ గివ్ అవుట్ యూ డు నాట్ గివ్ అవుట్ ద ఎయిర్ విచ్ వీ హావ్ టేకెన్, అవర్ లంగ్స్ విల్ బి డామేజ్.
0: మనము తీసుకున్నటువంటి ఆహారాన్ని తిరిగి మనం విసర్జిస్తున్నాము.
2: ద ఫుడ్ దట్ వీ టేక్ వీ ఎక్స్పెల్ ఇన్ అనదర్ వే.
0: అదే విధంగానే మనము సేకరించుకున్నటువంటి యొక్క శక్తి సామర్థ్యములను తిరిగి దానికి సొసైటీలో మనము, అనగా సమాజంలో దాన్ని ఉపయోగపెట్టాలి.
2: ద పవర్ అండ్ ఎనర్జీ విచ్ వీ హావ్ అబ్టైన్డ్ should be used for the good of the society.
0: Dhanamu kaani, balamu kaani, gunamu kaani, manam arginchinatvanti yokka deenini samajamlo upayog petti 10 mandikini deenini sadviniyogam cheyadaniki tagina krushi cheyali.
2: Your power, your strength and your goodness should be used for the welfare of society around.
0: Idi ye nijamainatvanti tyagamu.
2: This is real sacrifice.
0: Dhanam ivvanakkara ledu.
2: You did not give money.
0: Aranyamuniki povanakkara ledu.
2: You did not go to the forest.
0: సర్వమును త్యాగం చేయనక్కర్లేదు.
2: ఎవ్రీథింగ్
0: ఇచ్చినటువంటిది రెండు చేతులు.
2: గాడ్ హాస్ గివెన్ టూ హ్యాండ్స్.
0: ఉన్నది ఒక కడుపు.
2: దేర్ ఇస్ వన్ స్టమక్.
0: ఒక కడుపు నింపుకోవడానికి రెండు చేతులు చాలవా?
2: ఆర్ నాట్ టూ హ్యాండ్స్ ఎనఫ్?
0: రెండు చేతులు నిండుకు మనం పని చేస్తే ఒక కడుపు నిండదా?
2: ఇఫ్ యూ వర్క్ విత్ ఆల్ ద హ్యాండ్స్ వీ కెన్ యాక్చువల్లీ ఫిల్ అప్ ద బెల్లీ.
0: ఈనాడు మన కడుపును నింపుకోలేకపోతున్నామంటే రెండు చేతులు నిండుకు సరైనటువంటి కర్మలు ఆచరించడం లేదు.
2: వీఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ అప్ ద బెల్లీ బికాస్ we are not working with the two hands.
0: Mana kartavya karmalu manu nirvartistu vachinappudu mana yokka karma yogachyamangane untuntadi.
2: If we do our duties accordingly our work will be beneficial.
0: Kanuka prati manavudu kudanu tana yokka atma jyotini antarjyotini veliginchukonutakai prati okkadu kudanu prayatninchali.
2: Every man has to strive inward to kindle the lamp within.
0: Idi ekkada manu veliginchali.
2: Where should he kindle it?
0: ఎక్కడ చీకటియో అక్కడే వెలిగించాలి.
2: Where there is darkness, there should kindle.
0: మనకు చీకటి ఎక్కడ కనిపిస్తున్నది?
2: Where can we see darkness?
0: క్షణ క్షణమును కూడా మనము సందేహాస్పదములతో నిండి ఉంటున్నాము.
2: In every moment we are lost in hesitation and doubt.
0: జగత్తునందు సందేహము.
2: In the world there is doubt.
0: సంబంధమునందు సందేహము.
2: In relation there is doubt.
0: కుటుంబములో సందేహము.
2: In family there is
0: doubt. ఏ పని ప్రారంభించినా సందేహము.
2: For everybody there is doubt.
0: ఇది క్రమక్రమేణ దైవం వరకు సందేహం ప్రాకృతం వచ్చింది.
2: It goes up to doubting the divinity itself.
0: ఈ సందేహం ఉండినంత కాలం కూడా మనకు స్వాతంత్రం అనేటువంటిది మనకు లభించదు.
2: As long as doubt exists we cannot harvest.
0: విద్యార్థులారా, మీరు ప్రధానమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని సాధించాలి.
2: Students, You have to acquire strength foremost.
0: మీరు మాస్టర్స్ కానీ స్లేవ్స్ కాదు.
2: You are masters and not slaves.
0: మీకు ఇంద్రియములు, మనసు, బుద్ధి స్లేవ్గా మీరు ఉపయోగించుకోవాలి.
2: You have to use senses and the intellect and the mind as your slaves.
0: ఈ ఇంద్రియములంతా కూడాను నీ స్వాధీనంలో ఉంటుండాలి, కానీ ఇంద్రియ స్వాధీనం నీవు కారాదు.
2: You should be master of the senses, but senses should not master you.
0: ఇంద్రియ స్వాధీనమే నీవైనప్పటికు నీవు స్లేవ్ అవుతాడు, ఇంద్రియం మాస్టర్ అవుతుంది.
2: ఇఫ్ ద సెన్సెస్ బికమ్ ద మాస్టర్స్, యూ బికమ్ ద స్లేవ్ అండ్ దే బికమ్ ద మాస్టర్స్.
0: మీరు మాస్టర్స్ గా తయారు కావాలి.
2: యూ షుడ్ బికమ్ మాస్టర్స్.
0: ఈ విధమైనటువంటి తత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట మన ఎందున్నటువంటి అజ్ఞానం అనేటువంటిది ఒక చీకటిని మనం దూరం చేసుకోవాలి.
2: ఇఫ్ యూ హ్యావ్ టు అక్వైర్ దిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవ్ అవే డార్క్నెస్ విచ్ ఇస్ ఇగ్నోరెన్స్ దేర్.
0: ఒకానొక సమయంలో ఒక గోపిక ఆశించింది.
2: Once upon a time, a Gopika said,
0: Krishna, నీవు చేసేటువంటి చిలిపి చేష్టలను గురించి గోపికలందరూ కూడా యశోదమ్మ దగ్గర కొంత రిపోర్ట్ చేస్తున్నారు.
2: ఆల్ ద కౌహర్డ్ గర్ల్స్ గో టు యశోద అండ్ బ్రింగ్ కంప్లైంట్స్ అగెన్స్ట్ యూ.
0: యశోద నిన్ను పట్టి శిక్షించడానికి అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటారు.
2: యశోద ఇస్ ట్రైవింగ్ హార్డ్ టు పనిష్ యూ.
0: నీవెక్కడో దాచుకోవటానికని నీవు కూడా నువ్వు పారిపోతుంటావు.
2: అండ్ యూఆర్ రన్నింగ్ అవే టు హైడ్ యువర్ సెల్ఫ్.
0: నీవు నల్లటి వాడు,
2: యూఆర్ ఎ డార్క్ వన్.
0: నీవు నల్లటి స్థానంలోందే చేరినప్పుడే నీ యొక్క రూపము యశోదకు కనిపించదు.
2: When you are dark, Yashoda cannot see you clearly.
0: కానీ యశోద ఇల్లు ఎక్కడ చూసినా కూడా నువ్వు తెల్లగానే ఉంటున్నది.
2: అండ్ యశోద ఇస్ వైట్ ఆల్వేస్. హర్ హౌస్ ఇస్ వైట్.
0: కనుకనే అతి త్వరగా నిన్ను కనిపెట్టి పట్టి శిక్షిస్తుంది.
2: She can capture you very easily when you are dark in the white house and can punish you.
0: నీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం నిరూపిస్తాను, చూపిస్తాను, అందులో పోయి నీవు దాక్కో అన్నాడు.
2: ఐ విల్ షో యూ ఎ డిస్టింక్టివ్ ప్లేస్ వెర్ యూ కెన్ హైడ్ యువర్ సెల్ఫ్.
0: ఏది ఆ ప్రత్యేకమైనటువంటి స్థానము?
2: వాట్ ఈస్ దట్ స్పెషల్ ప్లేస్?
0: నా హృదయము చాలా అంధకారమైనటువంటిది, అజ్ఞానంతో నిండినటువంటిది, అతి చీకటిగా ఉండేటువంటిది.
2: మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్, ఎన్వలప్డ్ బై డార్క్నెస్ అండ్ దేర్ యు రిసైడ్.
0: నీవు అందులో ప్రవేశిస్తే నా చీకటి దూరమవుతుంది, నీ దెబ్బను నీవు తప్పించుకోగలవు.
2: ఇఫ్ యూ ఎంటర్ దేర్ ఇన్, డార్క్నెస్ విల్ బి డ్రివెన్ అవే, ఇగ్నోరెన్స్ విల్ బి కాస్ట్ అవే అండ్ యూ కెన్ లీవ్ దేర్ ఆల్సో.
0: సెల్ఫ్ హెల్ప్ ఈ రెండింటి ఎందుకు కూడా నువ్వు సరైనటువంటి పని నెరవేరుతుంది.
2: And both can be helped. Self and help, both can be discharged.
0: నీకు శిక్ష తప్పుతుంది.
2: You can escape punishment.
0: నాకు ప్రకాశం హెచ్చుతుంది.
2: And there will be light for me.
0: నీవు ఎక్కడ ఉందో అక్కడ నీ ప్రకాశం.
2: Where you are, there is light.
0: కనుకనే నీ ఉన్న చోట చీకటి ఉండడానికి వీలు కాదు.
2: Where you are, there is no darkness at all. There is no scope.
0: కనుకనే నా హృదయంలో నీవు లేవు, కనుకనే ఈ చీకటి ఆవరించి ఉంటుండాలి.
2: Since you don't exist in my heart, there is darkness in me.
0: కనుక కృష్ణ నా హృదయంలో ప్రతిష్ట కమ్మని కోరింది.
2: ఇన్స్టాల్ యువర్ సెల్ఫ్ ఇన్ మై హార్ట్, ద గోపిక ప్రేయర్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకుడను భగవంతుడు హృదయ స్థాయి అన్నారు.
2: దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ద ఇన్వెల్లర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్.
0: రుద్ర చెప్పినట్టుగా హృదయ స్థాయిగా ప్రేమ ఎందే ప్రతిష్ట అయి ఉంటుంటాడు భగవంతుడు.
2: యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద మార్నింగ్, గాడ్ ఇన్స్టాల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: మనం ఎన్ని విధములైనటువంటి సమాజ సేవలు చేసినప్పటికీ,
2: though we do many social service activities,
0: ఎన్ని విధములైనటువంటి పదవులు మనం ఏరినప్పటికీ,
2: though we occupy many posts and positions,
0: ఎలాంటి ఉత్తమమైనటువంటి స్థానములు పోయినప్పటికీ,
2: though we occupy much stature,
0: మనసునందు మాత్రమే మాలిన్యం ఉండిన మనం దేనిని కూడా మనం అనుభవించలేము, ఆనందాన్ని పొందలేము.
2: If there is impurity in the heart, we cannot acquire ananda at all.
0: కనుక మనసు యొక్క మాలిన్యాన్ని మనం దూరం చేసుకోవాలి.
2: We have to drive away the impurity in the heart.
0: ఇలాంటి దూరం చేసుకునేటువంటి ఒక సాధనలే భక్తి మార్గములు.
2: డివోషన్ ఇస్ ద వే బై విచ్ ద ఇంప్యూరిటీ ఈజ్ రిడెన్ ఆఫ్.
0: ఇలాంటి భక్తి మార్గమునందు కొన్ని విధములైనటువంటి ఒక నియమములు మనం పూనాలి.
2: వి హావ్ టు అబ్టైన్ అండ్ అబ్జర్వ్ సర్టెన్ థింగ్స్.
0: భక్తి అనగా ఏమిటి?
2: వాట్ ఈజ్ డివోషన్?
0: కేవలము జపం చేయటమా, భజన చేయటమా, లేక ధ్యానం చేయటమా, పూజలు చేయటమా?
2: ఇజ్ ఇట్ డూయింగ్ భజన్ ఆర్ వర్షిప్ ఆర్ మెడిటేషన్?
0: ఈ యొక్క భజన ఎందుకు కూడాను మన మనస్సు నిలవటం లేదు.
2: ఇన్ భజన్ అవర్ మైండ్ డస్ నాట్ రెస్ట్.
0: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ద కాజ్?
0: మన మనస్సు రాగమునందు, తాళమునందు, పాట ఎందు మాత్రమే లగ్నమవుతున్నది.
2: బికాస్ అవర్ మైండ్ ఈజ్ అబ్సార్బ్డ్ ఇన్ రిథమ్, ఇన్ మెలడీ అండ్ ఇన్ మ్యూజిక్ అండ్ ఇన్ ద సాంగ్.
0: దైవం వైపున ఇది మరల్చటం లేదు.
2: అవర్ మైండ్ ఈజ్ నాట్ డైరెక్టెడ్ టువర్డ్స్ డివినిటీ.
0: మనస్సును దైవం పైన మరల్చి ఈ రాగ తాళ భావమును మనం త్యజించినామంటే ఈ యొక్క భావం కూడాను చాలా మధురంగా ఉంటుంటాది.
2: When the mind is directed towards the song and the feeling, not towards the rhythm and the music,
0: కానీ మన యొక్క ఏకాగ్రత అంతా తాళం పైన రాగం పైన దీనిపైన పోతు పాట పైన పోతుండాలి.
2: బట్ ఆల్ ఆఫ్ అటెన్షన్ ఇస్ ఫిక్స్డ్ ఓన్లీ ఆన్ ద సాంగ్ ఇన్ రిథమ్ అండ్ ఇన్ ద మ్యూజిక్.
0: ఇది భక్తి కానేరదు ఉన్నారు.
2: దిస్ ఈజ్ నాట్ డివోషన్.
0: ప్రేమతత్వంతో
2: విత్ లవ్,
0: పవిత్రమైన భావంతో,
2: ద సేకర్డ్ ఫీలింగ్,
0: నిర్మలమైన చిత్తముతో,
2: ద ప్యూర్ హార్ట్,
0: స్వార్థమైనటువంటి తలంపుతో,
2: ద సెల్ఫ్లెస్ ఫీలింగ్,
0: దైవత్వాన్ని చింతించడమే సరి అయినటువంటి యొక్క భక్తి.
2: Remembering divinity like that is real devotion.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా అంతా దైవ భావంతోనే ఉండాలి.
2: Whatever you do, whatever you say, whatever you speak, it should be done with a divine feeling.
0: కారణం ఏమనగా సర్వత్రా దైవమే.
2: Because divinity is
0: సర్వము దైవమే.
2: Everything is divinity.
0: ఇలాంటి ఏకత్వం భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to develop this oneness of feeling.
0: ఈనాడు ఏ సాధన చేసినప్పటికీ దైవం కోసం సాధన చేస్తున్నామని భావిస్తున్నాం.
2: వీ థింక్ దాట్ వాట్ ఎవర్ సాధన వీ అండర్టేక్ ఇట్ ఈస్ ఫర్ డివినిటీ.
0: చాలా పొరపాటు.
2: దట్ ఇస్ ఎ మిస్టేక్.
0: దైవం కోసం ఏమి మనం చేయనక్కర్లేదు.
2: వీ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ డివినిటీ.
0: నీ మనసును మరల్చితే చాలు.
2: డైరెక్ట్ యువర్ మైండ్.
0: నీవు చేసే సర్వ సాధన కూడా నీ నిమిత్తమై నీవు చేసుకుంటున్నావే కానీ దైవం కోసం కాదు.
2: ఆల్ సాధనాస్ విచ్ యు ఎంగేజ్ ఆర్ ఫర్ ఎవర్ సెల్ఫ్ అండ్ నాట్ ఫర్ గాడ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: రియలైజ్ దిస్ ట్రూత్.
0: భజన చేస్తున్నావు.
2: We are doing bhajan.
0: నీకు నీవు ఆనందిస్తున్నావు.
2: You are enjoying for
0: your bhajan. భజన చేత దైవం ఆనందించటం లేదు.
2: God does not enjoy by your bhajans.
0: కనుకనే ఏ యొక్క పూజలు చేసినప్పటికీ నీ నిమిత్తమై నీవు చేసుకుంటున్నావు.
2: వాట్ ఎవర్ వర్షిప్ యూ డూ ఇట్ ఈస్ ఫర్ ఎవర్ సెల్ఫ్.
0: ఏది చేయనక్కర్లేదు.
2: నీడ్ నాట్ డూ ఎనీథింగ్.
0: కారణం ఏమిటి? నీకంటే దైవం ప్రత్యేకంగా ఉండినప్పుడు అది నీవు చేసేటువంటిది, నీవు ఇచ్చేటువంటిది, తాను అందుకునేటువంటిది, ఈ రెండు ద్వైతంతో కూడి ఉంటుంటాయి.
2: ద కాజ్ బీయింగ్ if divinity is something separate, then you can do worship. You and God are not separate.
0: Karukane vedamu vedantamu vedagrudu nenenu unnadu.
2: The Veda and the author of the Veda and the cause of the Veda is myself.
0: Kanukane vakutu chesetundanta rugvedamu.
2: That is done with the speech is rigveda.
0: Manastho undinatundanta yajurvedamu.
2: Done with the mind and the heart is rigveda.
0: Karanto kudinatundi samavedam.
2: One with the vital breath is the samaveda.
0: కనుక ఋగ్వేద యజుర్వేద సామవేదముల యొక్క తత్వమే వాక్కు మనస్సు ప్రాణము.
2: ఋగ్వేద అండ్ సమవేద అండ్ యజుర్వేద దే ఎక్స్ప్రెస్ ద స్పీచ్ ద ప్రాణ.
0: కనుక సర్వమును వేదమయమే.
2: ఎవ్రీథింగ్ ఈజ్ వేద ఇట్సెల్ఫ్.
0: వేద స్వరూపుడు పరమాత్ముడు.
2: గాడ్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద వేద.
0: అనేక వేదములతో కూడినటువంటిది.
2: ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మెనీ వేద.
0: అనంతో వై వేద.
2: The Veda is infinite.
0: అనగా ఒక్కొక్క వ్యక్తి కూడా ఒక వేద స్వరూపుడే.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద వేద ఇట్ సెల్ఫ్.
0: అతని ఎందున్నటువంటి వాక్ తేజస్సును మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ దట్ స్పీచ్ ఫామ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్.
0: మనం జీవితం నిమిత్తమై మనం బ్రతకడానికి ప్రయత్నించాలి కానీ
2: వీ షుడ్ లివ్ ఫర్ ఎక్సలింగ్ అవర్ ఓన్ లైఫ్.
0: మన ఆదర్శాలను అందించే నిమిత్తమే మనం బ్రతకవలసిందే కానీ
2: వీ షుడ్ లీడ్ ఫర్ లెర్నింగ్ ఎగ్జాంపులరీ లైఫ్.
0: ఆశల కోసం బ్రతకరాదు.
2: నాట్ ఫర్ డిజైర్స్ అండ్ ఆస్పిరేషన్స్.
0: Eat to live. Live not for eat.
2: You eat only to live and not for eating.
0: కనుకనే మన యొక్క జీవితం ఏంటంటే తినడానికి మనం వచ్చినట్టుగా రాకూడదు.
2: We are not come for eating.
0: జీవించడానికి తినాలి మనం.
2: We have to eat for living.
0: ఈ యొక్క పరిస్థితిని, ఈ యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: We have to realize this truth.
0: మన యొక్క జీవితము ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి.
2: We have to mold our life into exemplary excellence.
0: ఆదర్శములకు అనేక కష్టములు సంభవిస్తాయి.
2: There are many difficulties impeding the way of the life.
0: దానిని ఎదుర్కొని మనము ఆదర్శాన్ని అందించుతూ రావాలి.
2: Facing them very bravely, we have to land ideal life.
0: ఆదర్శ జీవితమే నిజమైన జీవితము.
2: Ideal life is real life.
0: ఆశలతో జీవించే జీవితం జీవితమే కానేరదు.
2: Life of desires is no life at all.
0: మనము అన్ని విధములైనటువంటి త్యాగము చేసినట్టుగా భావిస్తున్నాము.
2: We think that we make many sacrifices.
0: నిజంగా ఏ మానవుడు కూడాను సర్వసంగ పరిత్యాగిగా మనకు ఈ జగత్తులో కానరావటం లేదు.
2: There is no human being who has sacrificed everything.
0: ఇది కేవలము తమ తృప్తి నిమిత్తమే తాము చెప్పుకోవటమే.
2: He says for his own satisfaction.
0: ఒక దైవార్పితమైనటువంటి భావమే సర్వసంగ పరిత్యాగము.
2: Devoted feeling to divinity is renunciation.
0: ఎక్కడ ఉంది దైవార్పితం?
2: Where is that quality? Dedication to God.
0: ఈ అర్పితమే ఉంటుంటే ఈ జగత్తు ఈ విధమైనటువంటి యొక్క దుఃఖములతో అశాంతితో కూలిపోయేటువంటిది కాదు.
2: The world would not have collapsed with this restlessness and suffering had man devoted himself to God.
0: Satya margani manam anusarinchali.
2: We have to follow the path of truth.
0: Satyam ante emiti?
2: What is this truth?
0: Chuchindi chuchinattu,
2: seeing as things are,
0: cheppindi cheppinattu,
2: relating as things are told,
0: talchindi talchinattu,
2: thinking as one thing?
0: చెప్పటం సత్యం అనుకుంటున్నాం.
2: Is it truth?
0: No. ఇది సత్యం కాదు.
2: That is not truth.
0: సత్యం త్రికాల భాజ్యం సత్యం.
2: It is present in every time.
0: ఏ కాలమునందు కూడాను మార్పు చెందనటువంటిది సత్యము.
2: The unchanging one in any time is a real truth.
0: ఈ సత్యము యొక్క వ్రతము కూడాను చాలా నియమంతో కూడినటువంటిది.
2: The verbal truth is accompanied by many observations and limits.
0: ఈ సత్యంతో కూడాను అనేక విధములైనటువంటి దుఃఖములు కూడాను సంప్రాప్తం అవుతుంటాయి.
2: There are sorrows oncoming when we follow this truth.
0: ఈ లౌకికమైనటువంటి సత్యము జీవితానికి ప్రమాదము.
2: And this worldly truth endangers the human life.
0: కానీ ఈ సత్యం కూడాను ప్రమాదం అని దీనిని విసర్జించరాదు.
2: Because it is dangerous, we should not give it up.
0: దీనిని సమయ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సత్యాన్ని మనం ప్రవేశపెట్టాలి.
2: అకార్డింగ్ టు టైమ్ అండ్ సర్కమ్స్టాన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ దిస్ ట్రూత్.
0: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్.
2: స్పీక్ ట్రూత్ బట్ నాట్ ప్రెజెంట్లీ. సత్యం అప్రియం. When even the
0: సత్యం కూడాను ప్రియంగా ఉంటుండాలి.
2: ఈవెన్ ట్రూత్ షుడ్ బి ప్లెజెంట్.
0: సత్యం కూడాను హితంగా ఉంటుండాలి.
2: ఇట్ షుడ్ బి బెనిఫిషియల్.
0: సత్యం కూడాను చాలా స్మూత్ గా ఉంటుండాలి.
2: షుడ్ బి వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్.
0: ఉద్వేగంగా ఉండకూడదు.
2: షుడ్ నాట్ బి ఎమోషనల్.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితని భగవద్గీత కూడాను ఉద్వేగంలో ఉంటుండకూడదు.
2: That's why Gita said the world should not, satya should not be very emotionally excited.
0: సత్యాన్ని కూడాను చెప్పకూడదు.
2: ఈవెన్ For the sake of pleasing anybody, you should not speak untruth.
0: అది ప్రియమవుతుంది కదా కూడా అసత్యం కూడా ఆడకూడదు.
2: Because you love somebody, you should not speak untruth to him.
0: దీనికి అనేక విధములైనటువంటి యొక్క భద్రతలు ఉంటున్నాయి.
2: There are many securities we have to observe.
0: కొన్ని విధములైనటువంటి నియమములు కూడా ఉంటున్నాయి.
2: There are rules and regulations we have to observe.
0: కనుక ఇలాంటి నియమములను మనం పాటిస్తూ
2: observing these rules and regulations,
0: సత్యాన్ని దృష్టి అందించుకుని,
2: keeping truth in the mind,
0: సత్యమే దైవముగా భావించి,
2: regarding truth as divinity,
0: మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: We have to do our duties.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: ఈనాడు మనము ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఉద్యోగాల నిమిత్తమై మనం ఈ చదువులు చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.
2: We are learning these things for the sake of education today.
0: ఇది ఒక దురదృష్టము.
2: It is unfortunate.
0: ఏనాడు ఏ సబ్జెక్ట్ లో మనం ప్రవేశిస్తున్నామో దానికి పూర్వమే మనం ఆశలు ప్రారంభమవుతున్నాయి.
2: ఈవెన్ బిఫోర్ మాస్టరింగ్ ఏ సబ్జెక్ట్ వీ బిగిన్ విత్ అంబిషన్ అండ్ డిజైర్.
0: ఏ సబ్జెక్ట్ తీసుకుంటే నేను భవిష్యత్తులో ఏ ఉద్యోగానికి చేయవచ్చును.
2: వీ థింక్ ఫర్ అవర్ సెల్ఫ్.
0: ఏ డిగ్రీ తీసుకుంటే ఏ విధమైనటువంటి యొక్క పదవిలో నేను పొందవచ్చును.
2: బై వాట్ కోర్స్ ఐ విల్ అక్వైర్ ఏ బెటర్ జాబ్.
0: ఇలాంటి ప్లాన్ల లోపలనే మనం మొట్టమొదట విద్యలో ప్రవేశిస్తున్నాం.
2: వీ లాంచ్ ఇన్ ఎడ్యుకేషన్ బై ప్లానింగ్ లైక్ దిస్.
0: ఈ విద్య అనేటువంటిది జీవిత నిమిత్తమే కాని జీవించే నిమిత్తం కాదనే సత్యాన్ని మీరు గుర్తించాలి.
2: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఏ లివింగ్, ఇట్ ఈస్ ఫర్ లైఫ్.
0: కనుక ఈ ఉద్యోగములకు ఈ విద్యకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మొట్టమొదట త్రెంచి వేయాలి.
2: యూ హావ్ టు కట్ అసండర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్.
0: కనుకనే ఈ విద్యా విధానం అనేటువంటిది కేవలము చైతన్యం కాని నైపుణ్యం కాని లేనటువంటి రీతిగా జరుగుతూ వస్తున్నది.
2: దట్స్ వై దేర్ ఇస్ నైదర్ స్కిల్ నార్ మొరాలిటీ ఇన్ ది ఎడ్యుకేషన్ టుడే.
0: మన విద్యా విధానం నందు నైపుణ్యం ఉంటుండాలి.
2: దర్ షుడ్ బి స్కిల్ ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్.
0: మన విద్యా విధానంలో చైతన్యం రావాలి.
2: దర్ షుడ్ బి లివింగ్ వైటాలిటీ ఇన్ అవర్ ఎడ్యుకేషన్.
0: సమాజంలో పవిత్రమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి చేయించాలి.
2: వీ హావ్ టు క్రియేట్ సేక్రెడ్ అట్మాస్ఫియర్ ఇన్ సొసైటీ.
0: అవినీతి, అజ్ఞానము, అశాంతి అనేటువంటి దాన్ని మనం దూరం గావించాలి.
2: వీ హావ్ టు డిస్పెల్ this immorality, ignorance and untruth.
0: నీవు కర్మయోగిగా రూపొందాలి.
2: యు బికమ్ ఎ కర్మయోగి, ఎ మాస్టర్ యాక్షన్.
0: నీవు ప్రతి ఒక్క శక్తిని కూడాను ఈ సమాజంలో అర్పితం గావించాలి.
2: ఆల్ అవర్ ఎనర్జీ టు బి డైరెక్టెడ్ టు సొసైటీ.
0: కేవలం శరీర శక్తి మాత్రమే కాక మానసిక శక్తి మాత్రమే కాక విద్యాశక్తిని కూడాను ఈ సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా విశాలమైనటువంటి హృదయంగా మనము రూపొందింప చేయాలి.
2: నాట్ ఓన్లీ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, నాట్ ఓన్లీ యువర్ ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్, but also all of the energy should be given to studying these things.
0: Vidyarthulara,
2: students,
0: mana nimittamai manam paatu padakoodadu.
2: We should not strive for oneself.
0: Guna nimittamai manam paatu padali.
2: We should strive for acquisition of virtue.
0: Gunamunna chota dhanam undi.
2: By virtue money can be obtained.
0: Bhogamulo rogam undi.
2: And there is disease in enjoyment.
0: Tyagamulo yogam undi.
2: And there is yoga in sacrifice.
0: Taruku manamu tyagamuto manam jeevithanni prarambhinchali.
2: We have to lead our lives beginning it with sacrifice.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సూక్తులను మనము హృదయమునందు ప్రతిష్ఠింప చేసుకున్నప్పుడే మన జీవితం కూడాను ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది.
2: ఓన్లీ వెన్ వి ఇన్స్టాల్ దీస్ గ్రేట్ ఐడియల్స్ అవర్ లైఫ్ విల్ బి ఎగ్జాంపులరీ.
0: మన యొక్క ఆత్మజ్యోతి నిరంతరం కూడాను ఉన్నత స్థాయికి పవిత్రమైనటువంటి ఊర్ధ్వగతికి మనం ప్రయాణం చర్పించాలి.
2: ద ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ షుడ్ గో హైయర్ అండ్ హైయర్.
0: ఈ విధమైనటువంటి మార్గంలో మనం ప్రవేశపెట్టినప్పుడే మన యొక్క ఆత్మజ్యోతి నిజమైనటువంటి పరంజ్యోతిగా మారుతుంది.
2: ఓన్లీ వెన్ వీ డూ దిస్ అవర్ ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ విల్ బికమ్ ల్యాంప్ ఆఫ్ ఎన్లైట్మెంట్.
0: మనము స్ట్రీట్ లైట్ అనే రీతిగా మన యొక్క ఆత్మజ్యోతిని కూడాను ఒక స్ట్రీట్ లైట్ ఏది మన హృదయం అనేటువంటి యొక్క మార్గమునందు ఈ ఆత్మజ్యోతిని వెలిగించాలి.
2: అవర్ ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ షుడ్ బికమ్ ఏ స్ట్రీట్ లైట్ షెడింగ్ లైట్ అరౌండ్.
0: అందువల్లనే ఒకనొక సమయం లోపల
2: దట్స్ వై
0: భ్రమర గీతమును పాడేటువంటి స్థితిలో
2: బర్సనింగ్ ద సాంగ్ ఆఫ్ ద బీ
0: కృష్ణ వియోగం యొక్క దుఃఖములో
2: వైల్ ఫీలింగ్ ద సెపరేషన్ ఫ్రమ్ కృష్ణ
0: మూనికి పరితపిస్తున్నటువంటి యొక్క గోపికల చెంత
2: క్రేవింగ్
0: ఉద్ధవుడు వచ్చాడు.
2: ఉద్ధవ కేమ్ వెన్ గోపికాస్ ఆర్ సఫరింగ్ లైక్ దిస్.
0: ఈ సమయంలో ఈ గోపికలు ఉద్ధవులతో ఏం వార్తను పంపించడానికి వీలవుతుంది?
2: వాట్ మెసేజ్ కుడ్ ద గోపికాస్ సెండ్ టు కృష్ణ అట్ దట్ టైమ్?
0: ఉద్ధవ నీవు తెచ్చినటువంటి వార్త వల్ల మాకేమాత్రము తృప్తి లేదు.
2: We are not satisfied, O Uddhava, by the message you have brought to us.
0: మొట్టమొదట కృష్ణుని తీసుకురా.
2: Bring Krishna to ourselves foremost.
0: లేక కృష్ణుడికి మా యొక్క సందేశాన్ని అందించు.
2: Otherwise, send our message to Krishna himself.
0: చెదరిపోయిన మాదు జీవిత సుమమాల చెలువార కూర్చి రక్షించమని చెప్పు.
2: Tell Krishna that the garland which has been broken should be strung together.
0: మబ్బు గ్రమ్మిన మాదు మానస వీధిలో కృష్ణ భారుణ్య తేజము నిలుపమనము.
2: లెట్ కృష్ణ షెడ్ ద సన్లిట్ స్ప్లెండర్ ఇన్ అవర్ హార్ట్.
0: ఎండబారిన మాధు జీవిత సుమమును చిగురు పెట్టక వేగ చేయమనము.
2: టెల్ హిమ్ టు స్ప్రైట్ అప్ అండ్ బ్లాజమ్ అండ్ బ్లూమ్ ద లోటస్ ఆఫ్ అవర్ హార్ట్.
0: వాళ్ళు కోరిన కోరికలు ఇలాంటివి. మా హృదయం అనేటువంటి వీధి లోపల చీకటికి రమ్ముకుంది, అజ్ఞానం అనేటువంటి చీకటి ప్రవేశించింది.
2: ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ అవర్ హార్ట్ దెర్ ఇస్ డార్క్నెస్.
0: ఈ అజ్ఞానం పరిహారం కావాలంటే తన యొక్క నామజ్యోతిని వెలిగించమని చెప్పు.
2: ఇఫ్ దిస్ డార్క్నెస్ వర్ టు పుట్ ఎన్ ఎండ్,
0: మా జీవితం అనేటువంటి వృక్షము ఎండబారి మొద్దుబారిపోయింది.
2: ద లైఫ్ ట్రీ ఇన్ us,
0: దాని కింద కించిత్తైన కూడా షాడో చల్లని ఛాయ లేదు.
2: దేర్ ఇస్ నో షాడో అండర్ దిస్ ట్రీ.
0: కనుక త్వరలో దానిని చిగురు పెట్టమని చేయము.
2: టెల్ హిమ్ టు బ్లూమ్ దిస్ ట్రీ.
0: మా జీవిత సుమమాల అనేక విధములైనటువంటి అల్ల కల్లోలముతో ఉండినటువంటి రీతిగా మా యొక్క పుష్పములన్నీ కూడా భావములనే పుష్పములు చెదిరిపోయినాయి.
2: ద గార్లాండ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ బ్రోకెన్ అండ్ ద ఫ్లవర్స్ ఆర్ స్కాటర్డ్ హియర్ అండ్ దేర్.
0: తానే వచ్చి ఈ పుష్పములు ఏ విధమైనటువంటి అలంకారంతో కూర్చాలో తన్ను వచ్చి కూర్చుపోమను.
2: లెట్ హిమ్ కమ్, లెట్ హిమ్ గ్యాదర్, లెట్ దెమ్ స్టింగ్ టుగెదర్ దిస్ పవర్ ఫ్లవరింగ్ గార్లాండ్.
0: యొక్క భావములు ఇంతటి పవిత్రమైనటువంటివి.
2: దీస్ వర్ ద సేక్రెడ్ ఫీలింగ్స్ ఆఫ్ ద గోపికాస్.
0: తమ యొక్క స్వార్థమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వారు కాదు.
2: దే వర్ నెవర్ సెల్ఫిష్ ఎట్ ఆల్.
0: ఏమి చేసినప్పటికీ అన్ని కృష్ణార్పితం.
2: వాట్ ఎవర్ దే డిడ్, దే డిడ్ ఇట్ ఫర్ ద డెడికేషన్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణ భావంతోనే వారు యొక్క జీవితమును అంకితం గావించుకున్నారు.
2: దేర్ లైఫ్స్ వర్ డివోటెడ్ టు కృష్ణ విత్ దిస్ ఫీలింగ్ ఆఫ్ కృష్ణ.
0: కనుక గోపికలు కృష్ణుడు ప్రత్యేకమైన అవినాభావ సంబంధ స్వరూపులు.
2: దట్ వాజ్ ద ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ కృష్ణ అండ్ గోపికాస్.
0: అలాంటి ఏకత్వాన్ని పొందినటువంటి వారు కనుకనే
2: బికాస్ దే హ్యాడ్ దిస్ వన్నెస్ విత్ కృష్ణ
0: తమ యొక్క జీవితాన్ని కూడా నువ్వు లెక్క చేయక
2: డిస్రిగార్డింగ్ దేర్ ఓన్ లైఫ్
0: ఈ సమాజం యొక్క కీర్తి మర్యాదలు కూడా నువ్వు లెక్క చేయక
2: రినౌన్సింగ్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ
0: ఇష్టం వచ్చినట్టు భగవంతునితో పారిపోయారు.
2: దే ర్యాన్ విత్ ద లార్డ్ హింసెల్ఫ్.
0: ఏ అర్ధరాత్రి సమయం లోపల ఏ వేణుగానం వినిపించిందంటే ఈ రాత్ర పగల ఎవరున్నారు నా చుట్టూ అనేటువంటి విచారణ కూడా లేకుండా తాము ఇండ్లు వదిలి పరిగెత్తిపోయేటువంటి వారు.
2: వితౌట్ కేరింగ్ ఫర్ టైమ్ వెర్ డే ఆర్ నైట్ వెన్ ద కాల్ కేమ్ ద కాల్ ఆఫ్ ద ఫ్లూట్ దే ర్యాన్ అవే ఫర్ కృష్ణ.
0: అలాంటి ఆత్రుడై ప్రార్థించుతూ వచ్చారు.
2: యాంగ్షియస్లీ దే క్రేవ్డ్ ఫర్ కృష్ణ అండ్ ప్రేయర్ టు హిమ్.
0: ఆ యొక్క గోపికలు, కృష్ణ మేము మీ వారము కాని నీవు నావాడవు కాదు.
2: కృష్ణ వీఆర్ థైన్ దే సెడ్.
0: కనుక మేము మీ వారమంటం లోపల సరెండర్.
2: దేర్ ఇస్ సరెండర్ వెన్ వీ సే వీఆర్ యువర్.
0: యాదవులందరూ కూడా కృష్ణ మావాడవు నీవు.
2: The cowherd said, Krishna, you are ours.
0: నీవు మావాడవనేటప్పటికి అహంకారం పెరుగుతుంది.
2: దేర్ ఇస్ ఈగో డెవలప్మెంట్ వెన్ యు సే
0: అహంకారమే అతపతనం చేస్తుంది.
2: అండ్ దిస్ ఈగో
0: కనుకనే యాదవ కులములో అహంకారం అనేటువంటి ముసలం పుట్టి యాదవులను నాశనం చేసింది.
2: బికాస్ అహంకార వాజ్ బోర్న్ ఈగో వాజ్ బోర్న్ యాదవ.
0: గోపికల్లో ప్రేమతత్వం పెరిగిపోవడం చేతనే గోపికలు కృష్ణుడు ఇద్దరు ఒక్కటైపోయారు.
2: యాజ్ ద లవ్ బ్లూమ్డ్ ఇన్ ద గోపికాస్ కృష్ణ అండ్ గోపికాస్ బికేమ్ వన్.
0: ఇలాంటి జీవతత్వము జీవేశ్వర బ్రహ్మం.
2: దిస్ ఈస్ కాల్డ్
0: జీవేశ్వర తత్వాన్ని బోధించేటువంటిది ఈ యొక్క గోపికలు కృష్ణుని యొక్క సంవాదం.
2: ద డైలాగ్ బిట్వీన్ గోపిక అండ్ కృష్ణ is the one that teaches the oneness of the Lord. This is also called the song of the bee.
0: Brahma vibhyamaiva bhavati.
2: If you think of Brahman, we become what we think.
0: కనుక ఆత్మజ్యోతిని వెలిగించుకోవడానికి ఈనాడు ప్రత్యేకమైనటువంటి చిహ్నంగా ఈనాడు ఒక జ్యోతిని వెలిగించాం.
2: We have lit up a lamp here as a signal of lighting the lamp.
0: జ్యోతి యొక్క విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవటం లేదు.
2: You don't understand the significance of the lamp.
0: హృదయ జ్యోతిని మీరు వెలిగించుకున్నట్టుగా భావించాలి.
2: You think that you are lighting up the very lamp of the heart.
0: దుష్టభావములు, దుష్టచర్యలు, రాగద్వేషాలు కూడాను ఈనాటి నుండి కొంతవరకు దూరం గావించుకోవడానికి ప్రయత్నించాలి.
2: From today itself, try hard to dispel
0: this. మీ హృదయంలో ఉండినంత వరకు కూడాను మీరు మానవ స్వరూపులే కాదు.
2: As long as these evil feelings exist in you, you are not human.
0: కేవలం ఆకారం మానవాకారమే కాని దానవ తత్వము.
2: Form is human, but quality is demonic.
0: కనుక ఇలాంటి దానవత్వాన్ని, పశుత్వాన్ని మనం దూరం గావించుకోవడానికి మానవత్వంగా మనం రూపొందాలి.
2: We have to become two human beings by driving away the demonic
0: సమస్త కేవలము ఒక విద్యను మాత్రమే అభ్యసించడానికి కాదు, ఆధ్యాత్మిక విద్య కూడా విద్యగా ఉంటుండాలి.
2: అవర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హావ్ బీన్ ఇన్స్టాల్డ్ నాట్ ఓన్లీ ఫర్ ఇంపార్టింగ్ లెర్నింగ్, దే ఇంపార్ట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: అందువల్లనే గీత యందు ఆధ్యాత్మ విద్య విద్యానామ అన్నారు.
2: దట్స్ వై ది గీత సేస్ రియల్ ఎడ్యుకేషన్.
0: మనం చదివే సర్వ విద్యలు కూడా కేవలం కొన్ని నదుల వంటివి.
2: ఆల్ ద డిసిప్లిన్స్ వి స్టడీ ఆర్ సింప్లీ లైక్ రివర్స్.
0: కానీ ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
2: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ లైక్ ఎ వాటర్.
0: నదీనాం సాగరోగతిహీని. ఈ సర్వ నదులు కూడాను సముద్రంలో చేరిపోతాయి.
2: ఆల్ రివర్స్ ద మెర్జ్ ఇన్ ద ఓషన్ అట్ లాస్ట్.
0: కనుక మనం చదివేటువంటి సర్వ విద్యలు కూడాను ఆధ్యాత్మిక విద్యలో దీన్ని అంకితం గావించాలి.
2: ఆల్ లెర్నింగ్స్ విచ్ వి లెర్న్ షుడ్ ఎండ్ అప్ ఇన్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: విద్యార్థులారా, మొట్టమొదట మన వాక్తత్వాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి.
2: వి హావ్ టు కంట్రోల్ అవర్ స్పీచ్ ఫోర్ మోస్ట్.
0: అధికంగా మాట్లాడటం మంచిది కాదు.
2: వి షుడ్ నాట్ స్పీక్ టూ మచ్.
0: ఈ అధిక మాటల చేతి ఏమైపోతుంది? అది
2: వాట్ హ్యాపెన్స్,
0: మన మెమరీ పవర్ తగ్గిపోతుంది.
2: అవర్ మెమరీ పవర్ బికమ్స్ వీక్.
0: ఎనర్జీ వీక్ అవుతుంది.
2: ఎనర్జీ బికమ్స్ వీక్.
0: ఇంతేకాకుండా కొన్ని విధమైనటువంటి యొక్క బలహీనత కూడా ఏర్పడుతుంది.
2: దేర్ విల్ బి వీక్నెస్ ఆన్ కమింగ్ ఇన్ అస్.
0: అతి త్వరలోపల వృద్ధాప్యం కూడా ప్రాప్తిస్తుంది.
2: సూన్ ఓల్డ్ ఏజ్ విల్ సెట్ ఇన్.
0: కనుక మాటలు ఎంత అదుపులో ఉంచుకుంటారో అంత శక్తి సామర్థ్యాన్ని మనం సాధించిన వారం అవుతాం.
2: వీ కెన్ అక్వైర్ స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: విద్యార్థులారా, మొట్టమొదట మన వాక్తత్వాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి.
2: వీ హావ్ టు కంట్రోల్ అవర్ స్పీచ్ ఫోర్ మోస్ట్.
0: అధికంగా మాట్లాడటం మంచిది కాదు.
2: వీ షుడ్ నాట్ స్పీక్ టూ మచ్.

0: అదుపులో ఉంచుకుంటారో అంత శక్తి సామర్థ్యాన్ని మనము సాధించిన వారం అవుతాం.
1: వి కెన్ అక్వైర్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కంట్రోల్ ఆర్ స్పీచ్.
0: ఒక రేడియో ఉంటుంటది,
1: న్యూ వాయిస్ హావ్ కమ్.
0: ఆ రేడియోను ఒక గంట సేపు మనం వేసుకుని దాని న్యూస్ అంతా మనం వినేటప్పటికి ఈ గంట లోపల ఎన్ని యూనిట్స్ కరెంట్ వేస్ట్ అయిపోయింటది.
1: ఇఫ్ యూ కీప్ ద రేడియో ఆన్, మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ విల్ బి కన్సూమ్డ్.
0: అదే విధంగానే మన దేహం ఒక రేడియో.
1: ఇన్ సిమిలర్లీ అవర్ బాడీ ఆల్సో లైక్
0: మన మాటలు ఒక న్యూస్,
1: అవర్ స్పీచ్
0: ఈ న్యూస్ లో అనేక న్యూసెన్స్ అంతా వస్తుంటాయి.
1: దేర్ ఇస్ మచ్ న్యూసెన్స్ ఇన్ దిస్ న్యూస్.
0: మన లోపల ఉండేటువంటి ఎనర్జీ ఎంతనో వేస్ట్ అయిపోతుంది.
1: అవర్ ఎనర్జీ ఇన్వర్ట్స్
0: మన మాటలలో, మన చూపులలో, మన పలుకులలో, మన శ్రవణంలో, సర్వమునందు కూడాను అన్ని ఇంద్రియముల ద్వారా మన ఎనర్జీ వేస్ట్ అవుతుండాలి.
1: ఇన్ లుక్, ఇన్ స్పీచ్, ఇన్ థాట్ అండ్ ఇన్ వర్డ్ అవర్ ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: కనుకనే మానవుడు పెరుగుతూ పెరుగుతూ కూడా బలవంతుడు కావటం లేదు, బలహీనుడు అవుతున్నాడు.
1: Growing up and up, he does not become strong. He becomes
0: weak.
1: The body grows, but the longevity decreases.
0: That's why
1: our ancestors observed the vow called vow of
0: silence. Thereby,
1: their intellectual power and their memory
0: improved. పరిశోధన చేసేటువంటి వారు
1: బై డింట్ ఆఫ్ ది ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ దే కుడ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ ద పర్మనెంట్.
0: ఈనాటి పిల్లలకు రాత్రి చదివినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి విషయం తెల్లవారేటప్పటికే మర్చిపోతున్నారు.
1: ద స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఫర్గెట్ వాట్ దే రీడ్ ఇన్ ద నైట్ టైం.
0: కారణం,
1: వాట్ ఇస్ ద కాజ్?
0: మన యొక్క ఎనర్జీని ఈ అనేక విధమైనటువంటి మాటల చేతను, శ్రవణముల చేతను మనం దుర్వినియోగం చేస్తున్నాం.
1: వి వేస్ట్ అవే అవర్ ఎనర్జీ in word and also in listening.
0: తద్వారా మనం దైవత్వాన్ని మనం చెందలేకపోతున్నాం, చేరలేకపోతున్నాం.
1: By this we are not able to attain divinity.
0: కనుకనే మన చూపులు గాని, మన వినికిడి గాని, మన మాటలు కాని, మన చేతలు కాని సరైనటువంటి యొక్క పనుల లోపల, సరైనటువంటి విషయం లోపల ప్రవేశపెట్టాలి.
1: Our deeds, our thoughts and our acts should be given right direction.
0: దాని వల్లనే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, see no evil.
1: That's why I say sometimes, see no evil.
0: Hear no evil.
1: Hear no evil.
0: Talk no evil.
1: Talk no evil.
0: Do no evil.
1: Do no evil.
0: Think no evil.
1: Think no evil.
0: See what is good.
1: See what is good.
0: Hear what is good.
1: Hear what is good.
0: Talk what is good.
1: Talk what is good.
0: Do what is good.
1: Do what is good.
0: Think what is good.
1: Think what is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ విధమైనటువంటిదిగా మనం చేసినప్పుడే ఇది మార్గము, రాయల్ రోడ్ గా మనకు రూపొందుతుంది.
1: Then only our path becomes the royal road.
0: కానీ ఈనాడు మనము నేరు రోడ్డులో ప్రయాణమైపోతున్నాం.
1: బట్ వీఆర్ ట్రావెలింగ్ టుడే అన్
0: నేరు. మానవుడంతా కూడా షార్ట్ కట్ ను ముందు చూసుకుంటాడు.
1: ద పీపుల్ ఆఫ్ టుడే గో ఓన్లీ ఫర్
0: షార్ట్ కట్ లో చాలా ప్రమాదాలంతా ఉంటాయి.
1: దేర్ ఈస్ మచ్ డేంజర్ ఇన్ ది షార్ట్ కట్.
0: అనేక విధములైనటువంటి యొక్క బాధలకు కూడా గురి కావాల్సి వస్తుంది.
1: ఇట్ ఇస్ రిడెన్ విత్ మచ్ సఫరింగ్ అండ్ సారో.
0: కొంచెం దూరమైన మంచిది, రాయల్ రోడ్ చాలా ఇదిగా ఉంటుంది.
1: ద డిస్టెన్స్ మే బి ఫార్, బట్ లెట్ అస్ ఫాలో ద రాయల్ రోడ్.
0: కానీ కొన్ని విషయములు ఎందు ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా రాయల్ రోడ్డుగా ఉంటుంటాదంటే యమ మార్గము.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాత్ ఆల్సో ద రాయల్ రోడ్స్ వెరీ లిటిల్,
0: చాలా విశాలమైనటువంటి రోడ్డు, ఇంతమంది నడుచడానికి ఆ వెడల్పుగా ఉండాలి ఆ రోడ్డు.
1: ద పీపుల్ హూ గో టు హెల్ ఆర్ మెనీ థౌజండ్స్ ఆఫ్ దెమ్, దాట్స్ వై ద రోడ్ షుడ్ బి బ్రాడ్ అండ్ బిగ్.
0: కనుకనే మనం అలాంటి రోడ్డు లోపల మనం కాదు పోయేది. నేరో అయినప్పటికీ పవిత్రమైన భావం ఉంటుండాలి.
1: ద రోడ్ మే బి నేరో, బట్ దర్ షుడ్ బి సేక్రెడ్ ఫీలింగ్ ఇన్ యూ.
0: కనుకనే స్టడీ చేసే సమయంలో కూడా మనం చాలా పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: విత్ సేక్రెడ్ ఫీలింగ్స్ వీ షుడ్ స్టడీ అట్ ద స్టడీ థాట్స్.
0: కనుక మనం ఉత్తమమైనటువంటి థాట్స్ మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ నోబుల్ థాట్స్.
0: కానీ ఈనాడు లో థాట్స్.
1: వీ హ్యావ్ ఓన్లీ లో థాట్స్.
0: హైయర్ స్టడీ
1: అండ్ హైయర్ స్టడీ
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద యూజ్?
0: మనం చేయవలసినంత కూడా హైయర్ థాట్స్.
1: వీ షుడ్ హ్యావ్ హైయర్ థాట్స్.
0: జనరల్ స్టడీ
1: అండ్ జనరల్ స్టడీ
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఉంటే అదే మనకు స్టడీగా మారుతుంది.
1: అండ్ దట్ విల్ యాక్చువల్లీ గివ్ అ స్టడీనెస్.
0: స్టడీ ఫర్ స్టడీ.
1: స్టడీ ఫర్ స్టడీ.
0: మన యొక్క స్థిరము, స్థిరత్వమైనటువంటి యొక్క మనస్సును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ స్టెబిలిటీ ఆఫ్ మైండ్.
0: కానీ ఈనాడు స్టడీ ఎట్లా ఉందంటే ఎప్పుడు కూడా బంప్స్ జంప్స్.
1: అవర్ స్టడీ ఇస్ ఫుల్ ఆఫ్ బంప్స్ అండ్ జంప్స్.
0: మనం చదివినటువంటి దానినే మనం రాయడానికి మనం భయపడిపోతుంది.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు రైట్ వాట్ యూ హావ్ స్టడీ.
0: రాసినటువంటి దానినే మనం సందేహించుతూ వస్తున్నాం.
1: వి డౌట్ వాట్ వీ రైట్.
0: అనగా తన యొక్క దీంట్లో విశ్వాసమే లేకపోతుంది.
1: ఇట్ మీన్స్ హీ హాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: కనుకనే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
1: ద గ్రేట్ వన్ ఈజ్ వన్ హూ అబ్జర్వ్స్ ద వన్నెస్ ఆఫ్ థాట్, డీడ్ అండ్ వర్డ్.
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: దట్ ఈస్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్ ఒక్కటి కావాలి.

0: God's words and actions should become one.
1: దీనిని వేదాంత పరిభాష యందు త్రికరణ శుద్ధి అన్నారు.
0: In Vedantic parlance, it is called the triple purity.
1: ఆ త్రికరణ శుద్ధి కావించుకున్నప్పుడే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: When triple purity is existed,
1: చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞానశుద్ధి లభిస్తుంది.
0: When purity of heart is obtained, there will be wisdom.
1: కనుక జ్ఞానం అనగా కేవలం గ్రంథ జ్ఞానం కాదు.
0: జ్ఞాన డస్ నాట్ మీన్ బుక్కిష్ నాలెడ్జ్.
1: ఆత్మ జ్ఞానం.
0: ఇట్ ఈస్ ఆత్మజ్ఞానం. ఇట్ ఈస్ డివైన్ ఎన్లైట్మెంట్.
1: అలాంటి జ్ఞానం తరిగేటువంటిది కాదు.
0: ఇట్ నెవర్ గోస్ లెస్.
1: ఏ పదార్థమైనా కూడా మనం ఖర్చుగా అవుతుంది, కానీ జ్ఞానం ఖర్చు కాదు.
0: ఎనీ సబ్స్టెన్స్ మేబి స్పెంట్ అవే.
1: 10 మందికి ఈ రాశి తరిగిపోవచ్చును.
0: బై గివింగ్ ఫుడ్ అవే,
1: 10 మందికి మనం ఏమైనా ధనం ఇస్తే మన బ్యాంక్ లో డబ్బు తరిగిపోవచ్చు.
0: బై గివింగ్ మనీ అవర్ బ్యాంక్ బ్యాలెన్స్ మే బికమ్.
1: కానీ జ్ఞానం ఇచ్చే కొద్దీ పెరుగుతుందే కానీ తరగదు.
0: బై గివింగ్ అవర్ నాలెడ్జ్ ఇంక్రీజెస్, విజ్డమ్ గ్రోస్.
1: కనుక పెరిగి తరగనటువంటి యొక్క జ్ఞానాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: యూ హావ్ టు డెవలప్ దట్ విజ్డమ్ విచ్ గ్రోస్ అండ్ నెవర్ లూజ్.
1: డిగ్రీ నిమిత్తమే మనం ప్రాకులాడరాదు.
0: For main purposes, we should not care for
1: vidya degree la korakonu verri vidi.
0: Leave the feeling that education is for employment.
1: Sevaka vruttikai meeru jankapoka.
0: Without hesitating to serve,
1: manaku ye vidhanga untundadi vidya. Nallati meghamulu madhyalopala merpu vane raavali.
0: Education should be like lightning.
1: Meghamulu vittipai cheri medalukunda.
0: When there is lightning in the sky,
1: dani daapulu vidyattu tarulanattu.
0: As lightning exists behind the cloud,
1: vidya venukola gnanambu velayevarayu.
0: Wisdom should also shine behind our knowledge.
1: Ee knowledge ki venukala ee vidya thunder oka vidhamainatvanti oka vidyut shakti vale untundali.
0: Behind our knowledge there should be the light of wisdom shining.
1: Adi neelato eda madhyastha vidyulleke ubhasraha annaru.
0: That's why it is said education should be like the thunder and the lightning behind the cloud.
1: Manalo oka sushumna naadi anekunte okatundi.
0: There is a nerve called sushumna in us.
1: Ee sushumna naadi ekkada untundadi ante,
0: where is this?
1: Mana spinal column lo 33 ring lopala pannu 9 to 12 ee rendittiki madhya lopala sushumna naadi velutundadi.
0: In the 32 rings which are there in the spinal column, it goes from 9 to
1: ee naadu mana gnapam shakti tarigipovadaniki karanam emiti.
0: What is the cause for loss of memory today?
1: Manamu pravartan lopala కొన్ని సరైనటువంటి అర్థాన్ని గుర్తించడం లేదు.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ సర్టెన్ థింగ్స్ ఇన్ అవర్ బిహేవియర్.
1: మనం కూర్చుంటున్నాం.
0: వీఆర్ సిట్టింగ్.
1: కూర్చున్నప్పుడు ఏ విధంగా కూర్చుంటున్నాం?
0: హౌ డి వీ సిట్?
1: ఒక 90 ఏళ్ల ముసలివాడి వలె మనం ఇట్లా వంగి కూర్చుంటున్నాం.
0: వీ సిట్ లైక్ ఏ 90 ఇయర్ ఓల్డ్ మ్యాన్ బెండ్ డౌన్ కంప్లీట్లీ.
1: కూర్చుంటే ఇట్లా కూర్చునేదా కాదు.
0: వీ క్రౌచ్, వీ డోంట్ సిట్.
1: చక్కగా కూర్చోవాలి.
0: వీ షుడ్ సిట్ నైస్లీ.
1: ఈ తలపైన గూటం కొట్టిందంటే చక్కగా కిందికి దిగాలి.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎ నెయిల్ డ్రివెన్, యు షుడ్ గో డౌన్.
1: ఒక కర్రకు తాడు చుట్టినట్టుగా ఉంటుండాలి మన దేహము.
0: అవర్ బాడీ షుడ్ బి లైక్ ఎ రోప్ వైండింగ్ రౌండ్ అవర్ స్పైనల్ కాలమ్.
1: కనుకనే మనము ఈ కూర్చునేటువంటి ప్రాక్టీస్ లోపల సుషుమ్నా నాడి చాలా దెబ్బతింటుండాలి.
0: ద వే వి సిట్ యాక్చువల్లీ ఎండేంజర్స్ ద సుషుమ్నా నర్వినస్.
1: ఈ సుషుమ్నా నాడి దెబ్బతింటం వల్లనే జ్ఞాపశక్తి పోతుండాలి.
0: బికాస్ ఇట్ ఈస్ ఇంజర్డ్, అవర్ మెమరీ పవర్ ఇస్ లాస్ట్.
1: ఈ జ్ఞాపశక్తి పోవడానికి కారణము మన యొక్క నిత్య జీవితంలో ఈ విధమైనటువంటి ఒక ప్రవర్తనలే.
0: దీస్ ప్రాక్టీసెస్ యాక్చువల్లీ కాజ్ ద లాస్ ఆఫ్ మెమరీ ఇన్ అస్.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక డిసిప్లిన్ అన్నారు.
0: డిసిప్లిన్
1: చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి.
0: ఇన్ మిలిటరీ సర్వీస్ వీ షుడ్ బి స్టిఫ్ అండ్
1: ఈ స్టిఫ్ లేకపోతే ఈ జీవితం లోపల మనం చేసిన ప్రతి పని ఎందుకు దోషములు ఏర్పడుతూ ఉంటాయి.
0: దిల్ బి ఫ్లాస్ ఇన్ ఆల్ అవర్ వర్క్స్ ఇఫ్ యూఆర్ నాట్ స్టిఫ్.
1: కనుక పిల్లలైనటువంటి వారు చాలా చక్కగా కూర్చోవాలి.
0: యంగ్ స్టూడెంట్స్ షుడ్ సిట్ స్ట్రైట్.
1: అప్పుడే మనం చదివినటువంటి చదువును కూడా తగిన ఫలితాన్ని మనం సాధించవచ్చును.
0: వీ షుడ్ అచీవ్ గుడ్ రిజల్ట్స్ బై స్టడీ.
1: మాటను తగ్గించుకోవాలి.
0: లెస్ దెన్ అవర్ వర్డ్స్.
1: మనం కొన్ని చేష్టలను కూడా అనవసరమైనటువంటి దాంట్లో మనం జోక్యం తీసుకోరాదు.
0: వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ అన్నెసరీలీ ఇన్ అన్నెసరీ థింగ్.
1: ఒక రూమ్ నుంచి మరొక రూమ్ కు ఈ క్యాట్లు గద్ద పోతుంటాయి చూడు, ఆ విధంగా మనం సంచారం చేయరాదు.
0: లైక్ ఎ క్యాట్ వీ షుడ్ నాట్ రోమ్ ఫ్రమ్ రూమ్ టు రూమ్.
1: మనము ఒక మానవుని వలె మనం జీవించాలి.
0: వీ హావ్ టు లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్.
1: తన పని తాను చేసుకోవాలి.
0: మైండ్ యువర్ ఓన్ బిజినెస్.
1: తెల్లవారు లేచింది మొదలుకొని
0: ఫ్రమ్ ద టైమ్ యూ వేక్ అప్.
1: నేను ఎందుకోసం ఈ ప్రశాంతి నిలయం వచ్చాను?
0: వై హావ్ ఐ కమ్ టు ప్రశాంతి నిలయం?
1: ఎందుకోసం ఈ కాలేజీలో చేరాను?
0: వై హావ్ ఐ జాయిన్డ్ హియర్?
1: ఆ చేరినటువంటి లక్ష్యాన్ని నేను సాధిస్తున్నానా?
0: ఐ అచీవింగ్ అండ్
1: స్ట్రైవింగ్ ఫర్ ద ఆబ్జెక్టివ్.
0: ఐ డూయింగ్ ఫర్ ద
1: టాస్క్. నేను ప్రవేశిస్తున్నానా?
0: ఐ ఎంటరింగ్ ఇంటూ అన్నెసరీ థింగ్స్.
1: అది పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి.
0: హీ హాస్ టు ఇంట్రోస్పెక్ట్ విద్ ఇన్ ఫర్ హిమ్సెల్ఫ్.
1: వచ్చేది ఒక పని నిమిత్తము, చేసేది మరొక పని.
0: ఫర్ వన్ థింగ్ వీ హావ్ కమ్, అనదర్ థింగ్ వీ డూ.
1: కనుకనే మనం ఆశించినటువంటి ఆశ అందుకోలేకపోతున్నాం.
0: దట్స్ వై వి ఆర్ నాట్ ఏబుల్ టు హార్వెస్ట్ ద అంబిషన్ ఫర్ విచ్ వి హావ్.
1: చదవమై వచ్చాము. చదవండి.
0: దే కమ్ ఫర్ స్టడీస్.
1: ఈ చదువు వల్ల తల్లిదండ్రులకు తృప్తి.
0: గివ్ సాటిస్ఫాక్షన్ టు యువర్ పేరెంట్స్.
1: మన యొక్క ఇన్స్టిట్యూట్ కు మంచి కీర్తి.
0: ఫేమ్ టు యువర్ ఇన్స్టిట్యూషన్.
1: నీ యొక్క భవిష్యత్తును చాలా ఉత్తమమైన ఆదర్శంగా ఉంటుంటుంది.
0: యువర్ ఫ్యూచర్ విల్ బి ప్రాస్పెరస్.
1: దానితో పాటు ఇలాంటి ఆధ్యాత్మిక భావాన్ని చేర్చుకొని కూర్చుకున్నప్పుడు మన జీవితము దివ్య జ్యోతిగా వెలుగుతుంది.
0: అవర్ లైఫ్ విల్ ఇల్యూమినేట్ లైక్ ఎ డివైన్ ల్యాంప్ ఇఫ్ యూ అక్వైర్ దిస్ స్పిరిచువల్
1: ఫీలింగ్. మనం మన తల్లిదండ్రులకు గ్రాటిట్యూడ్, కృతజ్ఞతను నిరూపించాలి.
0: ఫోర్ మోస్ట్ వీ హావ్ టు షో గ్రాటిట్యూడ్ టు అవర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులను అలక్ష్యం చేయరాదు.
0: వీ షుడ్ నాట్ డిస్రిగార్డ్ దెమ్.
1: కారణమేమనగా నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్ పేరెంట్స్ గిఫ్ట్.
0: ద కాజ్ ఈస్ యువర్ బ్లడ్, యువర్ ఫుడ్ అండ్ యువర్ హెడ్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్.
1: కనుక నీవు దీనిని సార్థకం గావించుకోవడానికి వాళ్ళ కృతజ్ఞతగా నీవు వారి ఆజ్ఞలను శిరసా వహించాలి.
0: బై ఒబేయింగ్ దేర్ కమాండ్స్ యూ హావ్ టు ఫైండ్ ఫుల్ఫిల్మెంట్.
1: అందువల్లే వేదములు మాతృదేవో భవ పితృదేవో భవ మొట్టమొట్ట తల్లిదండ్రులను ప్రధానంగా చూసుకున్నారు.
0: దట్స్ వై ఇన్ ద వేద ద మదర్ అండ్ ద ఫాదర్.
1: తల్లిదండ్రులను పంపించేటువంటి ధనమును మనం దుర్వినియోగం చేయరాదు.
0: వీ షుడ్ నాట్ మిస్యూజ్ ద మనీ సెంట్ బై పేరెంట్స్.
1: మన బ్లడ్ దుడ్డు సమానంగా సర్క్యులేషన్ కావాలి.
0: అవర్ బ్లడ్ అండ్ మనీ షుడ్ సర్క్యులేట్ వెల్.
1: మనము ఈ బ్లడ్ సరిగా సర్క్యులేషన్ కాకపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడుతుంది.
0: ఇఫ్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ నాట్ వెల్, ఎ బాయిల్ ఫార్మ్.
1: మన ధనాన్ని కూడా నువ్వు దుర్వినియోగం చేస్తే అక్కడ కూడా నువ్వు ఒక విధమైనటువంటి అశాంతి ఏర్పడుతుంది.
0: ఇఫ్ యువర్ మనీ ఈజ్ మిస్యూజ్ దేర్ ఇస్ అన్రెస్ట్ బ్రూయింగ్.
1: కనుక మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నాడు.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ ఇట్ ఈస్.
1: మనం ఈ విధంగా కూడా నువ్వు దుర్వినియోగం చేయరాదు.
0: వీ షుడ్ నాట్ మిస్యూజ్ లైక్ దిస్.
1: తల్లిదండ్రులు ఎన్నో కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అయి మిమ్మల్ని చదివించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
0: సబ్జెక్టింగ్ దెమ్సెల్వ్స్ టు సారో అండ్ సఫరింగ్ ద పేరెంట్స్.
1: అందులో మీ అదృష్టవశాత్తు మన ఇన్స్టిట్యూట్ లో ఒక్క నయా పైసా ఫీజు లేదు.
0: ఆర్ గివింగ్ యూ ఎడ్యుకేషన్. దేర్ ఇస్ నో నయా పైసా ఛార్జ్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్.
1: ఫుడ్ తప్ప ఇంకే విధమైనటువంటి యొక్క దీన్ని దుర్వినియోగం చేయడానికి వీలు లేదు.
0: ఓన్లీ ఫర్ ఫుడ్ వీ ఛార్జ్ అండ్ నథింగ్ ఎల్స్.
1: ఇలాంటి అవకాశం మీకు ప్రార్థించినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
0: ఏ ఆపర్చునిటీ ఇస్ గివెన్ టు యూ మేక్ వెల్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఇలాంటి సద్వినియోగం గావించుకున్నప్పుడే మనం కాలమును, కర్మను, కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం అవుతాం.
0: ఓన్లీ బై వెల్ యూజింగ్ దిస్ we will have fulfilled our time.
1: మనం కాలానికి అతీతమైన స్థితిని మనం పొందాలి.
0: we have to transcend ourselves.
1: కాలకాల ప్రపన్నానాం కాలాక్యం కరిష్యతి అని.
0: transcend time.
1: కాలము మనమును మృంగివేస్తుంటది.
0: time itself.
1: కానీ అది మానవత్వం కాదు.
0: that is not humanity.
1: కాలాన్ని మనం మృంగాలి.
0: we have to swallow time.
1: అలాంటి శక్తిని మనం సాధించాలి.
0: we have to get that strength.
1: అది మానవత్వం దైవత్వంగా రూపొందుతుంది.
0: then only man can become god.
1: జనుడు జనార్దుడిగా మారిపోతాడు.
0: man becomes god.
1: అదే నిజమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఈస్ కాల్డ్ ట్రూ ఆత్మిక్.
1: అలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించటము అత్యవసరమని నేను ఆశిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: టీచింగ్ దిస్ దట్ ఈస్ ఎసెన్షియల్ టు డూ సో ఐ కంక్లూడ్ మై డిస్కోర్స్.
1: విద్యార్థులారా, ముఖ్యంగా నిత్య జీవితంలో నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నవి ఇక్కడ.
0: దర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ యూ కెన్ లెర్న్ ఇన్ దిస్ ప్లేస్.
1: డిసిప్లైన్ అనేటువంటిది విద్యకు చాలా ప్రధానమైనటువంటి యొక్క స్థానం.
0: ఫర్ ఎడ్యుకేషన్ discipline is the most important thing.
1: దేహములకు నేత్రములు ఎంత ప్రధానమో,
0: as eyes are important for the body,
1: నిత్య జీవితము లోపల మన ప్రవర్తనకు ఒక డిసిప్లిన్ అంత ఆధారం.
0: ఫర్ డైలీ లైఫ్ ఈవెన్ డిసిప్లిన్ ఇస్ సో ఎసెన్షియల్.
1: తెలుగులో చెప్తారు, పశువుకు ఒక దెబ్బ మనిషికి ఒక మాట అని.
0: ఇట్ ఈస్ సెడ్ ఇన్ తెలుగు, ఫర్ ఎన్ యానిమల్ వన్ బీటింగ్ అండ్ ఫర్ మ్యాన్ వన్ వర్డ్.
1: మనిషి మాటతోనే తన యొక్క దీనిని మార్చుకోవాలి.
0: మ్యాన్ హ్యాస్ టు మోల్డ్ హిమ్సెల్ఫ్ బై వర్డ్.
1: దెబ్బలు కొట్టించుకునేంత వరకు మనం పోరాదు.
0: వీ షుడ్ నాట్ గో టు ద ఎక్స్టెంట్ వన్ వీఆర్ బీటెన్.
1: దెబ్బలు కొట్టించుకునేది పశువు.
0: ఇట్ ఈస్ ద యానిమల్ దట్ ఈస్ బీటెన్.
1: అందులో మీరు విద్యార్థులు,
0: యూఆర్ స్టూడెంట్స్.
1: మీరు పెరిగి పెద్దవారైనటువంటి వారు.
0: యూ హావ్ టు గ్రో.
1: ఇది చాలా పవిత్రమైనటువంటి వయస్సు.
0: దిస్ ఇస్ ఎ సేక్రెడ్ ఏజ్.
1: ఏ రూమ్ లో ఎవరు ఎట్లా చేస్తున్నారు అనేటువంటి యొక్క దీంట్లో ఇంకొకరు నిన్ను వాచ్ చేయనక్కర్లేదు.
0: డోంట్ వాచ్. డోంట్ అలౌ అదర్స్ టు వాచ్ వాట్ యూఆర్ డూయింగ్ ఇన్ యువర్ రూమ్.
1: ఇతరులకు ఒక్కొక్క రూమ్ లో కూడా ఒక్కొక్క మానిటర్ అనేటువంటి వాడు ఉండనక్కర్లేదు.
0: దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ మానిటర్ ఇన్ ఎ పర్టికులర్ రూమ్.
1: ఈ మానిటర్ అనేటువంటి వాడు మనము అనేక రకములుగా ప్రవర్తిస్తున్నప్పుడే కదా తాను మానిటర్ గా ఒకటి ఉండాలి.
0: బికాస్ యూ మిస్బిహేవ్ ఎ మానిటర్ ఇస్ ఎసెన్షియల్.
1: కనుక ఎవరు చెప్పక పూర్వమే మనకు మనమే ఎవరికి వారే మానిటర్ గా కావాలి.
0: ఈవెన్ బిఫోర్ ద మానిటర్ టెల్స్ అస్
1: చెప్పించుకోకుండా మన ప్రవర్తన అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు ఇంప్రూవ్ అవర్ కాండక్ట్ విదౌట్ అలవింగ్ అదర్స్ టు
1: డైనింగ్ హాల్లే కానీ,
0: ఇన్ ద డైనింగ్
1: రీడింగ్ రూమ్ లో కానీ,
0: ఇన్ ద రీడింగ్
1: బెడ్రూమ్ లో కానీ,
0: ఇన్ ద బెడ్రూమ్
1: వసతి గృహంలో కానీ, బాత్రూమ్ ఎందు కానీ, ఎక్కడే కానీ మన డిసిప్లిన్ అనేటువంటిది మన షాడో మాదిరి మన వెంట రావాలి.
0: డిసిప్లిన్ షుడ్ ఫాలో వెర్ ఎవర్ యు ఆర్ లైక్ ఎ షాడో.
1: మన షాడో మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తుంది కదా.
0: వెర్ ఎవర్ యూ గో ద షాడో ఫాలోస్ యూ.
1: డిసిప్లిన్ ఈ విద్యార్థికి పెద్ద షాడో, ప్రధానమైన షాడో.
0: ఫర్ ఏ స్టూడెంట్ డిసిప్లిన్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ షాడో.
1: ఈ డిసిప్లిన్ లోపల సక్రమమైనటువంటి మార్గాన్ని కొంత అనుభవించడం లేదు.
0: యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ రియల్ డిసిప్లిన్ నౌ.
1: ప్రతి దానికి కూడా నువ్వు వార్డన్ చూసుకోనక్కర్లేదు.
0: ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ నాట్ ఎసెన్షియల్ దట్ వార్డన్ షుడ్ లుక్ ఆఫ్టర్.
1: లేక మీ రూమ్ లో ఉండేటువంటి ఒక మానిటర్ చూసుకోనక్కర్లేదు.
0: ఎవర్ మానిటర్ షుడ్ నాట్ సూపర్వైజ్ ఓవర్ యూ.
1: మీకు మీరే మానిటర్ గా ఉండాలి.
0: యు మానిటర్ యువర్ సెల్ఫ్.
1: ఎవరికి వారే తమ డిసిప్లిన్ చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఈచ్ వన్ ఫర్ హింసెల్ఫ్ షుడ్ ట్రై టు ఇంప్రూవ్ హిస్ ఓన్ డిసిప్లిన్.
1: అంతే కాకుండా హాస్టల్ లోపల ఒక ప్రత్యేకమైనటువంటి విద్య ఒకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హాస్టల్.
1: అదే ఒక కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్.
0: అండ్ దట్ ఈస్ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: కామన్ సెన్స్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ కామన్ సెన్స్?
1: ఏదో ఒక చురుకుగా ఉంటుంది, ఏదో అన్నింటి ఎందు ఆరితేరినట్టుగా చాలా తెలివితేటనట్టుగా మాట్లాడటం కామన్ సెన్స్ కాదు.
0: స్పీకింగ్ డైనమికల్లీ అండ్ ఎంతూజియాస్టికలీ ఈజ్ నాట్ కామన్ సెన్స్.
1: తనలో ఉండేటువంటి దోషాదితాలు గుర్తించి
0: రియలైజింగ్ ద ఫ్లాస్ విత్ ఇన్ వన్స్ హిమ్సెల్ఫ్
1: దాని నిర్మూలము గావించి
0: డిస్ట్రాయింగ్ దెమ్
1: అందులో తన పవిత్రమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలపింగ్ గుడ్ ఫీలింగ్స్ విత్ ఇన్ దట్ ఇస్ కామన్ సెన్స్.
1: ఆ విధమైనటువంటి ఒక కామన్ సెన్స్ అంటే ఒకరితో మనం వేరు చూపించుకోకుండా బ్రతకాలి.
0: వీ హావ్ టు బిహేవ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ నోబడీ షుడ్ ఫైండ్ ఫాల్ట్ విత్ అస్.
1: కనుకనే ప్రతి నిత్యము కూడాను తెల్లవారు లేచిన మొదలు
0: ఫ్రమ్ ద టైమ్ యూ వేక్ అప్
1: దేవతల్లారా రండి రాక్షసులారా పొండి అనేటువంటి ఒక భావన చేసుకోవాలి మనం.
0: యూ హావ్ టు హావ్ ద ఫీలింగ్ ఓ ఏంజల్స్ కమ్.
1: ఆగమార్థంతు దేవానాం దిగమార్థంతు రాక్షసానాం, అనగా రాక్షసులారా మీరు పొండి. ఎవరు మన రాక్షసులు? మన దుష్టగుణాలే మనకు రాక్షసులు.
0: డెమన్స్ గో అవే, ఏంజల్స్ కమ్ ఇన్.
1: పవిత్రమైనటువంటి ఒక సద్భావములే మన దేవతలు.
0: గుడ్ ఫీలింగ్స్ ఆర్ ద ఏంజల్స్.
1: కనుక దేవతలను స్వాగతం చేసి
0: ఇన్వైటింగ్ ద ఏంజల్స్
1: దుష్టగుణమైనటువంటి రాక్షసులను మనము సెండ్ ఆఫ్ చేయాలి.
0: వి షుడ్ గివ్ సెండ్ ఆఫ్ టు డెవిలిష్ ఫీలింగ్స్.
1: వీడ్కోర్పులు చేయాలి,
0: బిడ్ ఫేర్వెల్.
1: అలాంటి నిత్యము మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: డెలిబరేట్లీ
1: విద్యార్థులు చాలా తెలివితేటలు కలిగినటువంటి వారిగా ఉంటారు.
0: మెనీ స్టూడెంట్స్ ఆర్ రియలీ ఇంటెలిజెంట్.
1: చాలా మేధాశక్తి కూడా ఉంటుంటారు.
0: దే హావ్ గాట్ ఇంటెలెక్చువల్ స్టామినా.
1: కానీ జనరల్ నాలెడ్జ్ ఉండదు.
0: దే డోంట్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్.
1: ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో వాళ్ళకి తెలియదు.
0: దే డోంట్ నో వెన్ వేర్ అండ్ హౌ దే షుడ్ బిహేవ్.
1: కనుక ఈ సమయస్ఫూర్తిగా ప్రవర్తించేటువంటి యొక్క ఈ యొక్క నాలెడ్జ్ ని మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు ఇంప్రూవ్ దట్ నాలెడ్జ్.
1: పెద్దలకు వినయాన్ని అందించాలి.
0: గివ్ హ్యూమిలిటీ, బి ఒబీడియంట్ టు ఎల్డర్స్.
1: సమాజంలో సరైన ఆదర్శాన్ని నిరూపించాలి.
0: షో ఐడియల్స్ ఇన్ సొసైటీ.
1: అధిక భాష లేకుండా చూసుకోవాలి.
0: హ్యావ్ నో ఎక్సెస్ ఆఫ్ స్పీచ్.
1: మీకు ఎన్నో పర్యాయం చెప్పాను, నాలుగు నాలుగు విధములైనటువంటి పాపములు చేస్తున్నాయి.
0: ఐ హావ్ టోల్డ్ యూ ఆఫెన్ ద టంగ్ కమిట్స్ ఫోర్ సిన్స్.
1: ఒకటి అసత్యమాడటం.
0: ఫస్ట్ వన్ ఈస్ స్పీకింగ్ అన్ట్రూత్.
1: రెండవది చాడీలు చెప్పటం.
0: సెకండ్ వన్ ఈజ్ స్కాండలైజింగ్.
1: మూడవది పరులను దూషించటం.
0: థర్డ్ వన్ ఈజ్ అబ్యూజింగ్ అదర్స్.
1: నాలుగవది అతి భాష మాట్లాడటం.
0: ఫోర్త్ వన్ ఈజ్ ఎక్సెస్ ఆఫ్ స్పీచ్.
1: కనుకనే వేదమునందు కూడాను మూడు విధములైనటువంటి దోషాన్ని నిరూపించింది.
0: ఈవెన్ ద వేద ఆల్సో టెల్స్ అస్ ద త్రీ కైండ్స్ ఆఫ్ ఫ్లాస్.
1: పక్షుల్లో కాకి చాలా పాపిష్టి అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ అమౌంట్ ద బర్డ్స్ ద క్రో ఈజ్ ద మోస్ట్ సిన్ఫుల్.
1: ఇంకా నీచమైనటువంటిది మృగములు ఏమిటంటే గాడిది అన్నారు.
0: ఇన్ ద యానిమల్స్ ద డాంకీ ఈజ్ ద వర్స్ట్.
1: మనుషుల్లో ఎవరు గాడిది ఏంటంటే నీచుడనగా కృతజ్ఞత లేనటువంటి వాడు, పరులను దూషించేటువంటి వాడు నీచుడు అన్నారు.
0: ద మీనెస్ట్ ద వర్స్ట్ అండ్ ద డాంకీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ అన్గ్రేట్ఫుల్.
1: కనుక మనం పరులను దూషించరాదు.
0: వి షుడ్ నాట్ స్కోల్డ్ అదర్స్.
1: ఎవరిని మనం పరిహసించరాదు.
0: వి షుడ్ నాట్ జోక్ అట్ అదర్స్.
1: కృతజ్ఞతను మనం నిరూపించాలి.
0: వి షుడ్ షో గ్రాటిట్యూడ్.
1: కనుకనే జ్యోతిర్మయమైనటువంటి ఒక దివ్యతత్వం నందు సూర్యునికి మూడు పేర్లుంటున్నాయి.
0: దట్స్ వై ద ఎఫ్యూజెంట్ సన్ హ్యాస్ త్రీ నేమ్స్.
1: హిమజ్ఞాయ నమః.
0: హిమజ్ఞాయ నమః.
1: తమజ్ఞాయ నమః.
0: తమజ్ఞాయ నమః.
1: హృదయజ్ఞాయ నమః.
0: హృదయజ్ఞాయ నమః.
1: ఇవి అనగా ఏమిటి? తమస్సును దూరం చేసేటువంటి వాడు సూర్యుడు. మన అంధకారంను అజ్ఞానాన్ని దూరం గావించేటువంటి వాడు.
0: హి డిస్పెల్స్ అవర్ డార్క్నెస్ అండ్ ఇగ్నరెన్స్.
1: హిమజ్ఞాయ నమః. మంచి పర్వతముల వలె కూడాను కట్టుకున్నటువంటి గట్టి కరుడుగా కట్టుకున్నటువంటి హిమాన్ని కూడాను ఈ సూర్యుడు కరిగించి ప్రవహింపచేస్తాడు.
0: ద సన్ మెల్ట్స్ అవే ఈవెన్ ఎ వాస్ట్ మౌంటైన్, ఎ బిగ్ మౌంటైన్ లైక్ ద హిమాలయాస్.
1: కృతజ్ఞాయ నమః. అది చాలా అవసరమైనటువంటిది.
0: హీ డిస్ట్రాయ్స్ ద
1: చేసిన మేలును మరిచేటువంటి వాడు.
0: ద వన్ హూ ఫర్గెట్స్.
1: మరిపోవడమే కాకుండా దానికి విరుద్ధంగా మారేటువంటి వాడు.
0: ద వన్ హూ గోస్ కాంట్రరీ టు యు.
1: అలాంటి వాడి యొక్క దృష్టిని దూరం చేస్తాడట సూర్యుడు.
0: the son actually destroys that kind of ungrateful feeling in him.
1: ఎందుకంటే ఆ యొక్క రూపములో ఆ సన్ స్వరూపం ఒకటి ఉండాలి.
0: The son has such quality to destroy the
1: ungrateful. మన కంటిలో సూర్యుని యొక్క ప్రతిబింబం ఉంటుండాలి.
0: There is a sun's reflection in our eyes.
1: ఈ కృతజ్ఞుని మాత్రం ఏం చేసి ఇలాంటి వాని నేత్రంలో నేను ఉండటం, నేను ఇందులో ఉండను అని ఆ కృతజ్ఞుని దూరం చేసుకుని పోతుందట దృష్టి.
0: Even the son hates the ungrateful rich. He goes away from his eyes also.
1: కనుక మనం కృతజ్ఞులుగా మనం ఉండాలి.
0: We have to be grateful.
1: కృతజ్ఞులుగా మనం తయారు కాకూడదు.
0: We should not be ungrateful.
1: చేసిన మేలును మరవకూడదు.
0: We should not forget
1: gratitude. పొందిన ఆనందాన్ని మనం విస్మరించకూడదు.
0: We should not forget the joy given to
1: us. అది మానవత్వం.
0: That is true humanity.
1: ఈ మానవత్వాన్ని మనం పెంచుకోవడానికి మన హాస్టల్ లోపల సరైన క్రమశిక్షణను మనం పాటించాలి.
0: We have to observe the right discipline to endow ourselves to human quality. Less speech.
1: ఈ మిత భావము.
0: Less feeling.
1: మితమైనటువంటి తృప్తి.
0: Less satisfaction.
1: దీనిని మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఇంతకంటే యోగితత్వం మనలో ఏమాత్రము అభివృద్ధి కాదు.
0: We have to achieve this.
1: ఇదే మన యోగతత్వము.
0: And that is true penance.
1: ఈ యోగతత్వమే మన సర్వ విధమైనటువంటి భోగాన్ని అందిస్తుంది.
0: This penance will give us all kinds of joy.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: అసలు ఈ 16 నెలల నుంచి కూడాను ఈ యొక్క ఆస్తులకు నేను రానటువంటి కారణం ఏమిటి? డిసిప్లిన్ చెడిపోవటం వల్లనే.
0: I have not come all these 16 months because discipline has deteriorated.
1: కనుక ఈ నాటి నుండి నైనా మీరు డిసిప్లిన్ చక్కగా ఉంటుండాలి.
0: From today onwards at least.
1: నాకు ఏ సబ్జెక్టులో నీకు మార్కులు లేకపోయినప్పటికీ నేను పర్వాలేదు, డిసిప్లిన్ మాత్రం రిమార్క్స్ తేకూడదు.
0: I don't care if you score less number of marks in subjects, but there should not be less number of marks in discipline.
1: మన యొక్క ఇన్స్టిట్యూట్ లోపల నిజమైనటువంటి సబ్జెక్టు, మొట్టమొదటి సబ్జెక్టు డిసిప్లిన్.
0: In our institute, the foremost and the first subject is discipline. We have to pass in that.
1: దాంట్లో కాకపోతే ఎన్ని సబ్జెక్టు నువ్వు ఓ గ్రేడ్ తెచ్చుకో, ఇంకా దానిపైన గ్రేడ్ తెచ్చుకో, అది నాకు సంతోషం లేదు.
0: Without passing in this discipline, even if you obtain O grade and exceeding that, I won't be satisfied.
1: కనుక డిసిప్లిన్ లో మనము సరైనటువంటి దీనిని మనం సాధించినప్పుడే నీ యొక్క జీవితం అనేటువంటిది ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది.
0: Only if you achieve excellence in discipline, your life will be ideal and exemplary.
1: Andaru okarinokaru preminchukoni,
0: love each other,
1: okarinokaru brothers ga meeru chusukoni,
0: regarding brothers,
1: okarikokaru meeru sahayam chesukoni,
0: helping each other.
1: Ee sahayam ani cheppadu kada swami ani, ishtam vachinattu miti meerinatundi sahayalu untukuntunnaru.
0: Don't do help exceeding the limits.
1: కనుక ఎంత అవసరమో, ఎప్పుడు ఏ విధమైనటువంటి ఒక అవసరమో, అంత అవసరం మాత్రమే మనం పాటించాలి.
0: For the extent help is essential, you render it.
1: ప్రేమముదిత మనసికహో.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagawan Sri Satya Sai Baba.
1: Radio Sai Global Harmony now presents a selection of devotional songs.
2: Om Sri Sai Ram Premamruta Murti మా తల్లి తండ్రి గురువు దైవము సర్వస్వము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణారవిందాలకు అనంత కోటి ప్రణామములు. స్వామి, విరోధి నామ సంవత్సరానికి వీడ్కోడు పలుకుతూ, వికృతి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఈ శుభ సందర్భంలో యావత్ ప్రపంచంలోని ప్రజానికానికి మీ శుభాశీస్సులు అందించాలని మా హృదయపూర్వక ప్రార్థన. స్వామి, సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ప్రారంభమైన తర్వాత ఆంధ్రదేశంలో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ కృప వలన. స్వామి, మేము కైలాసం చూడలేదు, వైకుంఠం దర్శించలేదు, కానీ విభూతి సుందరుడైన పరమశివుడు, అభయమిచ్చి సంరక్షించే శ్రీ మహావిష్ణువు మాకు శ్రీ సాయినాథుడే. స్వామి, మాకు ప్రశాంతి నిలయమే కలియుగ వైకుంఠం, నవయుగ కైలాసం. జై సాయిరాం.

స్వామి, గ్రామ సేవలతో కళకళలాడుతున్న గ్రామాలలో మా స్వామి ముత్యాల పల్లకిలో ఊరేగుతున్నారు. ఒక్కసారి చూడండి స్వామి.

స్వామి, ఈనాటి సత్యసాయి వైభవాన్ని చూడటానికి 1000 కన్నులు చాలవు స్వామి. ఈ పుట్టపర్తిలో మట్టి సోకినా చాలు, పునర్జన్మ లేదు స్వామి.

భువన బాంధవుడు పుట్టపర్తిలో పర్తీసుడై పుట్టాడు. అమృత ప్రేమ చిగురించింది, ఆనంద జలధి వెల్లివిరిసింది. ఈ యుగమే సాయుయుగం, ఈ యుగమే స్వర్ణయుగం.

పరమేశ్వరుని పుత్రునిగా పొంది దైవముగా గుర్తించి ఆరాధించిన మాతృమూర్తి మహాసాధ్వి ఈశ్వరమ్మ. ఆమె పేరు తలచిన, ఆమె పాదాలు తాకిన జన్మ సార్థకమవుతుంది.

స్వామి, నీ చల్లని చూపుకై మా వేదన, మీ అమృతవాణికై మా ఆవేదన, మా విన్నపాలు విని మన్నించి మమ్ము ఆదరించు స్వామి.

ఇది చిత్రావతి నది ఉరకలెత్తిన నేల, పరతీశ్వరుని స్పర్శతో పులకించిన నేల. ఈ నేల తాకితే చాలు, భక్తి ముక్తి లభిస్తాయి.

స్వామి, రేపల్లెలో యశోద బాలకృష్ణుణ్ణి ఎలా లాలించిందో మరి, మా హృదయాలలో సాయికృష్ణుని మనసారా ఉయ్యాల లూపుతాం, మనసారా లాలిస్తాం. మమ్మల్ని పాలించు స్వామి.

ఈ విశాల విశ్వంలో అణువణువు శ్రీ సత్యసాయి నామస్మరణతో పులకిస్తుంది. సత్యసాయి ప్రేమవాహినిలో పునీతమవుతుంది. దీనుల బ్రతుకుల్లో వెన్నెల వానలు కురుస్తున్నాయి. ఈనాడు మానవ జాతికి నవోదయం, విశ్వశాంతికి ఇది శుభోదయం. జయ జయ జయ విజయీభవా.

समय पछताए क्यों जब प्राण तन से जाएंगे छूट।

పండించుకొనుచున్న వాడే క్రైస్తవుండు వాడే సిక్కు. హృదయమందు ప్రేమ పండించుకొనుచున్న వాడే క్రైస్తవు వాడే సిక్కు. వాడే హైందవుండు వాడే హైందవుండు వాడే ముస్లిము కూడా వాడే మానవుండు.

0: The one who cultivates the harvest of love in the field of heart, he is a true Christian, he is a Sikh, he is a Hindu, and a Muslim too. He is a true human on earth who cultivates this love in the field of his heart. Embodiments of love.
1: Premane manavuni yokka pranam.
0: Love is the life of man.
1: Premane jeevula yokka chaitanyam.
0: Love is this awareness of the beings.
1: Premane jeevuni yokka gamyam.
0: Love is the goal of life.
1: Sarvamu premamayamaitide manava jeevitam.
0: Human life is full of love.
1: Kani atti satya nityamainatvanti prema tattvanni manavudu gurtinchukolaleka laukikamaina bhautikamaina prakrutamaina ee bhautika chintana cheta kumini potunnadu manavudu.
0: Man is not able to experience, understand this eternal principle of love, which is all truth. But he ruins himself and totally frustrated by this fleeting, physical, ephemeral, transient, sensual pleasure.
1: Prati maravani garbhamanandu kudanu. Hiranya garbhudu. Hitamayana 20 okka martal cheta. Sanitamayana 20 okka sambandham cheta. Divyatvani nirupistu vastunnadu.
0: Within the man, there lies the Hiranyagarbha, who expresses, manifests himself through this intimate, pleasing, sweet talk.
1: Kani atti Hiranyamunaku aneka vidhamulainatvanti yokka nirupayogamainatvanti yokka lohamunu cherchinappudu aa Hiranyam yokka swaroopame roopu maaripothundi. Dani yokka viluva kudanu cheeninchipothundi.
0: Such gold within the man, if it's mixed with other materials and the metals, it loses its shining brilliance and also its value.
1: Parishuddhamaina, pavitramaina, bangaru yandu, kunta kalam tarvata, kunta ragi kalipinappudu, aa bangaram yokka roopu marpu chendutundi.
0: When we mix copper in gold, which is pure, naturally it forms and its shining changes, it diminishes.
1: Mari kunta kalam em jarigina tarvata aa yokka suvarnam nandu kunta vendini kalipinappudu aa yokka suvarnam yokka roopamu marinta marpu chendutundi.
0: Later, if you mix silver there in the gold, it forms changes further.
1: మరి కొంతకాలం జరిగిన తర్వాత ఆ సువర్ణమునందు వెండిని చేర్చినప్పుడు ఇది మరింత మార్పు చెందుతుంది.
0: There's further change more and more because of silver mixed there in the gold.
1: మరి కొంతకాలమునకు పిత్తాళి చేర్చినప్పుడు బ్రాస్ కానీ ఆ యొక్క బంగారు స్వరూపమే రూపు మారిపోతుంది.
0: And when once the brass is mixed there in the gold, the very form of the gold changes totally.
1: కేవలం రూపు మార్పటమే కాకుండా విలువ కూడాను క్షీణించిపోతుంది.
0: నాట్ ఓన్లీ షైనింగ్ చేంజెస్ ఇట్ లూజెస్ ఇట్స్ వాల్యూ టు.
1: అప్పుడు ఆ యొక్క పదార్థమును ఏ లోహమని కూడా చెప్పుటకు వీలు కాదు.
0: అట్ ద జంక్చర్ యూ కెనాట్ డిసైడ్ వాట్ మెటల్ ఇట్ ఈస్.
1: ఇది వెండియా లేక కాపరా లేక బ్రాసా లేక ఏ విధమైనటువంటి యొక్క పదార్థము అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవడానికి సాధ్యం కాదు.
0: At that point of time, it is not possible to decide whether this metal is silver, copper, or brass, or gold.
1: ఈ విధమైనటువంటి మార్పుల చేతనే స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజి అనేక విలువలను కోల్పోయి తన సస్వరూపాన్ని కూడా కోల్పోయి ఏ రూపము కాకుండా ఏ విలువ కూడా లేకుండా పోతుండాలి.
0: That shining, brilliant gold, with all its latent shining, its value, loses its form because of so many changes as it's mixed with other metals.
1: అదే విధముగానే ఈనాటి మానవ జీవితం లోపల విలువలేనిటువంటి మానవుడుగాను ప్రకాశము లేనిటువంటి మానవుడుగాను ఈనాడు జీవిస్తున్నాడు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ ఈస్ హైలీ వాల్యుబుల్, బట్ మ్యాన్ ఈస్ లీడింగ్ ఎ వాల్యూలెస్ లైఫ్ టుడే వితౌట్ ఎనీ బ్రిలియన్స్.
1: హిరణ్యమయమైనటువంటి తన హృదయమునందు అనేక విషయవాంఛలను చేర్చుకోవటం చేత ఈ హిరణ్యమయమైనటువంటి ఒక స్వరూపము మార్పు చెందుతూ ఉండాలి.
0: In fact, the human heart is golden because of sensual fleeting pleasures. It has undergone change.
1: కాని ఈనాటి మానవుడు అనిత్యమైన, అశాశ్వతమైన, అసత్యమైనటువంటి ఈ లౌకిక వాంఛలైనటువంటి లోహములు చేర్చుకోవటం చేతనే మానవుని యొక్క స్వరూపమే నిరూపణ కాకుండా పోతుండాలి.
0: The very human nature, the form, the golden form, has undergone changes because of the metals which are like falsehood, the temporary, which are ephemeral, have been mixed over there.
1: ఈ అనేక లోహములు చేరినప్పుడు ఇది బంగార, వెండ, కాపర, పిత్తళ అని చెప్పడానికి ఏ విధంగా సాధ్యం కాదో అదే విధంగానే మానవుని యందు విశేష సంబంధమైనటువంటి యొక్క లోహమును చేర్చినప్పుడు ఇతను మానవుడా లేక దయ్యమా లేక భూతమా లేక రాక్షస అనేటువంటిది ఏది కూడా నిర్ణయించలేకపోతున్నారు.
0: జస్ట్ యాజ్ వెన్ వీ మిక్స్ సో మెనీ మెటల్స్ దేర్ ఇన్ ద గోల్డ్ ఇట్ దేర్ కమ్స్ అ స్టేజ్ దట్ విల్ నాట్ బి ఏబుల్ టు డిసైడ్ వాట్ మెటల్ ఇట్ ఈస్ ఇస్ దట్ ద గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ బ్రాస్ ఆర్ కాపర్ లైక్లీ సేమ్ వే ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ గోల్డ్
1: కనుకనే పవిత్రమైనటువంటి ప్రేమ తత్వమైనటువంటిది ఈనాడు కనిపించటమే లేదు.
0: దట్ విల్ నాట్ బి ఏబుల్ టు సే వెదర్ వేర్ డెమన్ ఆర్ ఎనీ అదర్వైజ్ అదర్ క్రీచర్. దేర్ఫోర్ దేర్ ఇస్ నో లవ్ ఎట్ ఆల్ టుడే ఇన్ మ్యాన్కైండ్.
1: ప్రేమ అనేటువంటి ఒక జీవితము రాక్షస జీవితమా లేక పిశాచి జీవితమా లేక దయ్యపు జీవితమా ఏమని జీవితం అని చెప్పాలో అర్థం కాకుండా పోతుండాలి.
0: హౌ ఆర్ యూ గోయింగ్ టు డిస్క్రైబ్ ది లైఫ్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్? ఈస్ దట్ ద లైఫ్ ఆఫ్ ఎ డెమన్ ఆర్ ఎనీ అదర్ ఈవిల్ స్పిరిట్?
1: రాక్షస గుణములు, దేవతా గుణములు లేక దయ్యపు గుణములు, పిశాచపు గుణములు అన్నీ చేరినప్పుడు ఇది మానవుడిని ఏ విధంగా చెప్పడానికి వీలవుతుంది?
0: When there are evil qualities there, like there are a demon and evil spirits, how do we decide that is a human?
1: Satya margame, nitya margame, prema margame, shanti margame, dharma margame aneetvantide telikunda manavudu kevalamu dayyam vale jeevisthunnadu daivam vale kaakunda.
0: Man is leading the life of a demon, not aware of the path of truth, not aware of the path of eternity, not aware of the path of love and righteousness.
1: ఈ దయ్యములు అనేటువంటిది కానీ భూతములు అనేటువంటిది కానీ జగత్తులో సృష్టింపబడలేదు.
0: In this world there are no creatures such as demons and the evil spirits.
1: కానీ మానవుడు తనకు తానే సృష్టించుకొనుచున్నాడు.
0: They are the creation of man all by himself.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: For this a small example.
1: పాండవులు అరణ్యవాసం చేసే సమయమునందు వారి యొక్క స్థితిగతులను గురించి వారి యోగక్షేమం గురించి తెలుసుకోవాలని కృష్ణుడు బయలుదేరాడు.
0: When Pandavas went through the period of exile to know their welfare and the conditions, Krishna visited them.
1: వారితో ఒక రాత్రి గడుపుతూ వచ్చాడు.
0: He spent one night with them in their company.
1: ఆనాడు పాండవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి?
0: What was the plight of Pandavas then?
1: అనేక రాక్షసుల చేత అనేక విధమైనటువంటి బాధలు పడుతూ వచ్చారు.
0: They went through boundless suffering in the hands of the evil spirits and the demons.
1: కానీ వీరి మధ్య ఒక స్త్రీ ద్రౌపది ఉంటున్నది.
0: However, there in their midst is a woman by name Draupadi.
1: ఈ పంచ పాండవులు కూడాను పాంచాలని రక్షించే నిమిత్తమై ప్రతి దినము కూడాను ఒక్కొక్క గంట వారు పారా చేసుకుంటూ వస్తున్నారు. ఇది వారి యొక్క డ్యూటీ.
0: The five Pandavas were taking care of Draupadi, in turns taking care of her 1 hour each.
1: ఆనాడు కృష్ణుడు ధర్మజునితో మాట్లాడుతూ, బావా ఏమిటి మన బ్రదర్స్ ఏం పనిచేస్తున్నారు అన్నారు.
0: కృష్ణ asked Dharmaja, brother, now what is it that your brothers are doing now?
1: అప్పుడు నకులుడు, సహదేవుడు, భీముడు వారి డ్యూటీస్ అయిపోయింది.
0: By the time Nakula, Sahadeva, Bhima completed their turn of work,
1: ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గంట తామున్నటువంటి పర్ణశాలను చుట్టుతూ సంరక్షిస్తూ వస్తూ ఉన్నారు.
0: ఈచ్ వన్ వాజ్ డూయింగ్ సెక్యూరిటీ డ్యూటీ వన్ అవర్ ఈచ్.
1: అప్పుడు కృష్ణుడు అడిగాడు, బావా నాకు కూడా నువ్వు ఈ డ్యూటీలో ఒక భాగం అందిస్తారా అన్నాడు.
0: కృష్ణ దెన్ ఆస్క్డ్ బ్రదర్ లవ్ యు ఆల్సో గివ్ మీ దిస్ డ్యూటీ ఆఫ్ సెక్యూరిటీ డ్యూటీ.
1: అప్పుడు కృష్ణుడిని ధర్మజుడు నవ్వుతూ, కృష్ణ ఈ తుచ్చమైనటువంటి ఒక వాంఛ నీకెందుకు పుట్టింది?
0: దెన్ ధర్మజ ఆస్క్ కృష్ణ, వాట్ ఈస్ దట్ యు హావ్ సచ్ ఎ లో డిజైర్?
1: సర్వలోకమును సంరక్షించేటువంటి నీవు ఈ పర్ణశాలను రక్షించడానికి ఒక సేవను కోరుతున్నావు.
0: In fact, you are the protector of the entire universe and the world. But you want the security service of taking care
1: Kani
0: of the hermitage.
1: Kati, ee adavi lopala oka bhayankaramainatundi oka dayyam untundi.
0: Here in this forest lies a very cruel, wicked demon.
1: Prati dinamu kudanu naa sodarulu chustunnaru, nenu chustunnanu, naato maatladutunnadu, adi maato fight cheyataniki anaga yuddham cheyataniki kudanu siddhanga untundadi.
0: There the demon, we watched, all of us saw that, is ready to attack any moment of time.
1: Kanuka meeru ee paniki ponakkarledu swami annaru.
0: Swami, you don't need to do this security duty.
1: Memu manavulu maaku etti kashtamulu nashtamulu jariginappudikini memu savarinchukuntamu edo oka vidhanga daarini samrakshinchukuntamu.
0: We are humans anyway. We are ready to resist and face all the problems, the suffering and the losses.
1: మీరు ఈ దయ్యం చేత బాధపడకుండా ఉండాలి. మమ్మల్ని యోగక్షేమాన్ని చూచే నిమిత్తమై ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈనాడు మీరు క్షేమంగా ఆనందంగా నిద్రించండి అని కోరుకున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ ప్రేడ్, స్వామి, వీ డోంట్ వాంట్ యూ టు సఫర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డెమన్. ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ కమ్ హియర్ టు విజిట్ అస్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ వెల్ఫేర్.
1: అప్పుడు కృష్ణుడు, ధర్మజ, ఇంతకాలమైనప్పటికీ నన్ను ఇంత మాత్రమేనా తెలుసుకున్నావు?
0: Then Krishna says, Dharmaja, is this that you have known, spending a lot of time?
1: Vakavaipana loka samrakshakudu antunnavu.
0: On one hand you say that you protect the whole world.
1: Vakavaipana nannu nenu rakshinchukolenatundi abarundiga bhavistunnavu.
0: Another time you also feel that I am not able to protect myself against the attack of the devil.
1: Naa satyaswarupanni intha maatrameena neevu telusukovatamu?
0: Is that your estimate of my form of truth?
1: Aa dayyam nannu em chestundo, ee vidhamaina baadalu guri chestundo ani neevu bhayapadutunnavu.
0: In fact you are afraid of the situation that I'd be put to suffering by this demon.
1: Ee dayyamu ee bhootamu ee dayyamu nannu ee maatramu cheradu, nannu ee maatramu baada pettavu.
0: No demon, no evil spirit can ever attack me and put me to suffering.
1: Kanuka andaru chesinattuga nenu kuda oka ganta ఈ పర్ణశాలను సంరక్షించడానికి డ్యూటీ తీసుకుంటానన్నాడు.
0: సో లైక్ ఎనీ వన్ ఫర్ దట్ మ్యాటర్ ఐఎమ్ రెడీ టు డూ సెక్యూరిటీ సర్వీస్ వన్ అవర్.
1: సరే, డ్యూటీ ఇచ్చారు. ఆ ఒక్క గంట కూడాను చుట్టూ తిరిగాడు, ఒక రాతిపైన కూర్చొని నవ్వుతూ ఉన్నాడు.
0: He accepted the security service given to him of taking care of the hermitage for an hour, sitting on a stone over there smiling.
1: ఇంకా అర్జునుడి డ్యూటీ వచ్చింది.
0: Thereafter, it was Arjuna's turn.
1: Arjunudu bhayapadutu vellaadu.
0: Arjuna was afraid of the
1: situation. Krishnudu ee dayam enni baadhalu pettindo emto, ye vidhanga kashtapadutunnado emo ani parigettukoni poyyadu Arjunudu.
0: Arjuna ran the long distance thinking that Krishna must be suffering a lot at the hands of the demon.
1: Taanu okati dalchin daivam okati telusunnattuga Arjunudu Dharmajudu ee vidhanga bhavinchinappudikini Krishnudiki ee baadhalu levu. Raati paina kurchoni chirunavvu navutu unnadu.
0: Though Arjuna has been feeling so, yes, Krishna was all the time ecstatic, sitting there smiling on that boulder there.
1: Arjunudu parigettukuni poyi paadavulu paina padivi, Swami, ee dayyam mimmalni enta baadha pettindo ratri, aamenu atamarchinara, kanukane meeru santoshistunnaru ani prashninchadu.
0: Arjuna fell at the feet of Krishna and said, you must have suffered a lot at the hands of this demon, perhaps you must have killed it and therefore you are happy smiling.
1: అర్జున, నా సృష్టిలో దయ్యములు భూతములు అనేటువంటివి నేను సృష్టించలేదు.
0: అర్జున, ఐ హావ్ నాట్ క్రియేటెడ్ డెమన్స్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ ఇన్ దిస్ క్రియేషన్.
1: నేను దయ్యములు ఈ యొక్క అడవిలో ఏ విధంగా ప్రవేశిస్తాయి?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ డెమన్స్ టు స్టెప్ ఇన్ టు దిస్ ఫారెస్ట్?
1: అది దయ్యమే కాదు,
0: ఇట్స్ నో డెమన్ ఎట్ ఆల్.
1: మీ ఎందున్నటువంటి ఒక ద్వేషము, అసూయ, చెడ్డ గుణములే ఈ దయ్య స్వరూపాన్ని ధరిస్తున్నాయి.
0: In fact, the hatred and the jealousy within you are the very demons within your heart. Your anger has manifested in the form of the demon. And the anger is rising more and more as you think of it. As your anger is strengthened, moment to moment, the anger is also gaining strength. So there is no devil as such in your anger.
1: దుర్గుణములే దురాచారములే దుర్భావములే దయ్యము ఈ విధమైనటువంటి రూపాన్ని ధరిస్తూ పిచాచంగా మనం బాధ పెడుతున్నాయి.
0: All the wickedness, wicked behavior, the cruel thoughts are the very demons and the evil spirits within man.
1: కనుక ఈనాటి మానవుడు దయ్యములు భూతములు అనేటువంటి బాధిస్తున్నాయని భావించుకోవటం చాలా పొరపాటు.
0: It's a mistake for the man today to think of evil spirits and the devil.
1: In fact,
0: there are reflections of his anger and the jealousy putting mankind to suffering. In fact, the demon is gaining his strength because of the hatred and the jealousy.
1: All this
0: is simply psychological, the mental imagination.
1: లోకములో జన్మించినటువంటి యొక్క మానవునకు బాధించేటువంటి యొక్క రాక్షసులుగా ఉన్నారు కానీ దయ్యములుగా ఎక్కడా కనిపించడానికి వీల్లేదు.
0: In fact, it's only man who will put another man to suffering. There's no demon as such.
1: నా సృష్టి అంటే ఈ దయ్యములు లేవు, భూతములు లేవు.
0: There are no evil spirits and the demons in this creation.
1: They are
0: only of your mental makeup that have manifested this way.
1: By
0: these words, Arjuna picked up courage, understood the truth behind it, and he was not afraid anymore. Krishna, I have understood these are the reflections of man.
1: You have
0: come to this forest in the pretext to visit us to teach the principles.
1: Dhanyulamani padala pen namaskarinchukoni Krishnunto koodi tirigi tellavaretappatiki parnasala cherukunnaru.
0: They were highly grateful for Krishna's visit, fell at his feet, and expressed their thanks and gratitude to Krishna.
1: ఈ నాటి మానవుని యందు ఉన్నటువంటి దుర్గుణములే మనకు అనేక రకములైన రాక్షసులుగా కూడా రూపొందుతూ ఉన్నాయి.
0: And the evil qualities in man are the demons.
1: మంచి చెడ్డలు మానవుని యొక్క గుణములే తప్ప మరొకరివి కాదు.
0: Good and bad depends upon our own qualities.
1: ఇదే ఒక సమయమునందు బుద్ధుడు సన్యాసమును ధరించి అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
0: Buddha was moving about in the forest as a renunciant.
1: అతను చక్కని యవ్వనుడు.
0: He was young at that point of time.
1: తేజస్సు ఉట్టి పడుతుంటుండాలి.
0: He is full of radiance, brilliant.
1: చాలా అందమైనటువంటి తేజస్సుగా ఉంటుండాలి.
0: He was very handsome with aura around him.
1: అలాంటి స్వరూపాన్ని చూచి అనేక మంది ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: Seeing the beautiful form of brilliance of Buddha, many were surprised.
1: యువకుడు చక్కని రూపం గలవాడు, రాజకుమారుడుగా కనిపించుతున్నటువంటి వాడు, ఇతను ఈ సన్యాస వస్త్రం ధరించడం లోపల ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని అనుకునేటువంటి వారు.
0: They were thinking within themselves what made Buddha wear the ochre robes and the lead the life of a renunciant, being a prince and so handsome at an young age.
1: ఆ సమయం లోపల ఎవరికి వారే తమకు తాము సమాధానం చెప్పుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: However, each one was trying to find an answer to one's own self.
1: ఒకనాడు బుద్ధుడు ఒక పట్టణంలో ప్రవేశించాడు.
0: One day, Buddha stepped to a town there.
1: మార్గంలో నడుస్తూ పోయినప్పుడు అతని తేజస్సంతా కూడాను ఒక పెద్దగా కాంతిగా కనిపిస్తూ వచ్చాడు.
0: On his way, while he was passing through that path, they could find the aura, the brilliance around.
1: అంబశాలి అనేటువంటి ఒక స్త్రీ ఆ రూపాన్ని చూచింది.
0: One woman by Ambashali saw that form.
1: ఆమె భరించుకోలేక ఎదురునకు వెళ్లి, అయ్యా మీరెవరో రాజకుమారుడిగా కనిపిస్తున్నారు.
0: She could not bear that light there, the effulgence, and said, you seem to be very noble one, the great.
1: మహాప్రకాశవంతుడుగా నీవు కనిపిస్తున్నావు.
0: You are the one of light and effulgence.
1: ఇలాంటి ప్రకాశవంతుడు ఇలాంటి యవ్వనుడు రాజకుమారుడు అయినటువంటి నీవు ఈ సన్యాసం ధరించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అన్నారు.
0: What is the secret behind this, that you have worn this ochre robes, being a prince at an engage?
1: Amma, nenu moodu rahasyalu telusukovalani ee sanyasanni dharinchanu annadu.
0: And he said, I have accepted this state of celibacy, renunciation, to find three important secrets.
1: Inta andanandamuga undinatundi naa swaroopamu vaardhakyamu ponduchuku lopala unnatundi kaaram emti, idi vaardhakyani ee vidhanga pondutu undali danni telusukovalani nenu dharinchanu annadu.
0: I want to know how one would attain old age, losing the handsomeness earlier.
1: Inta andamainatundi dehamu rogamulaku guri kavatamu neeku kaaranam emiti ani rendova rahasyam telusukovalani.
0: I want to know the second reason why man suffers because of some sickness, having been so strong now.
1: Inta pushtiganu santushtiganu undinatundi manavudu maraninchadaniki unnatundi kaaranam emiti ani telusukovalani annanu.
0: He wants to know the secret of death, being so strong, so handsome, powerful today.
1: Rogamulaku maranamulaku edi kaaranamo nenu gurtinchalani sanyasanni dharinchanu annadu.
0: I have accepted this state of renunciation to know the secrets behind the old age, afflictions and death.
1: Ee satyanni gurtinchinatvanti aa yokka vyakti anaga stree anjasali.
0: That woman who has understood this truth,
1: appudu స్వామి ఇలాంటి మహనీయులు ఎంత సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారో తమ జీవితాన్ని ఇప్పుడు నువ్వు దీనికి దారబోసి సత్యాన్ని గురించి విచారణ చేస్తున్నారు. సత్యాన్వేషకులైనటువంటి మీరు మా ఇంటికి ఈనాడు భోజనానికి రావాలి అని.
0: స్వామి, యు హావ్ బీన్ ఎ ట్రూ సీకర్ ఆఫ్ ట్రూత్. యు హావ్ స్పెండ్ ఆల్ యువర్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్ ఎక్స్పీరియన్స్. I want you to visit us at home.
1: కొన్ని క్షణముల లోపల గ్రామం అంతా తెలిసిపోయింది.
0: The news has spread all the way, all around the village.
1: గ్రామ ప్రజలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ యొక్క బుద్ధుని చేరి, స్వామి మీకు తెలుసునో తెలియదో, లేక మీరు విచారించారో లేదో తెలియకుండా ఈ ఇంటికి మీరు భోజనానికి పోతున్నారు.
0: All villagers gathered there and said, Swami, whether you know or not, whether you know it or not, but still you have accepted her invitation to visit.
1: Lek manchi chetalu rendintinu samatvanga gurtinchinatvanti maha purushulu meeru.
0: In fact, you are a noble soul who has got that feeling of equanimity.
1: Kaani maa gramamlo ee mantha chedda manishi marokaru leru.
0: Here in our village she is the worst woman. There is no comparison to her.
1: Ilanti chedda manishi intiki meeru bhojanani povatamu meeku gauravam kaadu maaku gauravam kaadu ani.
0: It's not respectful on your part to visit her. Or for us, for
1: అనేక మంది ఒకరి తర్వాత ఒకరు పెద్దలు, చిన్నలు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు అందరు కూడా వచ్చి ఈ విధమైనటువంటి కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది విలేజెస్ దే వెంట్ ఆన్ కంప్లైనింగ్ ఇన్ ద సేమ్ వే, ద యంగ్ ఓల్డ్.
1: ఈ కంప్లైంట్స్ అంతా వింటూ బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ కళ్ళు మూసుకున్నాడు.
0: బుద్ధ వాజ్ లిసనింగ్ టు ఆల్ దీస్ కంప్లైంట్స్, క్లోజ్ హిస్ ఐస్, స్మైలింగ్ ఆల్ అలాంగ్.
1: తెరిచి
0: ఓపెన్ హిస్ ఐస్.
1: ప్రజలారా, మీ యొక్క కంప్లైంట్స్ అంతా అయిపోయిందా అని అడిగాడు.
0: ఓ పీపుల్, ఈజ్ యువర్ స్టఫ్ ఎగ్జాస్టెడ్ నౌ?
1: అయ్యో, చెప్పాలంటే కొన్ని నెలలు కావాలి, ఇంకా ఉన్నాయని చెప్తూ వచ్చారు.
0: విలేజర్ సెడ్, వీ నీడ్ మంత్స్ అండ్ మంత్స్ మోర్ ఆఫ్ టైమ్ టు బ్రింగ్ ఫోర్ ఆల్ దిస్ కంప్లైంట్స్.
1: చెడ్డదని మీరు విశ్వసిస్తున్నారు.
0: అండ్ యూ థింక్ దట్ షీ ఈజ్ వెరీ బ్యాడ్.
1: ఈ గ్రామం పెద్ద ఎవరు అని అడిగాడు.
0: హీ ఆస్క్డ్ హూ ఈజ్ హెడ్ ఆఫ్ దిస్ విలేజ్.
1: ఒకరిని తీసుకొచ్చారు.
0: One person was brought there.
1: Atani daggariki pilchi buddhudu atani kudichey pattukunnadu.
0: He wanted him to come near him and he caught hold of his right hand.
1: Ayya pedda manishi, ime cheddadani meeru kudunu angikristunnara ani prashne chesadu.
0: He said, you are the head of this village, do you also accept that she is a bad woman?
1: Oka thuri kaadu 1000 thuru cheddadi ani nenu cheppagalanu annadu.
0: Head of the village said, not once, 1000 times I would say this, she is really a bad woman. Meeru
1: bhojanaliki pokoddu annadu.
0: It's not proper on your part to go there for dining.
1: అప్పుడు ఒక చేయి పట్టుకున్నాడు. నాయన, నాకు ఒక సందేహం ఉంటుండాలి.
0: Then Buddha said, I have got one doubt.
1: నీవు రాణం కొట్టమని చెప్పాడు.
0: He wanted him to clap.
1: అప్పుడు చెప్పాడు ఆ పెద్ద మనిషి, ఒక చేయి మీ చేతిలో ఉంటుండాలి, ఒక చెయ్యే ఉంటుండాలి, నేను దీంతో తాళం ఎట్ట కొట్టేది అన్నాడు.
0: Then he said, one hand you caught hold of it. I am left with only one hand. How can I clap now?
1: ఒక హ్యాండ్ ఉంది కదా, ఒక చెయ్యి ఉంది కదా, దాంతో నీవు తాళంతో కొట్టు.
0: Yes, you have got one. You are left with one hand now. Come on, clap.
1: అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఒక చేతితో తాళం కొట్టడానికి సాధ్యం కాదు అన్నాడు.
0: And that elderly person said it's impossible to clap with one hand.
1: అయ్యా, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ ఒక్కతే చెడ్డది కావడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: Then he said, likewise, this single woman can't be bad all
1: alone. అనేక మంది మీ గ్రామంలో చెడ్డమైన మగవారు ఉండటం చేతనే ఈమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
0: Because there are many, many bad men in this village, she also has become bad naturally.
1: మీరెవరూ మంచివారిగా ఉంటుంటే, చెడ్డవారు కాకుండా ఉంటే ఈమె కూడా చెడ్డది కావడానికి అవకాశం లేదు.
0: If all of you are good, actually speaking, she wouldn't have turned bad.
1: కనుక మీరందరూ చెడ్డవారు.
0: Therefore you are all bad.
1: మీ ధనం కోసము, మీ యొక్క సహాయం కోసమని, మీ బలం కోసమని ఈమె చెడ్డదిగా మారిపోయింది.
0: Because of your money, she wanted some support. Therefore,
1: మీ ధనమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
0: It's only your money that made her mad.
1: మీ బలమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
0: It's only your strength that made her mad.
1: కనుక ఈమెను చెడ్డదిగా మార్చింది మీరేను అన్నారు.
0: Therefore, you made her mad.
1: చెప్పి తర్వాత ఇందులో ఎవరైనా చెడ్డవారు లేనటువంటి వారి పేరు ఎవరైనా చెప్పండి, నేను వారింటికి భోజనానికి వస్తానన్నాడు.
0: Then here in this congregation group, if there is any man who is perfect, I am prepared to visit your house.
1: ఎవరు రాలేదు.
0: Nobody came forward.
1: ఇంతమంది చెడ్డవారి లోపల ఈమె ఒకదాని మాత్రం చెడ్డదని భావించుకోవటం ఎంత పొరపాటు.
0: There are so many bad people all around. How do you declare that she alone is bad?
1: మీరు మగవారులై సత్యాన్ని గుర్తించుకోలేక ఎవరో అవనులని వారిని అనంతగా మీరు నిందిస్తున్నారు.
0: You are all men of strength. But you blame that woman, a weak person.
1: ఒకే స్త్రీ ఉంటుంది, ఆమె చెడ్డది కావడానికి అవకాశం లేదు.
0: Being all alone, she can't be bad herself.
1: మీరందరూ చెడ్డవారితో చేయటం చేతనే ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
0: Since you are all bad, she too became bad.
1: మీ కంపెనీ యొక్క బలం చేతనే ఆమె చెడ్డదైపోయింది.
0: It is the strength of the bad company that made her bad.
1: Tell me your company, I shall tell you what you are. అని నీవు ఎవరో నీవు చెప్పగలరు.
0: That's what is meant by tell me your company, I shall tell you what you are.
1: మీ చెడ్డ కంపెనీతో చేరటం చేత ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది, కానీ మీరే మొట్టమొదటి చెడ్డవారు.
0: బికాస్ షీఈస్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ షీ బికేమ్ బ్యాడ్. ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బ్యాడ్ టు బిగిన్ విత్.
1: సత్యాన్ని గుర్తించినటువంటి ప్రజలందరూ కూడాను బుద్ధునికి పాదముల పైన పడి క్షమించి అప్పుడు ఆమె ఇంటికి వారు కూడాను భోజనానికి వెళ్లారు.
0: All villagers fell at the feet of Lord Buddha, sought his pardon. They too joined him and visited the residence of
1: the lady. ఆమె తన దోషాన్ని గుర్తించుకొని ఈ చెడ్డవారి వల్ల నేను చెడ్డదైపోయినాను కదని ఈ యొక్క బుద్ధుని యొక్క బోధ చేత ఆమె సన్యాసం స్వీకరించింది.
0: The lady also could realize her mistake, that she turned bad because of the bad company, and since then she has become a renunciant.
1: పవిత్రమైన, దివ్యమైన, నవ్యమైన భావాల లోపల తన జీవితాన్ని సార్థకంగా ఆవించుకుంది.
0: And she worked for her liberation, redemption of her life, entertaining sacred feelings and sentiments and
1: thoughts. కనుకనే మానవుని యొక్క మంచి చెడ్డలంతా కూడాను కేవలము ఒకరి చేత వచ్చిందని కానీ మరొక చేత పోయిందని కానీ మనం భావించటం మంచిది కాదు.
0: So we should not decide one is good or bad because of the influence
1: ఎవరు
0: of some other person.
1: ఎవరు మంచి,
0: who is good and who is bad.
1: మొట్టమొదటి నీ యందు ఉన్నటువంటి యొక్క చెడ్డని నీవు తీసి పారవే.
0: First give up all that is bad in you.
1: నీవు మంచి వారితో స్నేహం చేయి.
0: Be in the company of good.
1: నీలో కావలసిన చెడ్డనంతా ఉంచుకొని పరులను చెడ్డవారు చెడ్డవారిని భావించుకోవటము, దూషించటము ఇది మహాపాపము.
0: With all the evil within you, how do you blame others and condemn them as bad?
1: ఈనాటి ప్రపంచమంతా కూడా ఇదే స్థితిలో ఉంటుంది.
0: This is the trend in the whole world today.
1: తమలో ఉన్నటువంటి దోషములు కొండలు కొండలుగా ఉంటున్నప్పటికీ బయట ఉన్నటువంటి అనుసుమాత్రమైనటువంటి దోషాన్ని గురించి అనేకంగా దూషిస్తూ ఉంటారు.
0: Man has forgotten the mistakes of the size of a mountain, whereas he is prepared to find out the mistakes of an atom in another.
1: Jesus kuda oktu cheppadu.
0: This is what Jesus said at one time.
1: Tana kantilo gaadidi pudi porlaartunte kuda kanipinchatam ledita.
0: Though there is a donkey simply there in his eyes,
1: nalusun chusi chaala bayapadutunnadu.
0: But he is able to point out the mole in the eye of others.
1: తన ఎందున్నటువంటి దోషములు తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ టుడే ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ హిస్ ఓన్ మిస్టేక్. తన
1: ఎందున్నటువంటి లేని దోషాలు కూడా వెతకడానికి సహస్ర నేత్రములతో చూస్తానికి ప్రయత్నిస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ హస్ థౌసండ్ ఐస్ టు సర్చ్ ఫర్ ద మిస్టేక్స్ ఇన్ అదర్ పర్సన్ విచ్ ఆర్ నాట్ దేర్.
1: మానవత్వంలో చేరినటువంటి యొక్క మాలిన్యము.
0: దిస్ ఇస్ ఆల్ ద పొల్యూషన్ టుడే.
1: పవిత్రమైన దివ్యమైనటువంటి యొక్క బంగారు వంటి హృదయం లోపల ఈ అపవిత్రమైనటువంటి భావాలు చేర్చుకోవటం చేతనే ఈ మాలిన్యమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ హార్ట్ ఇస్ గోల్డెన్. Because of this polluted metals over there, it has lost its
1: pristine glory. In
0: this world today, each one is pointing out
1: others'
0: mistakes. In fact, we are prepared to find out the mistakes in others, and we are not able to find the merits in others. In fact, you are a true human if you find out the merit in others.
1: ప్రేమ పంటను పండించుకుని వాడే క్రైస్తవుడు.
0: Therefore is a true Christian if he grows and cultivates the harvest of love in the field of his heart.
1: క్రిస్టియన్ అంటే వాడు ఐడియల్ క్రిస్టియన్ గా తయారు కావాలి.
0: Therefore a Christian should be an ideal Christian.
1: అనగా అప్పుడు తన యొక్క హృదయంలో ప్రేమ పంటను పండించుకోవాలి.
0: And then you find the harvest, the crop of love.
1: అతని నిజమైనటువంటి క్రైస్తవుడు.
0: And he is a true Christian in the spirit.
1: ఇంకా సిక్కులు అనగా ఎవరనుకున్నారు? టర్బన్ కట్టుకుని గట్టెలు పెట్టుకుని ఇదిగా చేసుకునేటువంటి వాడు కాదు.
0: నాట్ ద వన్ వేరింగ్ ద టర్బన్ అండ్ హ్యావింగ్ ద స్వోర్డ్.
1: తన హృదయమందు ప్రేమ పంటను పండించుకున్నప్పుడే వాడు సిక్కులుగా తయారవుతాడు.
0: హీఈస్ ఎ ట్రూ సిక్ ఇఫ్ హి హస్ గాట్ దిస్ క్రాప్ ఇన్ ద ఈల్డ్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్.
1: కనుక సరైనటువంటి సిక్కు ఎవరంటే ప్రేమతో మయమైనటువంటి వాడే.
0: సో ఇట్ True Sikh is full of love.
1: ప్రేమ స్వరూపుడిగా వాడే సిక్కు.
0: సిక్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: పరులను చంపటము, పరులను వెంట పోవటము, పరులను బాధించడము కాదు సిక్కుల యొక్క లక్షణం.
0: ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ సిక్ కిల్లింగ్ ద అదర్ మ్యాన్ అండ్ హైండ్ అదర్ వన్ టు సఫర్. హిందువులు
1: ఎవరని?
0: Then who are Hindus then?
1: ఆ హిందూ కూడా అతనే.
0: And he is a very Hindu himself.
1: హృదయమందు ప్రేమ పంటను పండించుకుని వాడే హైందవుడు.
0: He is a true Hindu if he cultivates this crop of love.
1: కాని ఆ ప్రేమ పంట ఎక్కడ లేదు.
0: That crop is not found.
1: ప్రేమ విత్తనాలు కూడా నాటటం లేదు.
0: In fact, he is not sowing the seeds of love.
1: పండుతుంది.
0: How do you expect the crop?
1: ఇలాంటి ప్రేమ లేనటువంటి మానవుడు హిందూ అని చెప్పడానికి ఎట్లా సాధ్యమవుతుంది?
0: How do you call him a Hindu if he has no love in him?
1: నేను అప్పుడే చెప్పాను. హెచ్ అనగా హ్యూమానిటీ.
0: హెచ్ స్టాండ్స్ ఫర్ హ్యూమానిటీ.
1: అదే మానవత్వము.
0: దాట్ ఈస్ హ్యూమానిటీ.
1: ఐ ఇండివిజువాలిటీ.
0: I individuality.
1: N nationality.
0: N nationality.
1: D divinity.
0: D divinity.
1: U unity.
0: U unity.
1: ఈ ఐదు యొక్క లక్షణములు ఉండేటువంటి వాడే హిందువు.
0: The one with these five qualities is a true Hindu.
1: ఈ ఐదు లక్షణములు మన యందు కనిపించటమే లేదు.
0: These five qualities are not found in us.
1: ఇలాంటప్పుడు మనం హిందూ అని ఎత్తి చెప్పుకోగలం.
0: Then how can we call ourselves Hindu?
1: ఇవన్నింటి యందు కూడాను అంతర్వాహినిగా ప్రవహించేటువంటిదే ప్రేమ.
0: In fact, it's the love which runs as an undercurrent.
1: కనుక ఇట్టి ప్రేమ తత్వమే మానవుని యందు పండించుకోనకుండా నేను హిందూ హిందూ అనుకుంటే ఎట్టి హిందూ ఒక అర్థం?
0: Without the spirit of love, how can you call yourself a Hindu?
1: కనుకనే హిందూ అనేటువంటి వాడు కూడాను ప్రేమతో మయమైనటువంటి వాడే.
0: So a true Hindu should be the embodiment of love.
1: ఇంకా ముస్లిం.
0: Then Muslim.
1: ఈ ముస్లిం కూడా ప్రేమ పంటను పండించుకునేటువంటి వాడే.
0: Muslim also is the recipient of love.
1: ముస్లిం.
0: ముస్లిం.
1: వీరిని దీనికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి.
0: ఇట్ హస్ అనదర్ మీనింగ్.
1: వాడు అల్లా అని పిలుస్తాడు.
0: అండ్ హీ కాల్స్ గాడ్ యాజ్ అల్లా.
1: అల్లా అనగా ఏంటి? దేవుడు అనే అర్థము.
0: అల్లా మీన్స్ గాడ్.
1: గ్రేట్.
0: గ్రేట్
1: అనగా గొప్పవాడు అని. అల్లాహో అక్బర్. అక్బర్ అనగా పెద్దవాడు, గొప్పవాడు.
0: అల్లాహో అక్బర్ గాడ్ ద గ్రేట్.
1: గొప్పవాడు.
0: గ్రేటెస్ట్.
1: ఎవడు? భగవంతుడు.
0: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: భగవంతుడు గొప్పవాడే.
0: గాడ్ ఇస్ గ్రేట్.
1: ఇస్లాం అనగా ఏమిటి?
0: వాట్స్ మీనింగ్ ఆఫ్ ఇస్లాం?
1: శాంతంగా జీవితాన్ని గడిపేటువంటి వాడే ఇస్లాం.
0: ఇస్లాం వాంట్స్ ఎవ్రీవన్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ పీస్.
1: ఈ శాంతం ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
0: When do you remain in peace?
1: ప్రేమతో హృదయం నిండినప్పుడే శాంతం మనలో ఆవిర్భవిస్తుంది.
0: When the heart is full of love, you will be peaceful.
1: కనుకనే ప్రేమనే లేకుండా శాంతి అనేటువంటిది మనకు లభ్యం కాదు.
0: Without love, you cannot be peaceful.
1: కనుక ప్రతి జాతి యందు, ప్రతి మతం యందు, ప్రతి వ్యక్తి యందు కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలి.
0: Therefore, in every person of any religion, of any caste, of any creed, there should be love.
1: ఈ ప్రేమనే శివం అన్నారు.
0: This love is శివం.
1: అదే మంగళం.
0: That is auspicious.
1: ప్రేమ ఎప్పుడు కూడా ఎవరిని బాధించదు.
0: లవ్ విల్ నెవర్ హర్ట్ ఎనీవన్.
1: కనుక నేను బాధించినటువంటిదే మంగళకరమైనటువంటిది.
0: దట్ విచ్ డజంట్ హర్ట్ ఈజ్ ఆస్పిషియస్.
1: అది ఏ శివత్వము అని.
0: దట్ ఈస్ శివత్వం.
1: ఆ ప్రేమ లేకపోతే వీడు శవస్వరూపుడే.
0: Without love, he is shava, the corpse.
1: ప్రేమ ఉండినప్పుడే వీడు శివస్వరూపుడు.
0: ద వన్ విత్ లవ్ ఇస్ శివస్వరూప.
1: కనుకనే శివరాత్రి,
0: శివరాత్రి.
1: రాత్రి అనగా ఏమిటి?
0: వాట్ యు మీన్ బై
1: చీకటితో కూడినటువంటి దాన్ని రాత్రి అంటారు.
0: దాట్ విచ్ ఇస్ డార్క్ ఇస్ నైట్.
1: చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత. వేదం నందు కూడా దీన్ని బోధించింది.
0: Veda teaches that the moon is the presiding
1: చంద్రుడు అనగా మనస్సు, మనస్వరూపుడు.
0: Moon is the presiding deity of the mind.
1: కాబట్టి మనస్సు అనేటువంటిది ఏ విధంగా ఉంటుండాలి?
0: Mind in what form should it be?
1: పవిత్రమైన ప్రేమమయంగా ఉండాలి.
0: Mind should be full of sacred love.
1: గుండె యందు ప్రేమ పండించుకొనుచున్న వాడు హిందువు.
0: He is a Hindu. If he has got this crop of love in the field of his heart.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు పూర్తి విస్మరించాడు.
0: This principle of love is forgotten by man today totally.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా కొన్ని విషయాలు మీరు చక్కగా గుర్తించాలి పిల్లలు.
0: The students will have to recognize certain other
1: ఏదో వేదాంతములని మనకు అర్థం కాని వేదాంతములంతా కూడాను మనం తీసుకుని వేదాంతాలంతా విని కట్టగలిపిన కన్ఫ్యూజన్ అనగా తబ్బిబ్బైపోయి ఒక్కదాన్ని కూడా ఆచరించడానికి వీలు కానటువంటి పరిస్థితిలో మనం పడిపోతున్నాం.
0: టుడే వీ లిసన్ టు వేదాంత, సో మెనీ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ దట్ వీఆర్ లెఫ్ట్ విత్ టోటల్ కన్ఫ్యూజన్.
1: ప్రాచీన కాలమునందు యజ్ఞ యాగాది క్రతువులు జరిపేటువంటి వారు.
0: ఇన్ ద ఎర్లియర్ డేస్ యజ్ఞాస్ అండ్ యాగా సీక్రెట్ రిచువల్స్.
1: ఈ యజ్ఞములు యందు కొన్ని బలి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంటుండాలి.
0: దేర్ వాస్ సాక్రిఫైస్, ద ట్రెడిషన్ ఆఫ్ సాక్రిఫైస్ అట్ ది టైమ్ ఆఫ్ దిస్ రిచువల్.
1: అమాయకులైనటువంటి యొక్క ఒక మేకను,
0: some goat,
1: oka telivitetalu lenetunte oka oka gorrini,
0: or some sheep,
1: adnanam tho kudinetunte oka pasuvunu,
0: or some cow,
1: dinni bali ivatamu aa naati vaaduguga teeskunnaru.
0: They were sacrificed in those times at the time of the sacred rituals.
1: Mahaniyudu aa daarini vastunnadu.
0: A noble soul was passing by.
1: Nayana, ఎందుకు ఈ యొక్క జీవులంతా కూడా ఇంత ప్రొసెషన్ గా తీసుకెళ్తున్నారు?
0: Then he asked, why are you taking all these animals in procession? They were all decorated.
1: చక్కగా బ్యాండ్ తో తీసుకుని పోతున్నారు.
0: They were all taken in a procession.
1: ఇంత గొప్పగా తనము దీనికి ఇస్తున్నారు.
0: You are sacrificing them.
1: కానీ దేనికోసం ఇస్తున్నారు?
0: What for?
1: అంటే దీనిని పోయి మా దేవునికి బలి ఇవ్వడానికి పోతున్నామన్న.
0: They said, we want to offer these innocent animals, a sacred offering to a deity. What is the result? What is the purpose behind it?
1: అయ్యా మహనీయ, దీనిని మేము భగవంతునికి బలి ఇచ్చినప్పుడు ఇది మోక్షాన్ని పొందుతుంది అన్నారు.
0: Oh, noble man, understand, when once I kill this cow, understand, it will go to the heaven.
1: Oho, chaala goppa sthanam e chendipothundadi.
0: So the cow is going to a very exalted place.
1: Yuka meka swaroopani pondinatundi mochchani pondaladanti enta adrushtamu.
0: It's a really good fortune of the goat to go to the heaven.
1: Ayya yajamanuga nee talli mochchani kortha undi, nee tandri mochchani korutunnadu, nee bharya mochchani korutundadi, నీ కుమారుడు మోక్షాన్ని పొందుతున్నాడు కాబట్టి వీళ్ళందరినీ మొట్టమొదటి బలి ఇవ్వకూడదా?
0: దెన్ దిస్ నోబుల్ మ్యాన్ సేడ్, యువర్ ఫాదర్ వాంట్స్ లిబరేషన్, యువర్ మదర్ వాంట్స్ లిబరేషన్, సో ఆల్సో యువర్ వైఫ్ అండ్ యువర్ సన్, వై డోంట్ యు కిల్ దెమ్, సాక్రిఫైస్ దెమ్.
1: కోరేటువంటి తల్లిదండ్రులకు మోక్షాన్ని అందించు, కోరినటువంటి అమాయకులైనటువంటి ఈ మేక గోరికి ఎందుకు నీ మోక్షం?
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ పేరెంట్స్ విష్ దట్ సార్ట్ ఆఫ్ లిబరేషన్, నాట్ ద షీప్.
1: నీకు నిజంగా మోక్షమే లభిస్తుంది అనేటువంటి నమ్మకమే ఉంటుంటే నీ తల్లిదండ్రులు ఎందుకు నీకు మోక్షానికి అందించకూడదు?
0: And in fact, by this act of sacrifice, if you think that this liberation is guaranteed, why not you sacrifice your parents?
1: అదే విధంగా ఈ నాడు జరుగుతూ ఉంటుందది.
0: Such a thing is happening today.
1: అనేక మంది పూజలు చేస్తే, భజన చేస్తే, సేవలు చేస్తే ఈ పవిత్రమైన స్థితి మనకు లభిస్తుంది.
0: Many people think that they will attain liberation by worshiping.
1: నిజంగా ఆ పవిత్రమైన స్థితియే మీకు లభించినట్టయితే మీరు ఎందుకు చేయకూడదు సేవలు?
0: And if you think that you will reach that exalted place, why don't you do that? Why don't you do some acts of charity?
1: మీరు ఎందుకు చేయకూడదు యజ్ఞయాగాది కర్తవులు?
0: Why don't you do these sacred rituals?
1: కానీ చెప్పుట సులభంబు చేయుట కష్టంబు, తాతకైన వాడి దాతకైనా అని.
0: Therefore, it is easy to say but so difficult to do it, either to Brahma or his grandfather.
1: కనుకనే మనం ఈనాడు చెప్పటం చాలా సులభం.
0: సో ఇట్స్ సో సింపుల్ టు సే టుడే.
1: మోహక్షయమే మోక్షము.
0: ద డిటాచ్మెంట్
1: మోహ, ఈ మోహం చేతనే మనం ఇన్ని బాధలకు గురి అవుతున్నాము.
0: దిస్ మోహ, ద అటాచ్మెంట్ ఈస్ ద కాజ్ ఫర్ సఫరింగ్.
1: కనుక మొట్టమొదటి మోహాన్ని నీవు నిర్మూలం గావించుకో.
0: Therefore we should give up this moha or attachment.
1: ఈ మోహమే అటాచ్మెంట్.
0: This is attachment.
1: ఈ అటాచ్మెంట్ చేతనే నీకు అనేక విధమైన బాధలు సంభవిస్తున్నాయి.
0: We are put to misery because of this attachment.
1: నిన్నటి దినం ఏదో ఒక గృహం అమ్మాయి,
0: Yesterday was a girl.
1: నీవు ఏదో ఒక గృహం అబ్బాయి.
0: And you are a boy staying elsewhere.
1: కానీ ఆ యొక్క అమ్మాయికి అబ్బాయికి ఎట్టి సంబంధము లేదు.
0: There was no relationship between the two.
1: ఆ అమ్మాయికి హై టెంపరేచర్ వచ్చినా కానీ లేక భరించలేనటువంటి బాధ కలిగినప్పటికీ నీవేమి బాధపడవు.
0: When the girl was running high temperature or passing through excruciating pain, you are not bothered.
1: వివాహం జరిగింది మీ ఇద్దరికి.
0: Yes, you got in unison in wedlock.
1: ఆ వివాహం జరిగిన తక్షణమే
0: after that
1: అమ్మాయికి ఏదో 99 టెంపరేచర్ వచ్చిందంటే అబ్బాయి ఆఫీసుకు పోడు.
0: When the girl runs the temperature of 99, the boy is not prepared to attend his office.
1: ఇంత బాధపడటానికి కారణం ఏమిటి? ఈ అటాచ్మెంటే.
0: Why this boy is suffering?
1: It's పెండి కాక మునుపు వారు ఎంత బాధల్లో ఉన్నారో ఎవరికెవరికి సంబంధం లేదు.
0: బిఫోర్ ద వెడ్డింగ్ దే వర్ నాట్ రిలేటెడ్ ఎట్ ఆల్, అన్మైండ్ఫుల్ ఆఫ్ ద సఫరింగ్.
1: ఈమె నా భార్య అనేటువంటి అభిమానం కలిగినప్పుడు ఈ బాధలకు అంతా గురి అవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ దిస్ అటాచ్మెంట్ దట్ షీఈస్ మై వైఫ్.
1: నాది అనేటువంటి అభిమానం కుదిరినప్పుడే దీనిపైన బాధ కలుగుతున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్ దట్ ద కాజ్.
1: కనుకనే మోహం అనేటువంటిది మనం పెరిగిపోవటం చేతనే.
0: బికాస్ ఆఫ్ ది అటాచ్మెంట్ దట్ ఈస్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మోక్షం అనేటువంటి దానికి అతి దూరం అయిపోతున్నాం.
0: వీఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ దిస్ లిబరేషన్.
1: ఉండవలసింది మోహము.
0: Yes, there is attachment.
1: ఈ మోహానికి కూడా ఒక పరిమితి ఉంటుంది.
0: Attachment is under certain limits.
1: మానవుడు
0: man
1: నది లోపల మునిగినప్పుడు
0: when he just gets into the river
1: గొంతు వరకు నీరున్నంత వరకు మునిగినా కూడా మాట్లాడవచ్చు.
0: He can continue to speak if he gets drowns himself in the river neck deep.
1: కానీ నీటిలో పూర్తి మునిగిన తర్వాత మాట్లాడడానికి వీలు
0: కాదు. If he drowns himself totally, he can't speak later.
1: అదే విధముగానే
0: likewise
1: దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు ఎవ్వడు కూడా ఏ విధంగా మాట్లాడడు.
0: The one who has experienced the divinity in total cannot speak.
1: ఏదో పైపై అనలుగా పై తిరిగినప్పుడు ఈ మాటలు ఈ బోధనలు ఇవన్నీ జరుగుతున్నాయి.
0: Is only at the superficial level of the waves he converses.
1: కనుక మనము పూర్తి మునిగాలి.
0: Therefore, to drown ourselves, immerse ourselves.
1: దేంతో మునిగాలి?
0: Where?
1: దివ్యమైన భావాల్లో మనం మునిగాలి.
0: We should drown ourselves in
1: పవిత్రమైన ప్రేమలో మనం మునిగాలి.
0: And immerse in love.
1: ప్రేమకు మించినటువంటి యొక్క బిరుదు మరొకటి లేదు.
0: There is no other title greater than love.
1: ఈ ప్రేమ కోల్పోవటం చేతనే
0: as the love is lost today.
1: ఇంటికి ఇంటికి జగడము.
0: There is infighting in every family.
1: ఊరికి ఊరికి జగడము.
0: There is fight between villages.
1: రాష్ట్రానికి రాష్ట్రానికి జగడము.
0: Conflict between
1: దేశానికి దేశానికి జగడము.
0: And countries turn opposite each other.
1: ఇంటికి ఉండినటువంటి మధ్యలో ఉన్నటువంటి జగడమే మనము దూరం చేసుకోలేకపోతున్నాము. రాజ్యానికి పోయినప్పుడు ఈ రాజ్యాన్ని మనం ఏ రీతిగా చేయగలం?
0: When we are not able to solve our own family problems, how do you expect to solve the problems of different
1: nations? కనుక దీనిని పురస్కరించుకుని వేదాంతము నిన్ను నీవు తెలుసుకో అన్నారు.
0: Basing on this Vedanta said, know thyself.
1: నాయన నీవు ఎవరెవరినో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు.
0: ఓ మ్యాన్, యూ ఆర్ ట్రైంగ్ టు నో ఎవ్రీవన్.
1: ఎవరైనా హాల్లో ప్రవేశించడానికి మీరెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని ప్రశ్న వేస్తున్నావు. నీవెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి
0: పర్లోకి. ఎవ్రీ ఫ్యామిలీ
1: ఊరికి ఊరికి జగడము.
0: దేర్స్ ఫైట్ బిట్వీన్ విలేజెస్.
1: రాష్ట్రానికి రాష్ట్రానికి జగడము.
0: కాన్ఫ్లిక్ట్ బిట్వీన్
1: దేశానికి దేశానికి జగడము.
0: అండ్ కంట్రీస్ టర్న్ ఆపోజిట్ ఈచ్ అదర్.
1: ఇంటికి ఉండినటువంటి మధ్యలో ఉన్న

0: హాల్లో ప్రవేశించడానికి మీరెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని ప్రశ్న వేస్తున్నాం. నీవెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, పనులను ఎంక్వైరీ చేసుకుంటూ పోయేటువంటి వాడు ప్రవృత్తి మార్గంలో జీవించిన వాడే.
1: ఇట్ ద లైఫ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్రెండ్ ప్రవృత్తి. ఇఫ్ యూ గో ఆన్ ఫైండింగ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ది పర్సన్
0: నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని తనను తాను విచారం చేసుకునేటువంటి వాడే నివృత్తి.
1: ఇన్వర్డ్ పాత్ మీన్స్ దట్ వన్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ హిజ్ ఓన్ సెల్ఫ్ ద ట్రూ నేచర్.
0: తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే పాజిటివ్.
1: ద వన్ హూ ఫైండ్స్ అవుట్ హిమ్సెల్ఫ్ హిజ్ ట్రూ నేచర్ ఇస్ పాజిటివ్.
0: ఇతరుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడే నెగిటివ్.
1: ది ఎఫర్ట్ టు నో అదర్స్ ఇస్ నెగిటివ్.
0: ఈనాటి మానవుడంతా కూడా నెగిటివ్ థాట్స్ అంతా హృదయంలో నింపుకొని పాజిటివ్ ఫలితం రావాలంటే ఎట్ట వస్తుంది మనం?
1: మ్యాన్ హ్యాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ థాట్స్. హౌ డు యూ ఎక్స్పెక్ట్
0: లోపల దేన్ని ఉంచుకున్నావో అదే నీకు లభ్యమవుతుంది.
1: వాట్ లైస్ విత్ ఇన్ విల్ కమ్ అవుట్ నేచురలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: మామిడి పండు తినేసేసి నీవు దోసకాయ త్రేపు రావాలంటే వస్తుందా?
1: హావింగ్ ఈటెన్ మ్యాంగో ఫ్రూట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ దాట్ ఆఫ్ కుకుంబా బెల్చ్ ఆఫ్ ఎ కుకుంబా.
0: కనుక నీ మొట్టమొదటి మనలో పవిత్రమైనటువంటి యొక్క పాజిటివ్ థాట్స్ నింపుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ పాజిటివ్ థాట్స్.
0: ఈ పాజిటివ్ థాట్స్ అంటే అవియే దైవతత్వంకు సంబంధించినటువంటి.
1: ద పాజిటివ్ థాట్స్ ఆర్ అబ్సల్యూట్లీ డివైన్.
0: ప్రేమ, సత్యము, సహనము, సానుభూతి, ధర్మము, శాంతము ఇత్యాది పవిత్రమైన గుణములే మన యొక్క పాజిటివ్లు.
1: ద పాజిటివ్ ట్రెండ్స్, ద ట్రేట్స్ ఆర్ ద ట్రూత్, కంపాషన్, టాలరెన్స్, ఫర్బేరెన్స్.
0: పాజిటివ్ గుణములంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: హౌ డు యూ గెట్ దెమ్? ద పాజిటివ్ ట్రేట్స్
0: హృదయం నుంచి వస్తున్నాయి.
1: ద ఒరిజినేట్ ఇన్ అవర్ హార్ట్.
0: ఇంకా నెగిటివ్ థాట్స్ అంతా ఎక్కడి నుంచి వస్తుందా? అది
1: నెగిటివ్ థాట్స్ వేర్ డు యూ గెట్?
0: అది హెడ్ నుంచి వస్తుందా? అది
1: ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది హెడ్.
0: కనుకనే ఈనాటి మానవునికి హెడ్ అండ్ హార్ట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్.
1: సో ఫర్ మ్యాన్ కైండ్ ద హెడ్ అండ్ హార్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: హెడ్ అనేటువంటిది నెగిటివ్ థాట్స్ అంతా ప్రాపంచిక సంబంధమైన విషయాలను గుర్తింపజేస్తుంది.
1: హెడ్ ఈజ్ వరల్డ్లీ, టోటలీ నెగటివ్.
0: ఇది కంప్లీట్ సైన్స్.
1: దిస్ ఇస్ దట్ కంప్లీట్ సైన్స్.
0: ఇదే వైజ్ఞాన శాస్త్రము.
1: దిస్ ఇస్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మునిగిపోవటం చేత ఇది ఒక టెక్నాలజీగా మారిపోతుంది.
1: టెక్నాలజీ హ్యాస్ బికమ్ టెక్నాలజీ టుడే.
0: ఎందుకంటే మనం పాజిటివ్ వరకు దీన్ని ప్రయాణం చేయటం లేదు.
1: బికాజ్ వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఇన్ ద పాజిటివ్ పాత్.
0: తలతో ప్రతి ఒక్కటి కూడా తలతోనే మనం ప్రయత్నం చేస్తున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ యాక్ట్ బేసింగ్ ఇన్ అవర్ హెడ్.
0: ఈనాడు ఇంకా కొన్ని సందర్భాల్లో తలను కూడా మర్చిపోతున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ వీ ఫర్గెట్ అవర్ హెడ్ ఆల్సో.
0: ఎక్కడైనా రెండు పదార్థాలు మనం కొన్నప్పుడు
1: టూ
0: ఒక పదార్థం ఎంత, దీనికి నాలుగు పదార్థములకు ఎంత అవుతుంది అని మనం చక్కగా చెప్పవచ్చు తనతో.
1: వెన్ యూ వాంట్ టు బై ఎనీథింగ్ యూ విల్ ఫైండ్ అవుట్ ఇట్స్ ప్రైస్ ఫస్ట్.
0: ఇది తెలివితేటలు.
1: దిస్ ఈస్ ఇంటెలిజెన్స్.
0: ఈనాడు తెలివితేటలు కూడా పోతున్నాయి.
1: ఈవెన్ ఇంటెలిజెన్స్ ఇస్ గాన్ టుడే.
0: ఒక షాప్ కు వెళ్లి
1: హీ గోస్ టు ఎ షాప్.
0: ఒక షర్ట్ ప్యాంట్, షర్ట్ ప్యాంటు తీసుకున్నావు.
1: He wanted to buy the shirt and pants.
0: ఒక టవల్ తీసుకున్నావు.
1: Also towel.
0: Two handkerchiefs తీసుకున్నావు.
1: Two handkerchiefs.
0: దీనికంతా ఎంత అయిందంటే క్యాలిక్యులేట్ వస్తూ కూర్చున్నాడు. తనను కూడా మర్చిపోతున్నాడు వీడు.
1: టు నో ది టోటల్ బిల్ హీ నీడ్స్ క్యాలిక్యులేటర్. హీ హాస్ లాస్ట్ హిస్ మెమరీ అండ్ బేసిక్ ఇంటెలిజెన్స్.
0: కనుక ఇలాంటి తెలివితేటలు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ టుడే?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: మ్యాన్ టుడే అక్వైర్డ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బట్ హీ హాస్ నాట్ అండర్స్టూడ్ హిస్ ఇంటెలిజెన్స్.
0: ఏ చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుడంబు మానలేడు.
1: With all the forms of knowledge, the mean man is not able to give up his low quality.
0: Tarachi chaduva chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: After all this knowledge takes you to argumentation but not total comprehension.
0: Chaduva chaduva chadivi chavanganeetiki chavuleni chaduva chaduvale.
1: After all having acquired the knowledge, one has to ultimately die. We should study to be immortal.
0: Kanaka ee naadu ee chaduvulanta kuda adhikamaipovatam chetane.
1: Today there's more and more of learning.
0: Hrudayam varaku tana yokka bhavamu ప్రవహించడం లేదు.
1: ఫీలింగ్స్ హ్యావ్ నాట్ గాన్ దట్ డీప్ ఇన్ టు అవర్ హార్ట్.
0: పంట పండని భూమి 10 ఎకరం లేలా.
1: వాట్ ఫార్ ద 10 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ దట్స్ బ్యారన్.
0: కొంచెమైన చాలు మంచి భూమి.
1: ఓన్లీ లిటిల్ ల్యాండ్ ఇస్ ఎనఫ్ విచ్ ఇస్ ఫెర్టైల్.
0: నీ హృదయం నుంచి వచ్చేటువంటి ఒక పవిత్రమైన గుణాన్ని ఒక్కదాన్ని నీవు పెంచుకో చాలు.
1: Develop that idea that comes out of your heart.
0: ఈ తరం నుంచి వచ్చేటువంటి ఒక పిచ్చి భావాలంతా ఊర్లోకి వచ్చినప్పటికి ప్రయోజనం లేదు.
1: The mad thoughts that come out of the human brain, hundreds of them, they are useless.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను తలకు పని చేసుకుంటున్నారు.
1: Scientists today make use of his head.
0: ఈ తలకు అధికంగా పని పెట్టడం వల్ల ఏమైపోతుంది అంటే మీకు చక్కగా అందరికీ తెలుసు. విద్యార్థులు,
1: స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్ వాట్ విల్ హ్యాపన్. యువర్ హెడ్ ఇస్ పుట్ టు వర్క్ మోర్ అండ్ మోర్.
0: న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
1: Yes, invented the gravitational force.
0: ఎన్నో పరిశోధనలు చేసి
1: he did many experiments.

0: equipment.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
0: అండ్ ఇట్ డిస్కవర్డ్ దట్ దిస్
1: కనిపెట్టినటువంటి వాడు విదేశీయుడే.
0: అండ్ ఈజ్ అ ఫారినర్.
1: కానీ ఈ ఆకర్షణ శక్తి విదేశమునందు మాత్రమే కాదు, ఇండియాలో కూడా ఉంటుండాలి, జపాన్ లో ఉంటుండాలి, పాకిస్తాన్ లో ఉంటుండాలి, బంగ్లాదేశ్ లో అన్ని ఎందుకు భూమికి ఆకర్షణ శక్తి ఉంది.
0: గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు దాట్ కంట్రీ ఓన్లీ, ఇట్ ఇస్ దేర్ ఆల్ ఓవర్ ఇన్ ఎవ్రీ కంట్రీ.
1: ఇంత పరిశోధన చేసి దీనికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టినటువంటి వాడు కట్టగడపకి ఏమైపోయినాడు, తన మెదడులో ఉన్నటువంటి యొక్క గుణమంతా కూడా క్షీణించిపోయింది.
0: హ్యావింగ్ డన్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ డిస్కవరింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్, వాట్ హ్యాపెన్డ్ హిస్ బ్రెయిన్ అల్టిమేట్లీ
1: మరణించడానికి పూర్వము
0: బిఫోర్ దట్
1: మెంటల్ హాస్పిటల్ లోపల 5 సంవత్సరాలు ఉంటుంది మరణించాడు.
0: బిఫోర్ దట్ హీ వాస్ అడ్మిటెడ్ దెన్ he was admitted mental hospital.
1: తనలో ఉండేటువంటి యొక్క తెలివితేటలు కూడా అమితంగా మనం ఖర్చు పెట్టకూడదు.
0: And we should not exhaust all our intelligence.
1: ఈనాటి విద్యార్థులకంతా కూడా నిరంతరము చదవటం చదవటం చదవటం.
0: Students today spend all the time in studies.
1: ఒకోతు నేను కారులో పోతుంటే పల్లెలు ఎందుకు చిన్న చిన్న పిల్లలు.
0: And Swami passes by in his car.
1: ఒక దిండు బాలి వీపు కట్టుకొని పుస్తకాలు నడచలేక నడచలేక పోతుంటారు పాపం.
0: Bhagavan finds young children carrying the load of books on their back. They are not able to walk freely.
1: Inta pustakalu aa chinna pillalaku tallopala praveshimpa cheyalante enta baadha untuntadi.
0: That heavy load of books, all the stuff cannot get into the head of the boy.
1: Aa pillalu yokka hrudayanni భావాన్ని తెలివితేటలు కూడా పాడు చేసుకుంటున్నారు.
0: అండ్ ద వెరీ స్టడీ ది లోడ్ హెడ్ లోడ్ విల్ సెటిల్ విల్ స్పాయిల్ హిమ్.
1: కనుకనే మనం చదవటం కూడా ఒక పరిమితంలో ఉంటుండాలి.
0: దేర్ఫోర్ అవర్ స్టడీ ఆల్సో షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
1: దీని వల్లనే తనలో ఉన్నటువంటి ఒక తెలివితేటలు కొంతవరకు మనలో నిలుస్తుంటాయి.
0: దట్ రిటైన్స్ ఇంటెలిజెన్స్.
1: కానీ హృదయం నుంచి వచ్చేటువంటి ఆవిర్భవించేటువంటివి అమితమైనటువంటివి.
0: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ ఆర్ లిమిట్
1: అనంతమైనటువంటివి,
0: ఇన్ఫినిట్
1: అమృతమైనటువంటివి,
0: నెక్టరైన్.
1: ఇలాంటి అమృతమైనటువంటి అనంతమైనటువంటి యొక్క తెలివితేటలు ఒక్కటైనా మనం యూజ్ చేస్తున్నామా?
0: దట్ నెక్టర్ ఆన్ ఇమ్మోర్టల్ థింగ్స్ ఎట్ లీస్ట్ ఆర్ వి ఫాలోయింగ్ వన్
1: ఒక శాంతము, దాన్ని మీరు రక్షించుకుంటే చాలదా?
0: పీస్ ఎస్ విల్ ఇట్ నాట్ ప్రొటెక్ట్
1: భజన అయిన తక్షణమే శాంతి శాంతి శాంతి చెప్తున్నావు కానీ కించిత్తైనా శాంతి మనలో లేదు.
0: అట్ ది ఎండ్ ఆఫ్ భజన్ వీ సే థ్రైస్ శాంతి బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ పీస్ విదిన్ అస్.
1: పక్కన ఏమైనా కొంచెం కదిలిందంటే ఆమెపై కోపంతో శాంతి శాంతి శాంతి, ఆ శాంతిలో కూడా కోపం ప్రవేశిస్తుండాలి.
0: అండ్ ఇఫ్ ఎనీవన్ మూవ్స్ అబౌట్ ద సిట్టింగ్ నెక్స్ట్ టు అస్ దెన్ వీ ఇమీడియట్లీ సే హార్ష్లీ శాంతి శాంతి లేదా,
1: ఆ శాంతి చెప్పడంలో కూడా శాంతి లేకుండా పోతుండాలి.
0: ఈవెన్ అటరెన్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ పీస్ దేర్.
1: ఆ శాంతి నీ హృదయం అంతా నిండి ఉంటుండాలి.
0: అండ్ ఇన్ఫాక్ట్
1: ఎంతైనా ఖర్చు పెట్టు.
0: In fact, peace is there full in your heart. And it's one that is immortal and
1: nectarine.
0: The more and more you spend, it goes on increasing. It is no end. This true wisdom, jnana.
1: Constant integrated awareness.
0: Jnana.
1: Not wisdom. అది ఎప్పటికీ తరగనటువంటి జ్ఞానం.
0: And it is endless.
1: అది ఏ మన హృదయము.
0: That is our heart.
1: అట్టి తరగని హృదయం నందు ప్రేమాలయ పంటను పండించుకున్నామంటే ఇంతకంటే మన మానవత్వానికి ఇంకా ఫలితం ఏమిటి?
0: ఇన్ దట్ ఎండ్లెస్ ఫీల్డ్ ఇఫ్ యూ కల్టివేట్ దిస్ క్రాప్ ఆఫ్ లవ్ వాట్ యూ కెన్ ఇమాజిన్ ద రిజల్ట్.
1: అతనే మానవుడు.
0: అండ్ ఈజ్ ద ట్రూ హ్యూమన్.
1: హృదయమందు ప్రేమ పంటను పండించు, అతనే మానవుడు.
0: కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ లవ్ ఓవర్ దేర్ అండ్ యూఆర్ ఎ ట్రూ హ్యూమన్ దెన్.
1: కానీ ఆ ప్రేమ పంటను మనం పండించుకోవటం లేదు.
0: యెస్ వి ఆర్ నాట్ కల్టివేటింగ్.
1: ద్వేషము,
0: హేట్రెడ్,
1: అసూయ,
0: జెలసీ,
1: దంభము,
0: పాంప్,
1: ఈ విధమైనటువంటి దుర్గుణాలను మనం పెంచుకుంటుంటే మనకు శాంతం ఎక్కడి నుంచి వస్తుంది?
0: When we have these evil qualities, how do you expect to remain?
1: ఎవరైనా మనల్ని నిందించారనుకోండి,
0: if anyone accuses you,
1: నీవు దానికి ఏమాత్రము తలవద్దు.
0: Don't bend down, don't be worried about it.
1: ఏమాత్రము నీవు వరీ చేయవద్దు.
0: Don't worry about it.
1: ఇది నా మంచి కోసమే.
0: It's for my own good.
1: అంటే అనుకున్నాడు.
0: Let him say what he
1: wants. ఆయన నన్ను దూషించినంత మాత్రం నాకు నష్టం వచ్చిందేమి?
0: I don't put to loss by criticism.
1: గట్టిగా దూషించాడ గాల్లో కలిసిపోయింది.
0: If he shouts loudly, it will go into the wind, air around.
1: లేక తనలో తాను దూషించుకుంటా తనకే చెందిపోయింది.
0: If he criticizes me within himself, it goes to him.
1: నా వరకు రాలట్లేదు.
0: He doesn't reach me anywhere.
1: కాబట్టి ఆ విధమైనటువంటి ఒక శాంతంలో మనము జీవితాన్ని గడుపుకోవాలి.
0: We should lead our life in that level of peace.
1: ఎప్పుడు చూసినా ఇతరుల దోషములు, ఇతర దోషములు, ఇతరులు తప్పులు పట్టడము, ఇతరులో లేనటువంటి దోషాన్ని కల్పించడము, ఇది చాలా పాపము.
0: It's the worst of the sins. To be in search of the mistakes in others, or to the extent of attributing mistakes in others which are non-existent.
1: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు నిర్మూలం గావించుకో.
0: kill the mistakes within you first. Accept good in others. Then the human quality in you will develop. Being a human by name. Calling ourselves a human, lead the life of a demon. How can you call yourself a human? It's human in form, but the demonic temperament. In the heart.
1: Prema pantane lekunna.
0: Without this crop of love.
1: Christu kadu.
0: He is not a Christian.
1: Vadu sikku kadu.
0: He is not a Sikh.
1: Vadu Hindu Hindudu kadu.
0: He is not a Hindu.
1: Vadu Muslim kadu.
0: He is not a Muslim.
1: Vadu rakshasundu vastudona.
0: He is the very demon on earth today.
1: Antakante goppunda.
0: Do you find anything
1: more?
0: In fact, you develop this love, you are very God. When once there is no love in you, and you are the demon.
1: Karukane rakshasudu kavalanna, leka daivam kavalanna, mana yokka bhavamule manaku moola karanam.
0: You become God or the demon, basing on your feelings and thoughts.
1: Kanuka evvari endukunu doshanni manam pettukokoddu.
0: Don't find out mistakes in others.
1: ఇతను మంచివాడు అతను చెడ్డవాడు.
0: ఇస్ ఎ గుడ్ మ్యాన్ అండ్ ఇస్ బ్యాడ్.
1: ఆమె ఇంటికి భోజనానికి పోయినటువంటి ఇప్పుడు బుద్ధుని ఇన్ని రకాలుగా దూషించారు పాపం.
0: బుద్ధ వాస్ క్రిటిసైజ్ ఇన్ సో మెనీ వేస్ వెన్ హి యాక్సెప్టెడ్ ది ఇన్విటేషన్ ఆఫ్ దట్ వుమన్.
1: ఆమె ఒక్కటే చెడ్డది కాలేదే.
0: షీ హాస్ నాట్ బికమ్ బ్యాడ్ ఆల్.
1: అనేక మంది ఆమె చెడ్డది కావడానికి వీళ్ళు తోడ్పడ్డారు.
0: దేర్ వర్ మెనీ రెస్పాన్సిబుల్ ఫర్ హర్ నేచర్.
1: దీనిని గురించి ఐదు రకములైనటువంటి యొక్క సాక్షులు దీనికి ప్రధానమైనటువంటి వారు ఉన్నారు.
0: సో దేర్ ఆర్ ఫైవ్ విట్నెసెస్ హూ సర్టిఫై దిస్.
1: గొప్ప సభ లోపల
0: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
1: దుర్యోధన దుశ్శాసనాదులు
0: దుర్యోధన అండ్ దుశ్శాసన
1: ద్రౌపదిని పరాభవం భావించారు.
0: ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్.
1: ఆ సమయం లోపల సత్య స్వరూపి అయినటువంటి ఒక ద్రౌపది
0: ద్రౌపది ఇస్ ఎంబాడిమెంట్
1: అగ్నిపుత్రి పాంచాలి
0: ఇస్ పాంచాలి
1: పరమ పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటిది.
0: ఇస్ వన్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ.
1: ఆమె శాంతంగా వెళ్ళింది.
0: షీ అప్రోచ్డ్ పీస్ఫుల్లీ.
1: మొట్టమొదట
0: ఫస్ట్
1: గురువు దగ్గరికి వెళ్ళింది. ద్రోణాచార్యుని దగ్గరికి
0: షీ వెంట్ టు గురు ద్రోణ.
1: తర్వాత భీష్ముని దగ్గరికి వెళ్ళింది. పితామహుడైనటువంటి భీష్ముని దగ్గర.
0: దెన్ షీ వెంట్ టు భీష్మ.
1: పితామహ
0: హీ సెడ్ పితామహ
1: నన్నోడి తానోడినా తానోడి నన్నోడినా చెప్పండి అన్నింది.
0: ప్లీజ్ టెల్ నౌ హ్యాస్ హీ లాస్ట్ హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ లాస్ట్ మీ లేటర్ ఆర్ హ్యాస్ హీ లాస్ట్ మీ ఫస్ట్.
1: ధర్మజుడు ఓడిన తర్వాత నన్ను ఒడ్డాడా లేకపోతే నన్ను ఓడిన తర్వాత ధర్మజుడు ఓడాడా?
0: Who is the loser first? Has he lost himself first and pledged me later?
1: Or has he pledged me first and lost?
0: And in fact, Dharmaja pledged himself first and lost. Having lost, he cannot pledge me later. So how do you say that I lost? Nobody could give an answer. Then she asked
1: Bhishma. ద్రోణాచార్యుని ప్రశ్నించింది.
0: ద్రోణ ఆల్సో.
1: తర్వాత మామయ్య అయినటువంటి యొక్క ఇతన్ని ప్రేమించింది.
0: అండ్ షీ ఆస్క్డ్ అంకుల్ టూ.
1: ఎవరిని ప్రేమించినప్పటికీ ప్రశ్నించినప్పటికీ ఎవరు జవాబు చెప్పలేదు.
0: నన్ కుడ్ గివ్ ఎ సాటిస్ఫాక్టరీ ఆన్సర్.
1: ధృతరాష్ట్రుడు పెదవులు కల్పించలేదు.
0: ధృతరాష్ట్ర డిడ్ ఓపెన్ హిజ్ మౌత్ ద లిప్స్.
1: కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుంది?
0: వాట్ క్యాన్ షీ డూ అట్ దట్ మోమెంట్?
1: అప్పుడే చెప్పాడు విదురుడు.
0: దెన్ విదుర సెడ్,
1: పాపం చేసిన వాడు మాత్రమే కాదు నరకానికి పోటము.
0: నాట్ ఓన్లీ ది వన్ హూ కమిటెడ్ ద ఫాల్ట్ ఇస్ ద వన్ దట్ గోస్ టు హెల్.
1: పాపం చేయడానికి పురికొల్పిన వాడు కూడా నరకానికి పోతాడు.
0: ద వన్ హూ ఎంకరేజ్ ద అదర్ పర్సన్ టు కమిట్ ద సిన్ విల్ ఆల్సో గో టు ద హెల్.
1: పాపం చేసిన చూచినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
0: ద వన్ హూ వాచ్డ్ ద సిన్ బీయింగ్ కమిటెడ్ విల్ ఆల్సో గెట్ ఇన్ టు ద హెల్.
1: పాపం చేయడానికి కారణాలు తెలిపినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
0: ద వన్ హూ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద అదర్ పర్సన్ కమిటింగ్ ద సిన్ విల్ ఆల్సో గో టు ద హెల్.
1: చూచిన వాడు కూడా నరకానికి పోతాడు.
0: ద వన్ హూ వాచెస్ ద సిన్ ఆల్సో విల్ గెట్ ఇన్ టు ద హెల్.
1: నరకానికి పోయేటువంటి వాడు పాపం చేసిన వాడు మాత్రమే కాదు.
0: Therefore, the, not the mere person who committed the sin. All these five people will go to hell. Watching all this, obviously they have not prevented. Therefore, you are bound to go to hell.
1: Bhishmacharya. Atana sabhalone untunnadu.
0: Was there in that
1: assembly. Mahajnani.
0: The one of
1: inta gnani ayinatundi vaadu kodanu aa parastrini nilaparadhi ayinatundi strini aamini hinchistunte taanu enduku addu cheyakudadu.
0: How is that Bhishma could not prevent the humiliation of Draupadi in that open court?
1: 56 dinamulanta kodunu seratalpam paina aa paapani anubhavinchadu.
0: Therefore Bhishma had to rest on the bed of arrows for 56 long days for the sin he committed. In fact he had the direct experience of pain.
1: కనుక ఈ పాపానికి అడ్డే తగిలి ఉంటే ఇది ఈ బాధ పడినటువంటి వాడు.
0: హ్యాడ్ హీ ప్రివెంటెడ్ ది హ్యూమిలేషన్ ఆఫ్ ద్రౌపది అట్ ద టైం,
1: పాపం కానీ పుణ్యం కానీ ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు.
0: వి డోంట్ నో వెన్ యు టేక్ ది గుడ్ ఆర్ మెరిట్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని మధ్యలో దీన్ని ప్రవేశపెట్టారు.
0: దేర్ ఫోర్ ది స్పిరిచువల్ పాత్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బిట్వీన్.
1: నాయన నీకు తెలిసో తెలియకునో పాపాలు చేస్తున్నావు.
0: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యు కమిట్ మిస్టేక్స్.
1: నీవు అనేక రకమైనటువంటి యొక్క కష్టములు అనుభవిస్తున్నావు.
0: యూ సఫర్ ఎ లాట్.
1: ఈ పాపంకు తగిన ఫలితమని నీవు గుర్తించుకోవడానికి వీలు లేకుండా ఉంది.
0: యూఆర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు రికగ్నైజ్ ద
1: బ్యాక్గ్రౌండ్. నీవు ప్రయత్నం చేయి.
0: దేర్ఫోర్ అండర్టేక్
1: పవిత్రమైన కార్యాలు నువ్వు ఆచరించు.
0: డూ సీక్రెట్ యాక్ట్.
1: దివ్యమైన భావాన్ని నువ్వు పెంచుకో.
0: ఎంటర్టైన్ డివైన్
1: పరోపకార ఇచ్చను పెంచుకో.
0: హెల్ప్ అదర్స్, సర్వ్ అదర్స్.
1: ఆ విధమైన మార్గంలో నీవు ప్రవేశించవు. ఇది ఏ భక్తి అన్నా?
0: When you proceed along this path, it amounts to devotion.
1: భక్తి అంటే కేవలం పుష్పాలు వేయటము, పూజలు చేయటం మాత్రమే కాదు.
0: Devotion does not mean offering flowers to God.
1: కర్మలు మాత్రమే.
0: It's only a path that's
1: all. లోపల నుంచి సద్భావమును మనం ఆవిర్భవించాలి.
0: Good thoughts should come from within.
1: సద్భావములు మన యందు ఆవిర్భవించినప్పుడే నిజమైన సత్కర్మలు మనం చేయగలం.
0: When there are good feelings that come out from within, naturally you can take the good deeds.
1: లోపల దుర్భావములు పెట్టుకుని
0: with wicked thoughts within,
1: సత్కార్యములు చేస్తున్నామని మనం వచనములు చెప్పినప్పుడు మాత్రమే ఇది పాపం పరిహారం కాదు.
0: You may declare that you are doing good deeds, but they are not so.
1: ఏదైనా పబ్లిక్ ఇదంత సభలు జరిగే సమయం లోపల
0: in public assembly meetings like this,
1: ఒక విధమైన సత్కార్యములకు డొనేషన్ అని అడుగుతారు.
0: People seek donations.
1: ఒకరు వచ్చేస్తారు, అయ్యా నేను 10 లక్షలు ఇస్తాను అంటాడు.
0: వన్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే డొనేట్ 10 లాక్స్.
1: ఆయన నా వాడు 10 లక్షలు ఇస్తామని చెప్పాడు కాబట్టి నేను అంతకంటే ఎందుకు తగ్గాల అని వీడు 15 లక్షలు అంటాడు.
0: పోటీల
1: పైన ఒకరికొకరు చెప్పుకుంటారే గాని
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కాంపిటీషన్.
1: ఇవ్వడానికి పోయినప్పుడు ఆ ఇనుప పెట్టి దగ్గరికి పోయినప్పుడు 10 రూపాయలు కూడా చిక్కవు.
0: When once he goes close to the iron safe, he does not give even 10 rupees.
1: ఈ విధమైన యొక్క సభల లోపల మాత్రము గంభీరంగా పలికించుకొని దానికి చేసే కర్మలు ఎందు మాత్రము సులభంగా చేయకుండా పోతే ఇది ఎట్లవుతుంది?
0: ఇన్ ఓపెన్ అసెంబ్లీ దే గో ఆన్ డిక్లేరింగ్, అనౌన్సింగ్, బట్ దే డోంట్ డూ ఇట్ యాక్చువల్లీ స్పీకింగ్.
1: చెప్పిన మాటలకు చేసిన పనులకు తలచిన తలపులకు ఏకత్వం ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ షుడ్ బి యూనిటీ అండ్ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: వాట్ ఈజ్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ఈ ప్రాపర్ స్టడీ మ్యాన్ కైండ్ అనేది ఏంటి? ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: ఇట్ ఈస్ దర్ షుడ్ బి యూనిటీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇది ఏ నిజమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ మానవులుగా జీవిస్తున్నారు.
0: యు ఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ హ్యూమన్.
1: కానీ మీరు మానవులుగా సార్థకం కావాలనుకుంటే ఈ ప్రేమ పంటను మీరు హృదయంలో పండించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్, సీ దట్ యూ కల్టివేట్ గ్రో దిస్ లవ్.
1: ఈ ప్రేమ పంటకంతా కూడాను ప్రేమ జలమునే పెట్టాలి.
0: ది క్రాప్ ఆఫ్ లవ్ కెన్ బి కల్టివేటెడ్ విత్ దిస్ వాటర్.
1: జలమే మానవుని యొక్క ప్రాణము.
0: అండ్ ది వాటర్ ఇస్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్.
1: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి జలమును మనం అందించకపోతే మన జీవితం ఏం ప్రయోజనం?
0: అండ్ ఇఫ్ యూ డోంట్ సప్లై వాటర్ విచ్ ఇస్ ది బేసిక్ లైఫ్ ఆఫ్ మ్యాన్,
1: ఈ వాటర్ అనేటువంటి ఎలాంటిదంటే నారాయణ స్వరూపమే.
0: వాటర్ ఈజ్ డివైన్, నారాయణ.
1: దీనికి నారములు అని పేరు పెట్టారు.
0: వాటర్ ఇన్ సాంస్క్రిట్ ఇస్ కాల్ నారములు.
1: నారములు అనగా జలము అని.
0: నారము మీన్స్ వాటర్.
1: కనుక నారా ప్లస్ నయనము నారాయణము అన్నారు.
0: నారా ప్లస్ నయనం నారాయణం.
1: మన కంటి నుంచి ధారలు ఇచ్చే సమయం లోపల నీరు వస్తుంది.
0: We shed tears, naturally water comes out.
1: దీనికి నారాయణు యొక్క అర్పితము అన్నారు.
0: It seems it's an offering to Narayana God.
1: నయనముల నుంచి వచ్చేటువంటి జలమంతా నారాయణమే.
0: All the water that comes out of the eye is Narayana.
1: శోక భావం కాదు.
0: Not the tears of grief.
1: ఆనంద భాష్పము రావాలి.
0: The tears of ecstasy.
1: ఈ ఆనంద భాష్పము ఎప్పుడు వస్తుంది?
0: When do you shed the tears of joy?
1: మనం కష్టపడినటువంటి చేసినప్పుడే ఆనంద భాష్పము వస్తుంది.
0: When once you are successful, all your endeavors are successful, you shed the tears of joy.
1: మీరందరికీ తెలుసును.
0: You all know this.
1: ఈ సభలో కూడా ఉంటున్నారు చాలా మంది.
0: In this hall there are many.
1: మహబూబ్ నగర్
0: ఇంకా
1: మెదక్. ఈ రెండు గ్రామాలకి నీరిస్తామని ఒప్పుకున్నాం.
0: We have accepted to supply drinking water to these two districts.
1: ఎవరు కూడా స్వామిని నన్ను చూడలేదు.
0: Those villagers have never seen Swami before.
1: ఈ నీటి యొక్క ప్రభావం చేత వారు పడినటువంటి ఆనందము ఇంత అంత అని చెప్పడానికి వీలు కాదు.
0: In fact, the joy and the thrill and excitement they have.
1: వృద్ధులు మొదలుకొని పిల్లలు మొదలుకొని స్త్రీలు మొదలుకొని అందరూ కూడా ఆనందంగానే జీవితాన్ని గడుపుతున్నారు.
0: మెన్ అండ్ విమెన్, యంగ్ అండ్ ఓల్డ్, దే ఆర్ ఎక్స్టాటిక్, దే ఆర్ హ్యాపీ.
1: ప్రతి వారం కూడా చాలా మంది పుట్టపర్తికి వస్తున్నారు.
0: ఎవ్రీ వీక్ పీపుల్ ఆర్ కమింగ్ టు పుట్టపర్తి ఫ్రమ్ దోస్ డిస్ట్రిక్ట్.
1: ఈ జలం వల్ల వారికి కలిగినటువంటి ఆనందము ఆ కంటిదారంతో జనాన్ని నిరూపిస్తున్నారు.
0: They are expressing their joy by shedding the tears of joy.
1: ఇట్టి ఆనందమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యంలో మనమందరూ ప్రవేశించాలి.
0: ఇన్ సచ్ సీక్రెట్ టాస్క్ వి షుడ్ ఆల్ ఇన్వాల్వ్ అవర్ సెల్ఫ్.
1: దీన్ని మహాభారతం నందు చెప్పినటువంటి రెండు పదములు.
0: ఇన్ మహాభారత టూ స్టేట్మెంట్స్ ఆర్ మేడ్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. Help ever, hurt never.
0: Help ever, hurt never are the two statements.
1: మనం చేతనైతే హెల్ప్ చేయటం దానికి చాలా ప్రమాణం.
0: If it is possible, help in every way.
1: ఎవరిని హర్ట్ చేయదండి.
0: Never hurt anyone.
1: నీ చేతనైతే చేయి మంచి సహాయం.
0: If it is possible, help.
1: లేకపోతే చేత కానప్పుడు గుడ్ బై చెప్పు కూర్చో.
0: If it's not possible, say goodbye.
1: అపకారం మాత్రం చేయొద్దండి.
0: Never hurt anybody.
1: ఈ విధమైన జీవితాన్ని మనము ఈనాటి నుంచి అభివృద్ధి చేసుకోవాలి.
0: We should lead such a life.
1: కనుక మన యొక్క మానవత్వం అనేటువంటి దానికి, హిందుత్వం అనే దానికి, క్రిస్టియన్ అనేటువంటి దానికి, ముస్లింలు అనేటువంటి దానికి, సిక్కులు అనేటువంటి దానికి, యువరాశ్రయం అనే దానికి, ఇంకా బౌద్ధులు అనే దానికి ప్రేమ అనే ప్రధానమే.
0: సో టు బి ఎ ట్రూ హిందూ ఆర్ ఎ ముస్లిం ఆర్ ఎ సిక్ ఆర్ ఎ క్రిస్టియన్ ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ ది యార్డ్ స్టిక్ ద పిరమిడ్.
1: ప్రేమ లేనటువంటి వాడు ఎవరు కూడా ఏ జాతికి సంబంధించిన వాడు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ నేషన్
1: జాతికి సంబంధించినటువంటి వాడు.
0: అండ్ ద వన్ వితౌట్ లవ్ ఇస్ ఎ డెమన్.
1: కనుకనే మనం ప్రేమను పెంచుకోండి.
0: లెట్స్ డెవలప్
1: గ్రో. మన విరోధిని కూడా మనం ఆనందంగా మనం దగ్గర చేరాలి.
0: లెట్స్ గో క్లోజ్ టు అవర్ ఈవెన్ అవర్ ఎనిమీస్.
1: మన విరోధిని కూడా మనం ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ అవర్ ఎనిమీస్.
1: అనవసరమైన లేనిపోని మాటల చేత ఒకరి మనసును నొప్పించకూడదు.
0: ఎనిమిటీ షుడ్ నాట్ బి ఇంక్రీస్డ్ బై హార్ష్ వర్డ్స్.
1: కానీ ఈనాడు మనం నొప్పించే సమయంలో మాత్రం ఆనందపడుతున్నాము.
0: యు ఆర్ హ్యాపీ బై హర్టింగ్ అదర్స్ టుడే.
1: తదుపరి దీని పదింతలంతా కూడా మనం నొప్పి పడవలసి వస్తుంది.
0: యూ హ్యావ్ టు సఫర్ 10 times మోర్ టుమారో.
1: అప్పుడు నీవు ఏడ్చి ప్రయోజనం ఏమిటి?
0: Fun of crying later.
1: కనుక నీవు ఈనాడు అని రేపటి దినం ఏడ్చేదానికంటే ఈనాడు అనకుండా ఉండటమే చాలా గొప్పది.
0: Instead of hurting today and suffer later, better you don't hurt anybody today.
1: నీవు ఎవరికి ఏ అపకారం చేస్తున్నావో ఆ అపకారంత పైంతలు నీకే వచ్చేస్తుంది ఆ కీడు.
0: If you harm anybody, it will come back to you as a reaction tomorrow.
1: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఇంకా మరొక మార్గంలో ప్రవేశించడు.
0: The one who has understood the principle of truth will never harm anybody.
1: ఇది నిజమైనటువంటి శివరాత్రి.
0: This is truth శివరాత్రి.
1: పవిత్రమైనటువంటి భావాలను పెంచుకున్నటువంటిది శివరాత్రి.
0: శివరాత్రి the sacred night when we develop sacred
1: ideas. దివ్యమైనటువంటి ప్రేమగా మార్చుకున్నటువంటిది శివరాత్రి.
0: It is the one that shapes into divine love.
1: మన దుర్గుణములు, దురాచారములు, దుర్బుద్ధులు దూరం చేసుకోవటమే శివరాత్రి.
0: It is the day when we get rid of or give up all the bad qualities. Lighting a candle in pitch darkness is Shivaratri.
1: ఆ విధమైన శివరాత్రి అనగా ఒక దినము రాత్రి మాత్రమే కాదు.
0: శివరాత్రి ఇస్ నాట్ సింగిల్ నైట్.
1: ఈనాడు శివరాత్రి అంటే పూర్తి మనం ఒక పారాయణ చేసుకుంటూ ఆనాడంతా కూడా జాగరణ చేస్తారు.
0: శివరాత్రి వి అబ్జర్వ్ విజిల్ త్రూ అవుట్ నైట్.
1: కానీ ఒక రాత్రి మనము జాగరణ చేసినంత మాత్రం శివరాత్రి అవుతుందా?
0: ఇట్స్ నాట్ అబ్జర్వింగ్ విజిల్ ఫర్ వన్ నైట్ ఇట్స్ నాట్ ఇనఫ్.
1: ఇంకా కొంతమంది రాత్రి అంతా మేల్కోవాలనేది కొంతమంది అంతా చేరుతారు డబ్బున్న వాళ్ళు.
0: సమ్ వాంట్ టు కీప్ అవేక్ త్రూ అవుట్ నైట్.
1: ప్లేకాట నాడుచు
0: దే ప్లే
1: ప్రీతితో ఆ రాత్రి గడిపినందునకే జాగరణ యగున.
0: ఇస్ ఇట్ అబ్జర్వెన్స్ ఆఫ్ విజిల్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ ప్లేయింగ్ కార్డ్స్ చేర్ఫులే.
1: కార్డ్స్ ఆడుకుంటూ రాత్రంతా మేలుకుంటారు.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ జాగరణ దే ప్లే కార్డ్స్.
1: ఎందుకయ్యా నీ విధంగా మేలుకున్నావంటే ఇప్పుడు శివరాత్రి.
0: వై ఆర్ యూ
1: అవేక్ లోపల కూడా శివరాత్రియా?
0: వై ఆర్ యూ అవేక్ లాస్ట్ నైట్ ఇన్ ది నేమ్ ఆఫ్ శివరాత్రి ప్లేస్ కార్డ్స్.
1: ఇది కాదు శివరాత్రి.
0: ఇట్స్ నాట్ శివరాత్రి ఇన్ ది ట్రూ
1: సెన్స్. నిరంతరం కూడా నువ్వు దైవ నామాన్ని చింతించుకుంటూ ఆ రాత్రిని గడపాలి.
0: యూ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, రిపీట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: పవిత్రమైన రాత్రిగా నీవు భావించాలి.
0: కన్సిడర్ ఇట్ ఎ సీక్రెట్ నైట్.
1: దివ్యమైనటువంటి యొక్క రాత్రిగా మనం విశ్వసించాలి.
0: ఇట్ ఇస్ డివైన్ నైట్.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించుకుంటూ పోయినప్పుడే ఈ శివరాత్రి అవుతుంది.
0: వీ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ డూయింగ్ గుడ్ డీడ్స్.
1: చేపల కొరకునై చెరువులో జారళ్ళు పొంచి చూచెడి ముక్తి ముక్తి కగునా. గాలం వేస్తారు. ఆ చేప పట్టినప్పుడు ఆ గాలం పైన బెండు లాగుతుంది. ఆ బెండు లాగుతుందో లేదో అని ఏకాగ్రతగా చూస్తుంటాం. అది ధ్యానమా?
0: The fisherman goes on watching when he would be able to trap the fish by offering the bait over there. Goes on watching. Can that be meditation?
1: Bhajapai aligiyu pastu parundina vadu upasamaguna.
0: Because he is angry with his wife, he doesn't want to take food. Can you say it is fasting?
1: Avanta upasam avutunda?
0: No.
1: Idantha meditation avutunda?
0: Can you call it meditation?
1: Idantha kuda jagaranam avutunda?
0: Okay, is that rule?
1: Kaadu.
0: No.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకుని సత్యమైన మార్గంలో మనం చక్కగా ప్రవేశించాలి. ఈ పిచ్చి మార్గంలో మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
0: We should not involve in vain gossip.
1: చేతనైనప్పుడు ఉపకారం చేయాలి.
0: If it's possible, help others.
1: కనుక పల్లెలు ఎందుకు కానీ,
0: other villages,
1: కొన్ని పట్టణం మధ్యలో పలుకున్నటువంటి కొన్ని స్లమ్ ఏరియాస్ అంతా కానీ,
0: there are in cities, there are certain slum areas,
1: మనం ప్రవేశించి
0: go there,
1: వాటంతా పరిశుద్ధపరిచి,
0: we should clean,
1: ఆ చిన్న చిన్న పిల్లలకంతా వాళ్ళకు తగినటువంటి ఒక సహాయపరిచి,
0: we should help the children there,
1: ఇంత కడుపుకి ఇంత అన్నము,
0: we should feed them,
1: కట్టడానికి ఇంత బట్ట,
0: give clothes,
1: మనం సహాయం చేస్తే ఎంతనో మనం మేలు చేసిన వారం అవుతాం.
0: If we serve them, it amounts to greatest service.
1: నేను ఇప్పుడే కాదు,
0: not only now,
1: గృహమమ్మాయి ఉన్నప్పుడు చెప్పేటువంటిది పాపం.
0: And the mother, physical mother of this body, used to say then,
1: పుట్టినప్పటి నుంచి కూడా నేను,
0: right from the beginning childhood, భగవాన్,
1: ఎవరైనా వచ్చి అమ్మా పిచ్చము అని ఏడిస్తే,
0: if anyone stands there at the doorstep asking for alms,
1: ఇంట్లో ఉండేటువంటి వాడు ఇప్పుడేది పోపో అనేటువంటి వాడు,
0: ద రెసిడెంట్స్ దే సే నౌ ఇస్ నాట్ ద టైమ్ గో,
1: నేను మెత్తగా వాళ్ళు బయటకు పోయిన తర్వాత దీన్ని తీసుకునేది కొంచెం తెచ్చి వాళ్ళకి పెట్టేది.
0: అండ్ ఇన్ ద మీన్ టైమ్ భగవాన్ గుడ్ హావ్ స్లోలీ అండ్ సాఫ్ట్లీ కలెక్ట్ ఆల్ ద గ్రెయిన్ దేర్ అండ్ ఆఫర్ ద బెగర్ ఎట్ ద డోర్.
1: ఎవరికైనా కూడా నువ్వు గుడ్డ లేదనుకుంటుంటే,
0: ఇఫ్ ఎనీవన్ సేస్ దట్ హి వాంట్స్ క్లోత్స్,
1: నేను మీకు చెప్తున్నాను
0: భగవాన్,
1: ఒక్క సంవత్సరం అయినప్పటికీ ఒక్క షర్ట్ ఒక్క నిక్కరే మాత్రం నాకు.
0: He had only one pair, one shirt, one knicker, which he had for one
1: samvatsaram anta ante.
0: Throughout the year he had only one pair.
1: Schoolku poyetappudu matram teeskunedi veskunedi.
0: He will wear that dress as he goes to school.
1: Intiki vachin tarvata ippe towel kattukoni dinni tirigi tadukoni danni chakkaga utukkoni tirigi danni istri maadiri chesukoni oka paathramlo nippu posukoni dantu nene istri chesukovatam.
0: After returning home he will wear the towel and then wash them, the two clothes, and then iron them.
1: నా దగ్గర ఉన్నటువంటి పాత వస్త్రాలంతా వాళ్ళకి ఇచ్చేది.
0: లైక్ దిస్ హి గేవ్ ఆల్ ది యూస్డ్ క్లోత్స్ టు ది పీపుల్.
1: ఇంట్లో గృహమబ్బాయి ఉండేటువంటి వాడు,
0: అండ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ వాస్ ఆల్సో,
1: ఆయన నన్ను తిట్టేటువంటి వాడు కాదు పాపం.
0: హి నెవర్ అక్యూజ్డ్,
1: ఎప్పుడు తిట్టలేదు ఎప్పుడు కొట్టలేదు.
0: హి నెవర్ బ్యాంగ్డ్ హిమ్, హి నెవర్ బెట్.
1: మహా త్యాగిరా నీవు,
0: అండ్ హి సెడ్ యు ఆర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: నీ వైరాగ్యం మాకందరికి ఎక్కడ వస్తుంది పో అని.
0: వి డోంట్ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ రెనన్సియేషన్. యెస్,
1: నన్ను తమాష చేసేటువంటి వాడు, పేరు కూడా ఓ వేదాంతి వేదాంతి అని పిలిచేటువంటి వాడు.
0: అండ్ ద ఫాదర్ యూస్ టు కాల్ భగవాన్ ఓ ఫిలాసఫర్, ఓ ఫిలాసఫర్.
1: తమాష కింద ఆ విధంగా మంచి పేర్లే పెట్టేటువంటి వాడు.
0: అండ్ దే యూస్ టు కాల్ హిమ్ లైక్ దిస్.
1: గృహమ్మాయి కూడా అంతే.
0: ఈవెన్ మదర్ ఆల్సో,
1: ఆమె కూడా చాలా ప్రేమతో చూసేటువంటిది.
0: హి ఆల్సో టేక్ కేర్ ఆఫ్ హిమ్ విత్ ఫుల్ లవ్.
1: నేను ఏదైనా అరిస్తే వాడివి వీళ్ళు ఎందుకు పైకి తీసుకుని వస్తావు, వీళ్ళు మాటలు వీళ్ళ శుద్ధులు వాళ్ళ శుద్ధులు నీవు పట్టించుకోవద్దు, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకో అని నేను చెప్తే, స్వామి ఇవన్నీ నాకు పట్టవపో అనేది.
0: And when she goes on telling about other things, the other gossip, Bhagwan used to tell her, why are you concerned? Why are you bothered about these tales and stories? And the physical mother used to say, they all come and tell me.
1: Amma, meereena cheppandi, meereena cheppandi ani aam paadala pena padtaru.
0: All those people will fall at the feet of the physical mother of this body.
1: Swami,
0: telling, at least tell
1: Swami. Swami, enta sahayam cheyakapothe nenu putti prayojanam emiti anedi paapam.
0: Swami, if I just don't pass on all the suffering to other people, what for is my life?
1: వాళ్ళ బాధ బాధ నీకు చెప్తే వాళ్ళు కొంత పరిహారం అవుతుంది.
0: అట్లీస్ట్ బై టెలింగ్ హర్ దే విల్ అటోన్ దేర్ సిన్స్.
1: ఏమన్నా కోప్పడండి నన్ను,
0: యు మే బ్లేమ్ మీ టు
1: ఎన్ ఎక్స్టెంట్, చెప్పడం మానను,
0: ఐ వోంట్ గివ్ అప్ దిస్, ఐ విల్ జస్ట్ పాస్ ఆన్ ఆల్.
1: ఆ విధంగా పవిత్రమైన భావాలతోనే వాళ్ళ ఇంట్లో జరిపేటువంటి వాళ్ళు.
0: లెట్ ది లైఫ్ ఆఫ్ సీక్రెట్ సీక్రెట్.
1: ఈ విధంగా కూడాను ఆ కుటుంబాన్ని పట్టి ఆ యొక్క వంశం అంతా కూడా అభివృద్ధి అవుతుంటాయి.
0: ఇట్ ఇస్ బేసింగ్ ఆన్ ది ఫ్యామిలీ ట్రేడ్, ద హోల్ క్లాన్ హస్ గ్రౌన్ వెల్.
1: కనుకనే మనం ఇంటి ఎందుకు అని బయట ఎందుకు అని మంచి గుణాలు మనం పెంచుకోవాలి.
0: ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ వీ షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: అప్పుడే మనం మంచివారం అవుతాం.
0: దెన్ వీ బికమ్ గుడ్.
1: చెడ్డవారితో చేరి
0: వీ షుడ్ నెవర్ బి
1: చెడిపోవడానికి ఏమాత్రమో ప్రయత్నం చేయొద్దండి.
0: వీ షుడ్ నెవర్ బి ఇన్ ద బ్యాడ్ కంపెనీ అండ్ టర్న్ బ్యాడ్ అల్టిమేట్లీ.
1: పిల్లలైనటువంటి మీరు ఎంతో దీర్ఘ ఆయుష్మంతులుగా ఉండాలి.
0: యంగ్స్టర్స్ యూ హావ్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
1: ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటుంటారు,
0: దేర్ ఆర్ గ్రోన్ అప్స్,
1: వాళ్ళందరూ కూడా ఈ ట్రావెలింగ్ ట్రైన్ లోపల పక్క స్టేషన్ లో దిగే దిగిపోతుంటారు.
0: దోస్ హు ఆర్ గ్రోన్ అప్ దే ఆర్ బౌండ్ టు గెట్ డౌన్ ఇన్ ద నెక్స్ట్ స్టేషన్.
1: మీరు దీర్ఘ ప్రయాణం చేసేటువంటి వారు కాబట్టి మీరు పవిత్రమైన భావాలంతా మీరు హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి.
0: యు హావ్ గాట్ లాంగ్ లైఫ్, యు హావ్ టు మేక్ లాంగ్ జర్నీ.
1: కావాల్సిన ఆత్మవిశ్వాసం కావాలి.
0: యూ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఏమాత్రం అభివృద్ధికి రారు.
0: If you don't have self confidence,
1: you are in progress.
0: Today all have lost self confidence.
1: Therefore
0: they suffer.
1: నిజంగా భగవంతుని నమ్మినటువంటి వాడికి ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ వాడు ధీరుడై విజయాన్ని సాధిస్తాడు.
0: In fact, in spite of all suffering and the losses, if you have got true faith in God,
1: కొన్ని కష్టాలు మనకు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చును.
0: దేర్ మే బి డిఫికల్టీస్.
1: కానీ దానికి మనం ఏమాత్రం కూడా దాన్ని భయపడకూడదు.
0: బట్ యు షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఇట్.
1: ఎదుర్కోవాలి.
0: యు షుడ్ రెసిస్ట్.
1: దాన్ని సాధించాలి.
0: అండ్ యు షుడ్ అచీవ్.
1: అప్పుడే మనకు సరైన సంతోషం మనకు లభ్యమవుతుంది.
0: దెన్ యు విల్ అటైన్ ద ట్రూ హ్యాపీనెస్ ఇన్ స్పిరిట్.
1: అప్పుడే మనము పరులకు సహాయం చేయవచ్చును.
0: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హెల్ప్ అదర్స్.
1: కష్టంలో వచ్చాయని భగవంతుని దూషించొద్దండి.
0: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్.
1: అన్ననాటి పాండవులు ఆకులలుములు వేసి అడవి పాలైపోయిరన్న.
0: Pandavas, after all, they have partaken the leaves, they spend the
1: Ramulantati
0: time in the
1: Ramani Sita Nibasi, Pabalini Valayachananna.
0: Even that Rama had to cry because of separation from Sita.
1: Yenado, Yetiru, Yavar Chappagararu, Anubhavinchuta Siddhamanna.
0: What is going to happen, when it is going to happen, one is bound to suffer.
1: Tappaka Phaltam Vastundi.
0: You are bound to face the consequences.
1: Chetu Chesina Tala Phaltam Manaku Vastundi.
0: Good or bad, you are bound to face
1: Kani
0: the results.
1: Kani Bhagavanta Anugrahame Unte, Chetunu Kuda Manam Manchiga Marchukovachunu.
0: When there is God's grace, even bad can be transformed into good.
1: Kanuka Bhagavat Vishwasanni Meeru Abhivruddhi Chesukondi.
0: So develop faith in God more and more.
1: Ekkado Chusinatundi Snehitunni Hello Hello Ani Poyi Vaadi Nammutunnavu Kani.
0: You have got total faith in a friend whom you met long back. గ్రీటింగ్ హిమ్
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు వెంట జంట ఇంట కంటా ఉండి నిన్ను కాపాడేటువంటి భగవంతుని నమ్మడానికి మీకు నమ్మకం రాదా?
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్. యు ఆర్ నాట్ ఏబుల్ టు హావ్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు కాపాడేటువంటి భగవంతుడిపైనే నమ్మకం లేకపోతే నిన్న మొన్న వచ్చినటువంటి వారిపైన నమ్మకం ఏ రీతిగా కుదురు?
0: యూ డోంట్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ద రిడీమర్, ద ప్రిజర్వర్ అండ్ ద ప్రొటెక్టర్. హౌ కెన్ యూ బిలీవ్ అదర్స్?
1: చూడండి, ఒక చిన్న చాకలవాడున్నాడు.
0: హియర్ ఇస్ ద వాషర్మన్.
1: ఆ చాకలవాడికి ఎంతో బాగా కుట్టించుకున్నటువంటి మంచి సిల్క్ చొక్కా ఉంటున్నది. అండ్
0: యు హావ్ గాట్ సిల్క్ షర్ట్ న్యూలీ స్టిచ్.
1: చాకలికి వేస్తే ఏం చేస్తాడో అని భయంతో వాడిని కూడా నువ్వు వేయకుండా పోతుంటావు.
0: అండ్ యూ డోంట్ పుట్ యువర్ ది సిల్క్ షర్ట్ టు ది వాషర్మన్ బికాస్ హీ మస్ట్.
1: కానీ వాడిపై నమ్మకం ఏమిటి, ఆ షర్ట్ కూడా వాడికి వేస్తావు.
0: బట్ యు హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద వాషర్మన్, యు విల్ గివ్ యువర్ సిల్క్ షర్ట్.
1: బార్బర్ ఉంటున్నాడు.
0: హియర్ ఇస్ ద బార్బర్.
1: నీకు అందం కావాలనే ఉద్దేశం కలిగినప్పుడు,
0: అండ్ ఇఫ్ యు వాంట్ టు గో ఓవర్ దేర్,
1: వాడికి బార్బర్ దగ్గరికి పోయి వాడు డబ్బు ఇచ్చి తల ఉంచి వాడు కత్తితో అంతా కత్తిరిస్తాడు.
0: యు బెండ్ డౌన్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బార్బర్ పేయింగ్ మనీ.
1: వాడి దగ్గర నీవు తల ఉంచుతున్నావు.
0: యు బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బార్బర్.
1: డ్రైవర్ దగ్గర నీవు తల ఉంచుతున్నావు.
0: బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ డ్రైవర్.
1: నీ దైవం దగ్గర నీవు తల ఉంచకూడదా?
0: Why can't you bend your head?
1: దైవానికి దగ్గర తల ఉంచితే నీకేమి నష్టం వచ్చింది?
0: వాట్ లాస్ దట్ యుడ్ సస్టైన్ ఇఫ్ యు బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్?
1: ఇటువంటి వాళ్ళంతా కూడా తల ఉంచిందని విమర్శిస్తూ పోతుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ సమ్ పీపుల్ హూ క్రిటిసైజ్ ఫర్ బెండింగ్ దర్ హెడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నోబుల్ పీపుల్.
1: ఇలాంటి దుర్మార్గులకు దైవం దగ్గర దలవంచేటువంటి ప్రాప్తి లభించాలంటే సాధ్యమవుతుందా?
0: వికెట్ పీపుల్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు బెండ్ డౌన్ దేర్.
1: భోజరాజు ఒక్కడు చక్కగా ఏదో ప్రయాణం అయి వెళ్తున్నాడు ఒక గ్రామానికి.
0: భోజరాజు వాస్ గెటింగ్ ఇన్ టు అనదర్ విలేజ్, వాస్ పాసింగ్ బై.
1: మధ్యలో ఒక బుద్ధ సన్యాసి వచ్చాడు, నడుచుకుని వస్తున్నాడు.
0: ఆన్ ది వే హీ సా ఎ సన్యాసి కమింగ్.
1: తక్షణమే రథం దిగి ఆ యొక్క భోజరాజు ఆ సన్యాసి తలపైన పాదం పైన తలపెట్టి నమస్కరించాడు.
0: ఇమీడియట్లీ కింగ్ గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ చారియట్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది సన్యాసి.
1: ప్రక్కన ఉన్నటువంటి మంత్రి కొంచెం తెలివితేటలు గలవాడు.
0: ది మినిస్టర్ ఇస్ ఇంటెలిజెంట్ బై హిస్ సాయి.
1: బాగా విద్యావంతుడు,
0: ఎడ్యుకేటెడ్.
1: అతను కొంచెము విమర్శించాడు మహారాజును.
0: హీ క్రిటిసైజ్ ద కింగ్.
1: స్వామి, ఎవరు ఇంత సన్యాసి వేషం వేసుకుని పోతే అతని యొక్క పాదముల పైన మీ విలువైనటువంటి తలను పెట్టచ్చునా అన్నాడు.
0: ద మినిస్టర్ సెడ్, ఓ కింగ్, యూఆర్ ద కింగ్, హౌ డు యూ ఫాల్ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ దిస్ సన్యాసి దే.
1: అప్పుడు ఆయన నవ్వుకున్నాడు తనలో తాను.
0: దెన్ సన్యాసి స్మైల్.
1: దీనికి జవాబు చెప్పేటువంటి ఒక ఇది సమయం వస్తుందన్నాడు.
0: దేర్ బి టైమ్ వెన్ ఐ గివ్ యూ రిప్లై.
1: సరే, అప్పటికి ఆ మాట మర్చిపోయారు.
0: అండ్ పీపుల్ ఫర్గాట్ అబౌట్ దిస్ సమ్ టైమ్.
1: కొన్ని దినములు అయిన తర్వాత
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: మంత్రి
0: ఓ మినిస్టర్
1: అని పిలిచాడు.
0: హీ కాల్డ్ హిమ్.
1: నీవు రేపు దినం పోయి ఒక మేక తలం తీసుకుని రా అన్నాడు.
0: టుమారో యు గో దేర్ అండ్ బ్రింగ్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
1: ఇంకోటి గొర్రె తలం తీసుకుని రా అన్నాడు.
0: అండ్ ఆల్సో ది షీప్.
1: ఒక గోవు తలం తీసుకుని రా అన్నాడు.
0: అండ్ ఆల్సో ది కౌ.
1: ఒక మనిషి తలం తీసుకుని రా అన్నాడు.
0: అండ్ ది హెడ్ ఆఫ్ ఎ మ్యాన్.
1: ఈ నాలుగు తలలు తెప్పించుకున్నాడు.
0: ఆల్ ది ఫోర్ హెడ్స్ ఆర్ బ్రాట్.
1: ఈ మంత్రితో చెప్పి నీవు పోయి మార్కెట్ పోయి నువ్వు అమ్ముకుని రా అన్నాడు.
0: అండ్ హీ కాల్డ్ ది మినిస్టర్, కమ్ ఆన్ సెల్ దెమ్ అవుట్ ఆల్ దీస్ ఫోర్ హెడ్స్.
1: మార్కెట్ లో పెట్టేటప్పటికే గొర్రె తల అమ్మడిపోయింది.
0: అండ్ ది హెడ్ ఆఫ్ ది షీప్ వాస్ సోల్డ్.
1: మేక తల ఎవరో తీసుకున్నారు.
0: అండ్ ఆల్సో ది గోట్.
1: గోవు తల కూడా తీసుకున్నారు.
0: అండ్ ఆల్ ది హెడ్ ఆఫ్ ది కౌ.
1: మనిషి తలకి ఎవరు దగ్గర కూడా రాలేదు.
0: నో వన్ వాస్ ఎనీవేర్ నియర్ ది హెడ్ ఆఫ్ మ్యాన్.
1: తిరిగి వెనక్కి తీసుకుని వచ్చాడు.
0: హీ బ్రాట్ ఇట్ బ్యాక్ ఇన్ ఫ్యాక్ట్.
1: రాజా, దీన్ని ఎవరూ కొనటం లేదు అన్నారు.
0: ఓ కింగ్, నో వన్ ఇస్ ప్రిపేర్డ్ టు బై ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ.
1: పిచ్చివాడా,
0: ఓ మ్యాన్,
1: ఆనాడు నేను బుద్ధుని యొక్క బుద్ధ సన్యాసి యొక్క పాదముల పైన నా తల పెట్టినప్పుడు చాలా విలువైందన్నాడు. ఇప్పుడు ఎవరిస్తున్నారు ఈ విలువ?
0: ఓ మినిస్టర్ యూ సెట్ ది హెడ్ హ్యూమన్ హెడ్ ఈస్ హైలీ వాల్యుబుల్
1: జీవితం ఉండినప్పుడే మానవీయుల యొక్క పాదముల పైన మన శిరస్సును పెట్టాలి
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అవర్ హెడ్ షుడ్ ఫాల్ అట్ ది ఫీట్ ఆఫ్ ది నోబుల్ సోల్
1: ఈ జీవుడు పోయిన తర్వాత ఈ తలను గద్దలు కూడా చూడవు
0: ఇన్ ఫ్యాక్ట్ విన్ ద లైఫ్ ఇస్
1: కూడా చూడవు
0: When the moment life is gone, even the dog won't be near this body.
1: మనం ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
0: Therefore, you should develop our respect more and more.
1: ఈ గౌరవ మర్యాదలు తెలియనటువంటి మూర్ఖులే దీన్ని విమర్శిస్తుంటారు.
0: Only fools who do not know the dignity and respect. They are fools, fools, double fools, triple fools.
1: ఇలాంటి వారు ఈనాడు లోకంలో అభివృద్ధి అవుతూ వస్తున్నారు.
0: And such fools are increasing day by day.
1: ఆత్మవిశ్వాసం కొంటే వచ్చేటువంటిది కాదు
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ లేక
1: గురువు ఉపదేశించేటువంటివి కాదు
0: అండ్ ఇట్ కెనాట్ బి టాట్
1: నార్ పుస్తకాలతో నేర్చుకునేటువంటివి కాదు
0: నార్ కాన్ బి లెర్న్
1: ప్రాప్తానుసారము లభ్యమయ్యేటువంటివి
0: ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ డిజర్వ్
1: ఇలాంటి ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటి యొక్క దివ్యమైన భావాలను ఈనాడు మనం ఎందుకు అభివృద్ధి పరచుకోకూడదు
0: వై డోంట్ యు డెవలప్ ద డివైన్ థాట్స్ By attaining the deservedness, why don't you grow them more and more?
1: నిజంగా గా ఇంత అదృష్టం మీకు కలిగింది.
0: In fact, you are fortunate enough.
1: లేకపోతే ఇంత ప్రపంచంలో ఇంత కొద్ది మంది మాత్రమే ఇక్కడ రావడానికి ఏం ప్రాప్తి ఉండాలి.
0: Because out of the world population, only few of you could be here today.
1: ఈ ప్రాప్తిని మీరు సంరక్షించుకోండి.
0: Sustain this good chance.
1: ఈ దివ్యమైన మార్గాన్ని మీరు అనుసరించండి.
0: Follow the rightful path.
1: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: Develop faith more and more in God.
1: నీ ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ ఆ దైవం మీ దీన్ని రక్షిస్తుంటాడు.
0: You may have any number of difficulties, God will solve your problems.
1: ఎప్పుడూ మీ వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతుంటాడు.
0: God protects you, preserves you, in you, above you, below you, around.
1: దుర్గుణాలకు దుర్భావములకు ఏమాత్రము చోటు ఇవ్వకండి.
0: Don't give any scope for bad feelings, bad thoughts and bad deeds.
1: చెడ్డ సంకల్పాలను దగ్గరికి రానివ్వకండి.
0: Don't entertain bad thoughts any time.
1: ఎవరిని మనం దూషించకండి.
0: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: ఈ విధంగా కూడా పరదూషణ అనేటువంటిది మహాపాపం.
0: ఎక్యుజేషన్ ఇస్ ది వరస్ట్ ఆఫ్ ది సిన్స్.
1: పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్న.
0: వరస్ట్ ఆఫ్ ది సిన్స్ ఇస్ టు క్రిటిసైజ్ అదర్స్.
1: ఇంతకంటే గొప్ప పాపం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ హైయర్ సిన్.
1: లేకపోతే నోరు మూసుకో.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: అంతేకాదు ఇతరులు ఏమాత్రం మనం నిందించకూడదు.
0: బట్ డోంట్ బ్లేమ్ ఎనీబడి.
1: ఈ విధమైనటువంటి మంగళకరమైన భావాలు మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ఆస్పిషియస్ థాట్స్.
1: అప్పుడే మన జీవితం కూడా మంగళకరమైన జీవితంగా రూపొందుతుంది.
0: Then our life also becomes equally auspicious.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు,
0: today,
1: అనేక విధమైనటువంటి కొన్ని గడియలు లోపల,
0: within couple of hours of time from now on,
1: ముందు చెప్పినట్టుగా మన వైస్ ఛాన్సలర్,
0: as vice chancellor before,
1: పూర్వమంతా కూడా ఆత్మలింగం అనేటువంటిది వచ్చేటువంటిది.
0: There was ఆత్మలింగ emanating from Bhagwan.
1: ప్రతి శివరాత్రి కూడాను
0: ఎవ్రీ
1: లింగోద్భవం జరిగేటువంటిది.
0: దేర్ వాస్ దిస్ ఎమనేషన్.
1: లింగోద్భవం నిమిత్తమై చిన్న చిన్న హాల్ అంతా ఉంటుండేది. దానిలో చాలా మంది పడి కాళ్ళు చేతులు విరుచుకొని చాలా బాధలు పడేటువంటి వాళ్ళు.
0: టు వాచ్ దిస్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ దెమ్ సస్టైన్డ్ ఈవెన్ ఫ్రాక్చర్స్.
1: నేను ఈ లింగోద్భవం చేయటం ఎందుకు, వీరికి ఈ బాధలు కలిగించడం ఎందుకని దాన్ని మానేసాను.
0: సో లింగోద్భవం వాస్ డిస్కంటిన్యూడ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
1: దీనికి కూడా ఒక విధమైనటువంటి కొన్ని గడియలు ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ దిస్ ఆల్సో దేర్ సమ్ స్పెసిఫిక్ టైమ్.
1: రాత్రి వేళందు
0: డ్యూరింగ్ నైట్ టైం
1: ఎప్పుడైనా కూడా 8-10 మధ్య లోపల ఏ నిమిషమైనా కూడా రావచ్చు.
0: బిట్వీన్ 8 and 10 ఇట్ మే హ్యాపన్ ఎనీ మూమెంట్.
1: ఇక్కడ రాకపోయినా నాకు అక్కడైనా వస్తూ ఉంటుంటుంది.
0: ఇఫ్ నాట్ హియర్ లింగోద్భవం మే టేక్ ప్లేస్ దేర్.
1: ఎక్కడైనా రాక తప్పదు.
0: ఎనీవేర్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
1: శివరాత్రి యొక్క సహజము.
0: It's quite natural on this Shivratri.
1: అది దాని యొక్క లక్షణము.
0: It is quality.
1: దాని యొక్క పవిత్రము.
0: It dialyzes the sanctity.
1: కరుకనే.
0: So,
1: ఆ లింగోద్భవం అనేటువంటిది మహా పవిత్రంగా దర్శించినటువంటి వారికి ఏ పాపములు ఉండవు.
0: Those who were lucky enough to have watched the Lingodbhava, they will not have any kind of sin.
1: దగ్గర ఉండి కూడాను అది వచ్చేది కనిపించదు వాళ్ళకు.
0: Some are so close they don't watch it.
1: ఆ వచ్చేది చూడాలి అంతే.
0: One must see how it comes out.
1: వచ్చిన తర్వాత అందరూ చూస్తారు.
0: The moment it comes out, everybody will see.
1: కానీ కొంత సార్థకం అవుతుంది.
0: Of course, it will solve. It's a redemption.
1: ఈ విధమైనటువంటి కొన్ని సన్నివేశాల్లో చాలా పవిత్రమైనటువంటి యొక్క సుగుణాలు ఉంటున్నాయి.
0: There are certain important aspects attached to these occasions.
1: కనుక మీరు రాత్రంతా కూడాను ఒక్క దిన సంవత్సరానికి ఒక్క దినమైన కూడాను రాత్రి పూర్తి మరి భజన చేసినారంటే ఎంతో అదృష్టవంతులవుతారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ లక్కీ వన్స్ ఇఫ్ యూ స్పెండ్ హోల్ నైట్ వన్స్ ఇన్ ఇయర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఈ యొక్క చంద్రుడికి 16 కళలు ఉంటున్నాయి.
0: మూన్ హ్యాస్ 16 కళాస్.
1: ఈ 16 కళల లోపల శివరాత్రి దినము 15 కళలు దైవంలో లీనమైపి ఒక్క కళ మాత్రమే ఉంటుంటుంది.
0: ఆన్ ది శివరాత్రి డే ఓన్లీ వన్ కళ ఇస్ లెఫ్ట్.
1: ఆ ఒక్క కళను కూడాను మనం స్మరించడం చేత అది కూడాను లీనమైపోతుంది.
0: And as you think of God, even that gets destroyed.
1: జీవితంలో ఒక్క రాత్రి మనం మేలుకొని ఒక్క రాత్రి అంతా కూడా భగవంతుని యొక్క చింతన చేయలేకపోతామా?
0: Are you not able to spend one full night singing glory of God?
1: కనుక మీరు ఒక్క రాత్రి అయినా కూడా పవిత్రమైన యొక్క కాలమును మీరు సార్థకం చేసుకోండి.
0: Therefore, we should make this night a holy night, a sacred night.
1: ఆ భజన లోపల ఉన్నటువంటి ఆనందము,
0: the bliss that you get out of
1: it, నామములో ఉన్నటువంటి మాధుర్యము,
0: the sweetness in the divine
1: name, భగవంతుని రూపంలో ఉన్నటువంటి సంతోషము,
0: the happiness in the divine form,
1: మరి ఎక్కడ చిక్కదు.
0: You don't get it anywhere in the world.
1: ఎక్కడ పెట్టినా చిక్కదు.
0: You don't get it.
1: ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చిక్కదు.
0: You may spend money, you don't get it.
1: కానీ ఇది కేవలము ప్రేమ చేత మాత్రమే లభ్యమవుతుంది.
0: It's possible only by love.
1: ప్రేమని పెంచుకోండి.
0: Develop love.
1: పవిత్రత ఎంచుకోండి.
0: Develop all sacredness.
1: జీవితాన్ని సార్థకంగా గావించుకోండి.
0: Redeem your lives.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from Kanchipuram district south, state of Tamil Nadu, have come to Prashanti Nilayam for their two-day Pratiyatra on 11th and 12th of July. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, a devotional music program titled Hridayanadam will be offered by the Mahila Sai Youth from Kanchipuram South. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the district president of Kanchipuram South, Sri Satya Sai Seva Organizations, will be addressing the August gathering, followed by a drama presentation titled Trimarga Vaibhavam by the Balvikas Boys. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశస్సులతో తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం డిస్ట్రిక్ట్ సౌత్ నుండి భక్తులు జూలై 11 మరియు 12 తేదీలందు 2 రోజుల పర్తియాత్రకై ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. సాయి కులవంత్ సభామండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 కాంచీపురం చెందిన మహిళా సాయి యువత హృదయనాదం పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కాంచీపురం సౌత్ జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం బాలవికాస్ విద్యార్థులు త్రిమార్గ వైభవం పేరిట నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: qualities did God come forward to save Dhruva in those days? With what qualities did God come forward to save Prahlada in those days? With what qualities did God come forward and look after Kuchela in those days? And with the same qualities as God, Sri Satyasai, the king of Puttaparthi, has come forward today to look after all the devotees in this world.
1: పవిత్రాత్మ స్వరూపులారా, అన్న జీవితము అల్ప జీవితము, ఆత్మ జీవితము అనంత జీవితము.
0: పవిత్రాత్మ స్వరూప, ది లైఫ్ విచ్ డిపెండ్ సింప్లీ ఆన్ ఈటింగ్ ఈజ్ ఎ బ్యాడ్ లైఫ్. ది లైఫ్ దట్ డిపెండ్స్ అపాన్ ఆత్మ, అపాన్ ద నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ లైఫ్.
1: మనం ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితం కాదు, దివి జీవితం.
0: What we should aspire for is not this kind of life, but what we should aspire for is a divine life.
1: మనము పెంచుకోవలసినటువంటిది ఆయు ప్రమాణం కాదు, గుణం యొక్క అభివృద్ధి.
0: What we should try and promote and progress is not the length of our life, but what we should try and promote is the good qualities in the limited life that we have.
1: సర్వం దుఃఖం దుఃఖం, సర్వం క్షణికం క్షణికం, సర్వం సలక్షణం సలక్షణం, సర్వం శూన్యం శూన్యం. ఈ నాలుగు వాక్యములను మనము నిత్యము మనం చేస్తూ వచ్చిన మన యొక్క జీవితం ఉన్నటువంటిది కేవలం పరోపకారాత్మకం శరీరం అనేటువంటి సత్యానికి గుర్తించడానికి వీలవుతుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్. Everything has got some attributes in it. Everything is nothing, zero, is nothing and zero. If we remember these four statements, then our life can become purposeful.
1: Hands in the society, head in the forest. మనం నిజంగా తపసాగరించుటకు మన సమాజ సేవను మొట్టమొదటి యొక్క చేతులతో సమాజ సేవను ఆచరించడానికి కొనుక్కోవాలి.
0: We must in the very first instance try and serve the society around us with our hands. That will constitute the true tapas.
1: Paritranaya sadhunam vinachaya cha dushtam dharma sansthapanarthaya sambhavani yuge yuge ani ananyasudayanto vam yajanam paripaste yesham nityadhiptanam yogachemam vahamyamam ani tattvani. Ilanti yokka భగవద్గీత యొక్క సారాంశము మనము క్షణక్షణములకు అనుభూతిలో మనము అనుభవిస్తూ వచ్చిన నిజంగా మనము ఆత్మాగించడమే కావచ్చు, కానీ అన్య మార్గములు మనం అవలంబించము. అన్నజీవులము కాము, ఆత్మజీవులుగా మనం పరిణమించవచ్చు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది స్పిరిట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇన్ భగవద్గీత, టు సేవ్ ది గుడ్ పీపుల్, టు సెట్ రైట్ on the right path the bad people, I come again and again in order that good people may be saved and bad people may be corrected and put on the right path. Then we will understand that we should not become just persons merely to live for eating, but we should live a sacred and atmic life.
1: Manavuni yokka divyamainatundi shakti velupala prapanchamundu manaku kaanaladu. మన కుటుంబ దోషం ఏందే కనిపిస్తుంది.
0: మ్యాన్స్ డివైన్ స్ట్రెంగ్త్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ది ఎక్స్టీరియర్ ఎక్స్టర్నల్ వరల్డ్. మ్యాన్స్ డివైన్ స్ట్రెంగ్త్ షుడ్ బి ఫౌండ్ ఓన్లీ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ గుడ్ క్వాలిటీస్.
1: దేవుడు కానీ పాపం కానీ పరదేశం నుంచి వచ్చేటువంటిది కాదు. దేవుడు అనగ వేరు, దేశమందు లేదు, దేవుడు అనగ తనదు దేశం అండి. పాపం అనగ వేరు, పరదేశం లేదు, తాను చేయు పనులు కలిగి.
0: God of sin is not something which is external to you. God cannot be found outside. God is within you. The sin that you commit is not being committed from someone outside you. It is being committed by you.
1: కాలమే సర్వస్వము, కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్య నిమిత్తమే కాయము ఏర్పడింది. కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్తవ్యంగా ఏర్పడినటువంటి కాలమును సమాజ సేవ అంకితం గావించినప్పుడే మన జన్మ సాక్ష్యం కాగలదు.
0: Time is sacred. In order that you may not waste time and in order that you may use time in a sacred manner, this human body has been gifted to us by God. In order that you may use this body in the service of human beings, fellow human beings, God has given us this body.
1: మానవుడు కేవలం నిరంతరం కూడాను దైవం పైన ఉన్నటువంటి నీటి పొట్టు వలె ఏకాగ్రగా జీవించడానికి వీలు కాదు. సమాజంలో వదిలి క్షణమైన కూడా నువ్వు జీవించడానికి సాధ్యం కాదు.
0: For man, it is never possible for him to live like a drop of water on the surface of oil, distinct and separate from the society of which he is part and parcel. He must live as a part of the society in which he is.
1: సమాజములో జన్మించి సమాజములో పెరిగి సమాజమును అనుభవించి సమాజమునకు ఆత్మను గావించుకున్నటువంటి జీవితము కేవలం ఒక విధమైనటువంటి దుర్బలమైన జీవితము నిరర్థకమైన జీవితం అని చెప్పవచ్చు.
0: Being born in a society, being grown in the society and experiencing all the aspects of the society, yet if he ignores and if he wants to live in isolation from the society, then that life is purposeless and useless.
1: కాని దురదృష్టవశాత్తు అనేక మంది కాలమును వ్యర్థము గావించుకుంటూ కేవలం సోమరత్వాన్ని పెంచుకుంటూ సోహం తత్వాన్ని స్మరించక కాలమును వ్యర్థము గావిస్తున్నారు.
0: And time waste his life wastefully.
1: మనం కాలమును వ్యర్థము గావిస్తున్నా మన జీవితం అంతా వ్యర్థమే అయిపోతుంది.
0: Unfortunately, many people waste time. Many people promote laziness for themselves. They are of no use at all and they waste time. They do not realize that time waste is life waste. If they waste time, they are wasting their life.
1: ప్రతి మానవుడు కూడాను ప్రత్యక్షముగాను లేక పరోక్షముగాను తాను నిరంతరము దుఃఖముతో కూలిపోతుంటుంటారు.
0: Every individual, either directly or indirectly, is always sinking with sorrow and pain.
1: చిన్న విషయము కాని పెద్ద విషయం కాని స్వవిషయము కాని పరవిషయం కాని ఏ విషయమునందైనా కూడాను మానవుడు నిరంతరం కూడా చింతతోనే ఉంటుంటాడు.
0: Whether it is a small thing or a big thing, whether it refers to himself or whether it refers to someone else, man is always suffering and man is always thinking of these troubles in his mind.
1: జీవితమంతా కూడా దుఃఖమయంగానే ఉంటుంటాడు.
0: His whole life is full of sorrow.
1: పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించు ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, ఇంత చింత, ఇంక ఏది చింత కాని.
0: To be born is a trouble, to live is a trouble, to grow is a trouble, to die is a trouble, to be early in one's life is a trouble, to have age is trouble, to do any work is trouble. What is it that is not troubling you at all in this world?
1: కనుక ఇట్టి దుఃఖాన్ని ఇట్టి విచారమును మనం చక్కగా గుర్తించినప్పుడు మన జీవిత కాలమును ఎక్కడ గావించకుండా ఒక చిన్న కాలమైనప్పుడు పరోపకారార్థమై వినియోగించుకునేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి.
0: When we understand this aspect of time, when we see that we are passing through sorrow and pain every moment, then we will find out that we should not spend our life in such waste. We should try and use whatever time we have at our disposal for being helpful to other human beings.
1: కనుక దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు సర్వం దుఃఖం దుఃఖం అని ఉచ్చరించాడు.
0: It is in this context that Buddha said, sarvam dukkham, everything is sorrowful and painful.
1: Sarvam chanikam chanikam.
0: He also said, everything is transient and temporary.
1: Ye padartham manaku sukhanni andistundo, aa padarthame anityamainappudu, aa padarthamunu anubhavinchetundi vyakti kudanu anityamainappudu, adi satyamaina sukham ekkani cheppochu.
0: When we find whatever gives us pleasure, whatever gives us what we call happiness, is transient and temporary and is not going to remain permanent, how can we conclude that the pleasure and happiness which we get from an impermanent thing has any permanence about it at all?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందేటువంటి మరొక పదార్థములకు ఎంత సుఖం అందించగలదని విచారించినప్పుడు ఇందులో ఏమాత్రం కూడాను బోధపడ్డం వీలు కాదు.
0: We cannot understand how something which undergoes a change, which is not a permanent thing, then it gives some kind of temporary pleasure and happiness to another thing which also undergoes a change. How can we have any meaning for that kind of pleasure or happiness?
1: కనుక అనిత్యమైన పదార్థము అనిత్యమైనటువంటి యొక్క శక్తికి మరొక శక్తికి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించడం కేవలము కల్ల.
0: That one impermanent thing gives pleasure or real bliss to another impermanent thing is something which is an untruth.
1: Sarvam alaksham alaksham.
0: Everything is one which has no quality, which has no permanence about it.
1: Ini emiti ini yeritiga manam pochadaku veelu avutundi pochadaku veelu kaadu ini ide.
0: What is this? How can we describe it? How can we compare it with something else? It is not possible. This is this.
1: ఇది ఇంకొక ఒక పుష్పము అనేటువంటి రీతిగా మనం చెప్పటప్పుడు వీలు కాదు. ఇప్పుడు పుష్పంగా ఉండొచ్చును కానీ కొన్ని నిమిషములకు వాడిపోవచ్చును, మరి కొన్ని గంటలకంతా రాలిపోవచ్చును, మరి కొన్ని దినములకంతా కూడా
2: చలించిపోవచ్చు, అనగా భిన్నమై శూన్యమైపోవచ్చు.
0: We cannot even describe it by comparing it with some other flower or by naming it with the name of another flower, because it may now look like a flower. A little later it will fade away and it will cease to be a flower and it will drop out and will not be a flower.
2: Kanuka manavudante evaru? Manavudu manavude. Manavudanaga kevalam manavatvanni vahinchadani oka drishtilo manu manavatvanni bhavistunnam. మానవుడనగా నా అజ్ఞానము నా లేకుండా నా వర్తించడం, అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి తత్వమునికే మానవత్వం అని పేరు వచ్చింది. ఇది దైవత్వం ప్రత్యేకంగా మనము కేవలం ఒక ఆర్జించడం కానీ లేక సాధించడం కానీ వీలు కాదు. మన మానవత్వంలోనే దైవత్వం ఉండాలి. కనుకనే దైవం ప్రత్యేకంగా లేదు, మన మానవత్వంలోనే మ్యాన్ క్యాండ్ అనేటువంటి దాన్ని ప్రత్యేకించి మనము వినియోగ పెట్టినప్పుడు ఇందులోనే దైవత్వం ఉంటుంది. యూనిటీ అనేటువంటిది అన్ని జీవులు ఎందుకు ఈశ్వర సర్వభూత అన్నట్టుగా సర్వుని ఎందుకు అటువంటి పవిత్రమైన దివ్యశక్తి ఉండనే ఉన్నది.
0: హౌ కెన్ వి డిస్క్రైబ్ మ్యాన్? వీ కెనాట్ సే దట్ మ్యాన్ ఈజ్ సంథింగ్ ఎల్స్. మ్యాన్ ఈజ్ మ్యాన్. మ్యాన్ కెనాట్ బి డిస్క్రైబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. వీ థింక్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ ది అపియరెన్స్ హూ హ్యాస్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్. This is not right. Manava. Manava means that one who has no equals. One who has divine knowledge in him is Manava. That will be the description of man. If we describe man as one who has divine knowledge and who has no ignorance, we will come to the conclusion that divinity is in man. Divinity does not exist distinctly and separately. Divinity is part and parcel of man who should be without ignorance and divine knowledge.
2: Prema Swarupulara, Shruti Maha Vichitramayana Kuntiri. Ee Shruti Yandu Aneka Kota జీవరాశులు ఉండినప్పటికీ ఒకని యొక్క ముఖము మరొకరికి ఏమాత్రం కూడా ఉండటం లేదు. ఇన్ని రకములైనటువంటి స్వరూపాన్ని సృష్టించడంలో కూడా ఎంత విచిత్రమైనటువంటి స్థితిలో నేర్చుకోవటం చేత సత్యం మనకు తెలుస్తుంది.
0: క్రియేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. క్రియేషన్ ఇస్ సంథింగ్ విచ్ హెస్ నో ప్యారలల్. ఫర్ ఇన్స్టెన్స్, వెన్ సో మెనీ పీపుల్ ఆర్ క్రియేటెడ్, వన్ ఫేస్ డస్ నాట్ రిజెంబుల్ అనదర్. సో మెనీ ఫేసెస్ ఆర్ ఆల్ అన్లైక్ ఈచ్ అదర్. That there are so many faces, no two of which are like each other, is an extraordinary situation and is a peculiar characteristic of creation.
2: అంతో ఇంతో భేదమైన ఉంటుంటారు కానీ రెండు ముఖములు సమానమైనటువంటి ముఖములు మనం ఏనాటికి మనం వెతికి సాధించలేము.
0: We can never find two faces which are identical in all respects. There is always some small difference or other between one face and another.
2: కనుక ఇవి క్షణములప్పుడు మార్పు చెందుతూ అవి అదిగానే ఉంటున్నాయి కానీ అవి మరొక పదార్థంలో కోరికగా ఉండటం లేదు.
0: వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ హియర్ ఈజ్ ఆల్దో దీస్ థింగ్స్ ఇన్ క్రియేషన్ ఆర్ చేంజింగ్ ఫ్రమ్ వన్ మోమెంట్ టు అనదర్ మోమెంట్, యట్ నో సింగిల్ థింగ్ ఇన్ క్రియేషన్ వైల్ ఇట్ చేంజెస్ విల్ బికమ్ సిమిలర్ అండ్ ఐడెంటికల్ టు ఎనీథింగ్ ఎల్స్.
2: సర్వం శూన్యం శూన్యం.
0: సర్వం శూన్యం. ఎవ్రీథింగ్ ఈజ్ వానిషింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్.
2: ఇప్పుడు మనము ఇన్ని వేలాది జనములను చూస్తున్నాము కానీ ఇవి ఎంతవరకు మనం చూడగలము? కొంతకాలం మాత్రమే చూడగలము. తదుపరి మన దేహమునే మనం చూడలేకుండా పోతున్నాము. ఇవన్నీ ఇప్పుడు క్షణంలో నిలిచి వలే నిలిచి తదుపరి ఒక విధమైనటువంటి శూన్యంగా మనకు గోచరిస్తూ ఉంటున్నాయి.
0: We now look at so many faces, thousands of faces. How long are we going to look at these thousands of faces? Only for a temporary time. Thereafter, a time will arrive when we are not able to look at our own face. Within short time, all these faces, like lightning, will disappear into nothing.
2: బాహ్యమునందు ఉన్నటువంటి మన దేహము ఈనాడు మనమే చూడలేకుండా పోతున్నాము. కనుక ఆ బాహ్యము యొక్క స్వరూపము ఇప్పుడు మనకు శూన్యంగా ఉంటుండాలి.
0: We have a certain form when we are young and when we are in childhood. But as we grow, that form changes and we are not able to look back and see the form which we had in our childhood.
2: ఇప్పుడు యవనంలో ఉన్నటువంటి యొక్క ఈ దేహమును వార్ధక్యంలో మనకు ఏమాత్రం కనిపించటం లేకుండా పోతుండాలి.
0: The body which we have in the youth, that is going to change as we grow older. In our old age, we will not have the same form and same body as we have in our youth.
2: ఎంత శ్రమ పడినప్పటికీ నీవు తిరిగి మన యొక్క ఈ యొక్క యవన దేహాన్ని మనం వార్ధక్యంలో చూడలేము.
0: Whatever struggle you may go through, whatever attempt you may make, you can never in your old age look back and see the young body which you have passed through.
2: కనుక బాల్యంలో యవనము యవనంలో వార్ధక్యం కూడా ఇమిడి ఉన్నటువంటి జీవితము ఏది సత్యం అని మనం నిర్ణయించగలము?
0: సో ఇన్ ది హోల్ లైఫ్ వైల్ దేర్ ఇస్ childhood, while there is adulthood, while there is youth and old age. What exactly is the truth of our life? How can we determine which form really corresponds to our life?
2: కదిలిపోయినటువంటిది తిరిగి వాపసు రావడానికి వీలు కాదు.
0: What has gone by is not possible to come back again.
2: కనుక ఇప్పుడు ఉన్నటువంటిది భవిష్యత్తులో మనం చూడలేము.
0: What there is at present cannot be seen by us and recognized by us in future.
2: కనుక మనం భవిష్యత్తులో ఉండేటువంటి ఒక దానిని మనం జాగ్రత్త లోపల ఏమాత్రం కూడా అనుభవించడానికి వీలు కాదు.
0: Therefore, what we are going to have in future, we can never experience right at the present moment.
2: కనుక past, past, forget the past. జరిగిపోయినటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
0: So, we should regard the past as the past. Forget the past. We must give up what has gone in the past.
2: జరిగిపోయినది మనకు వాపసు రాదు. ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ మనం తిరిగి తెచ్చుకోలేము.
0: Whatever you may do, whatever attempts you may make, what has gone by, what is past cannot be brought back again as present.
2: రాబో అనగా భవిష్యత్తును మనం ఏమాత్రం కూడా గుర్తించి స్థిరంగా మనం అనుభవించటము సంసిద్ధం కాదు. అది స్థిరం లేదు.
0: What is going to come to us in future is something which we cannot understand and which we cannot experience. There is no permanent knowledge in us about what is going to come to us in future.
2: ఉన్న కాలమును పవిత్రముగా ఉంచుకునేటువంటి ప్రయత్నానికి కూడుకోవాలి.
0: So, in that context, the present, whatever time we are living in, we must make an attempt to make it a sacred time.
2: ప్రకృతి యొక్క నడకలకు పారమార్థికము యొక్క భావములకు భిన్న భేదములు కలవు.
0: There are differences, marked differences between what happens in the natural conditions and the spiritual aspects around us.
2: పారమార్థికములకు ప్రకృతికి ఉన్నటువంటి భిన్న భేదములను కొత్త తూరి మనం విచారించినప్పుడు మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: If we make an attempt and try to understand, we can see the differences between nature, the environment, what exists around us, and these aspects of spiritual atmosphere.
2: బాలుడు యువకుడు కావటము, యువకుడు వార్ధక్యుడు కావటము, ఇది లోక సహజము.
0: ఇట్ ఈస్ అ నేచురల్ థింగ్ దట్ అ బాయ్ గ్రోస్ ఓల్డర్ బికమ్స్ అ యూత్, ది యూత్ గ్రోస్ ఓల్డర్ అండ్ బికమ్స్ అన్ ఓల్డ్ మ్యాన్.
2: లోక సంబంధమైన విద్యలన్నీ కూడా బాలుడికి మొట్టమొదట బోధించి, తదుపరి ఉన్నత క్లాస్ అయినటువంటి యొక్క యువకులకు బోధించి, తదుపరి వార్ధక్యమైనటువంటి యొక్క జీవితం లోపల వారి ద్వారా ప్రపంచం యొక్క అధికార స్థానాన్ని మనం అందుకుంటున్నాం.
0: We know that we give what is needed in this world, what we may call worldly education, to young people. Young people acquire that. Then they grow older, and when they grow older, as a result of their education, they occupy positions of responsibility and learn for themselves.
2: కాని పారమార్థిక విద్య అట్టిది కాదు.
0: But spiritual education is not of that kind.
2: సాయి మొట్టమొదటి పెద్దలను పట్టారు.
0: Sai at first got hold of the older people.
2: వారికి నేర్పవలసినటువంటి విద్యలన్నీ ఇప్పుడు నేర్పించారు.
0: He did teach them whatever they have to be taught.
2: అక్కడ నుంచి యువకుల దగ్గరికి దిగాడు, కాలేజీలు స్థాపించారు.
0: Then he descended from these older people to the younger people, to the youth, and he established colleges and gave them education.
2: యువకుల నుంచి బాల వికాస్ బాలుల కింద చేరాడు.
0: From the young people he has descended down to still younger children, the Balavikas children.
2: లోకవిద్యలు బాలులు యవన్లు వార్ధక్యమైనటువంటి స్థితి లోపల దానిని అనుభవించడము జరుగుతుంది. పారమార్థిక విద్య లోపల వార్ధక్యము యవనము బాల్యము ఈ మూడింటి ఎందు ఇట్లు దిగుతూ ఉంటుండాలి. దీనిని పురస్కరించుకుని పురాణంలో కూడా ఉన్నటువంటి అంతరార్థాన్ని ఎడమ వైపు నుంచి వారు రాస్తుంటారు.
0: While in regard to worldly education, we go from a child, a boy, to the youth, and then to the old age. In regard to spiritual education, it is the reverse. We start with the old people, then we come to the young people, and then we come to children. It is in this context, which is known in Quran, that people who follow Quran, right from the left to the right.
2: హిందువులు ఈ విధంగా రాస్తే, మహమ్మద్ ఈ విధంగా రాస్తూ వస్తున్నారు.
0: While Hindus write from left to right, Mohammedans write from right to left.
2: హిందువులు ఈ విధంగా ముఖములు కడిగితే, మహమ్మద్ ఈ విధంగా కడుగుతున్నారు.
0: While the Hindus wash their face from upwards downwards, the Mohammedans wash their face from downwards to upwards.
2: ఇందులో ఏమాత్రమో తప్పు లేదు. ఏ వేదము ఎట్టి అంతరాత్మను బోధించినదో అట్టి అంతరాత్మనే ఖురాన్ కూడా బోధించింది. ఖురాన్ వేదములు బోధించినటువంటి దానిని బైబిల్ కూడా బోధించింది. ఈ ఖురాన్ బైబుల్ వేదం అనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా భేదం లేదు. ఆచరణ మాత్రమే భేదములు అనుభవిస్తూ కేవలం మాది గొప్ప అని వ్యక్తిగతమైనటువంటి అహంకారములకు అజ్ఞానములకు గురి అయి మానవుడు అల్లకల్లోలములకు గురి చేస్తున్నారు తప్ప నిజంగా దైవత్వంలో ఉన్నటువంటిది ఒక్కటే. దీనికి ఓన్లీ వన్ గాడ్ అని చెప్పాను. ఈజ్ ఓమ్నిప్రెసెంట్. దీనికి ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దీనికి ఓన్లీ వన్ part of humanity. There is only one religion, religion of love. ఈ యొక్క సత్యాన్ని మనం సర్వ మతముల యొక్క సారంగా మనం తీసుకుని మన జీవితాన్ని ప్రవేశపెట్టి తద్వారా జగత్ కళ్యాణములకు సమాజ సేవలకు కంకణం పెట్టాలని కూడా సాయి యొక్క ఆశయము.
0: There is nothing wrong in one group of people doing the other way while another group of people doing the reverse way. What has been taught in Veda is also taught in Quran. What has been taught in Veda and in Quran is also taught in the Bible. What the essential contents of the Veda, the Quran and the Bible are one and the same. We have to realize as a result of the common content of these things that there is only one God. That God is the omnipresent God. There is only one language and that language is the language of the heart. There is only one caste, that is the caste of humanity. There is only one religion and that is the religion of love.
2: ఈ పవిత్రమైనటువంటి దైవత్వము కేవలం జాతి మత కుల భేదములకు ఏమాత్రం కూడా పట్టుబడినటువంటిది.
0: Such sacred divinity is something which by distinction between caste or religion or individuals one can get it. It is not possible to realize this sacred divinity by making differences between castes and groups of people.
2: ఇది సర్వుల హక్కు, సర్వులు కూడా భగవంతుని బిడ్డలే.
0: This is the right of everyone and all people, all individuals are children of God.
2: కనుక అట్టి మానవ సోదరత్వాన్ని, దైవ పితృత్వాన్ని అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమే సాయి సంస్థల యొక్క ముఖ్య ఆశయం.
0: It is the primary ambition, primary duty of all the Sai organizations to promote such brotherhood of humanity, brotherhood of mankind and fatherhood of God.
2: నియమగ ఈనాడు అన్ని దేశముల వారు ఈ భారతదేశంలో కలిసిమెలిసి అందరూ కూడా ఒక సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి యొక్క తత్వంలో అనుభవిస్తున్నారంటే నిజంగా ఇది కేవలము దేశముల యొక్క భేదమా, హృదయముల యొక్క భేదమా, లేక ప్రేమ యొక్క భేదమా అని విచారించినప్పుడు మన హృదయములు ప్రేమ యొక్క భేదములే తప్ప దేశములలో ఏమాత్రమూ భేదం లేదు.
0: Today, really, if we see so many people from so many different countries sitting together and addressing themselves as brothers and sisters of the Sai family, then we have to ask ourselves, where do the differences come from? Do the differences come from different countries? Do the differences come from different ideas? Or do they come from different hearts? No, they do not come from different countries or different ideas or different hearts. They simply come from differences which the individual creates for himself.
2: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్కటి ఉంటే ప్రపంచాన్ని మనం బంధించవచ్చు.
0: If one enjoys selfless love, it is possible for that individual who has selfless love to have the entire world in his hand.
2: అట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనము వెడమార్గం పట్టించి లౌకికమైనటువంటి మోహ అనురాగముల చేత దీన్ని బంధింపజేసి మనకు మనమే కేవలం ఒక విధమైనటువంటి బంధంలో చిక్కుకుంటున్నాం.
0: బట్ బై టర్నింగ్ సచ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటూ లవ్ విచ్ ఇస్ ఇండివిజువల్ ఇంటూ లవ్ విచ్ బికమ్స్ అటాచ్డ్ విత్ అటాచ్మెంట్ అండ్ బికమ్స్ లస్ట్ దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ థింగ్ విచ్ వీఆర్ డూయింగ్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్లెస్ లవ్ అండ్ వీ బైండ్ అవర్ సెల్ఫ్ బై టర్నింగ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటూ లవ్ విత్ అటాచ్మెంట్.
2: Love and not lust is the essence of happy life.
0: It is love that takes you to happy life. It is not the lust that gives you happy life.
2: My colleague Vijayak said, love lives by giving and forgiving. Self lives by getting and forgetting. Nijamga manam marchipotaniki kani, mana jeevithanni gurtinchukolekapotaniki kani, swarthame deeniki penibhutanga untundali.
0: Our college student has told us that love lives by giving and forgiving. Self lives by getting and forgetting.
2: ప్రతి మానవుడు కూడాను సుఖములు దుఃఖములు కాని జనన మరణములు కాని ఉన్నామని భావించుకోవటం కేవలం ఒక పొరపాటు, లేక బలహీనత.
0: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఎనీ ఇండివిజువల్ టు థింక్ దట్ హీ హాస్ డిస్టింక్ట్లీ సారో అండ్ ప్లెజర్, దట్ హీ హాస్ డెత్ అండ్ బర్త్, టు డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ థింగ్స్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ క్వైట్ రాంగ్.
2: కేవలం శరీరములకు మాత్రమే బర్త్డేలని డెత్లేలని మనం భావిస్తున్నాము, ఆచరిస్తున్నాము.
0: It is only for the body, in regard to the body, that we talk of a birth and a death.
2: and we celebrate a birthday or a day of death. కానీ శరీరము నీవు కాదు అనే సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
0: But you have to recognize and understand the truth that the body is not you, is not identical with you.
2: శరీరాన్ని నీవు ఆధారంగా చేసుకుని శరీరాన్ని నీవు అనుభవించుకునేటువంటి నిమిత్తమై నీవు ఈ యొక్క జగత్తునందు ఒక ఆకారము ఉపాధి ధరించావు.
0: Body is only a support for you. Body is only a container for you. And you have taken this body as a container for yourself so that in this world you may use the body as a container for purposes of living.
2: Divyatma Swarupulara, శరీరమును కలిగినటువంటి సంబంధ బాంధవ్యములు క్షణభంగురమైనటువంటివి. శాశ్వతమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ మాత్రమే.
0: Divyatma Swarupas, the kind of relationships that come between one body and another, they are very temporary and they are changing. True and permanent relationships are only between the Atma, one and another Atma.
2: అదే ప్రేమ. ఆ ప్రేమను పురస్కరించుకుని love is called living love.
0: That love is called prema. And that is why in that context we say love is God, live in love.
2: ఈ విధమైనటువంటి సత్యాన్ని మనం పురస్కరించుకుని మన జీవితాన్ని అంకితం చేయడానికి, మీకు ఆచరించడానికి, సమాజ సేవను పొందడానికి కూడా కొన్ని రకములైన ప్రయత్నం చేసినప్పుడు క్రమక్రమైన ఆత్మతత్వం అనేటువంటి మనకు ప్రోత్సహించక తప్పదు.
0: When one makes attempt to understand these things and one makes an attempt to use these sacred sayings in his connection with the fellow human beings and in the society, gradually in that sadhana you will certainly see the divine truth.
2: అనేక మందికి తెలియనటువంటి విషయం కాదు. కొత్త వాళ్ళు రావడం చేత మరొక పర్యాయం కూడా దీన్ని చెప్పక తప్పదు. ఇది నా చెయ్యి అంటున్నాం, ఇది నా తల అంటున్నాం, నా కాలు అంటున్నాం, నా కడుపు అంటున్నాం, నా మనసు అంటున్నాం, నా బుద్ధి అంటున్నాం, నా చిత్తం అంటున్నాం. కానీ ఇది నా చెయ్యి, నా కాలు, నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అంటే నేను ఎవరు అనే విధాన్ని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా, విచారిస్తున్నారా?
0: This is not a new thing, but I like to restate it because there are many new people here. We say, this is my hand. We say, this is my head. We say, this is my leg. But only we are saying that this head belongs to me, the leg belongs to me. Is anyone making an inquiry? Who I am? Who am I? Who owns this head, the leg and the hand?
2: ఇది నా కత్తి పనిగ, కత్తి వేరుగా ఉంది, నేను వేరుగా ఉంది. అదే విధంగా ఇది నా దేహం అంటే దేహం వేరు, నేను వేరుగా ఉండాలి కదా.
0: When we say, this is my kerchief, it is obvious that the kerchief is separate, distinct, and I am distinct. The two are quite different things. So also, when I say, this is my body, it means the body is different and I am different. I and the body cannot be identical when I say, this is my body.
2: కనుక మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ, దేహము యొక్క తత్వములు ఎందు అన్నింటి ఎందు కూడా నేను అనేటువంటి యొక్క తత్వం ప్రత్యేకించి ఉంటుండాలి. ఆ ప్రత్యేకించినటువంటి నేనే నేను.
0: సో ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది బాడీ అండ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ యూ సే దిస్ ఇస్ మైండ్ ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ దట్ ఐ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ నాట్ ఐడెంటికల్ విత్ ఎనీ ఆఫ్ దెమ్ దట్ ఈస్ ది ఐ.
2: ఐ ఎక్కడ ఉంది అంటే ఒక ప్రత్యేకించినటువంటి ఒక స్థానంలో కాదు, సర్వత్రా ఉంటుంది అది ఐ.
0: Where is this I? This I does not exist in some located place, specific place. This I is present everywhere.
2: ఇప్పుడు TFI ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, భగవంతం ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, చల్లా సుబ్బరాయుడు ఎవరంటే ఐ అంటున్నాడు. చల్లా సుబ్బరాయుడు, TFI, భగవంతుడు ప్రత్యేకించినటువంటి రూపనామంతో ఉండేటప్పటికీ నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకు ముగ్గురు నుండి కూడా ఐ ఐ అనేటువంటి సమానంగానే వచ్చింది. కనుక ఐ అంటే ఎవరివే.
0: If we ask a question, who is TFI? Mr. TFI replies, I. If we ask a question, who is Bhagavantam? Bhagavantam will say, I. If I ask a question, who is Challa Subbarayudu? Challa Subbarayudu will say, I. Here, although the form of TFI, of Bhagavantam, of Challa Subbarayudu is different, what is common to all these distinctly apparently different forms is I. I is present everywhere.
2: కేవలం రూపనామములు మనం కేవలము ఒక లక్ష్యంలో ఉంచుకుని దీనికి ఆధారమైనటువంటి ఐ అనేటువంటి యొక్క దీనిని మనం పురస్కరించుకుని వెతకడానికి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ఏర్పడినవి.
0: ది స్పిరిచువల్ అటెంప్ట్ అండ్ ది స్పిరిచువల్ పాత్ ఈస్ ఇంటెండెడ్ టు మేక్ యూ రికగ్నైజ్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఈస్ ఓన్లీ ఎన్ అవుట్వర్డ్ ఎక్స్టర్నల్ కంటెంట్ ఫర్ యూ టు సెర్చ్ ఫర్ ది ఐ విచ్ ఇస్ కామన్ టు ఆల్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. నేమ్ అండ్ ఫార్మ్ వేరీ ఫ్రమ్ వన్ ఐ టు అనదర్ ఐ.
2: ఆ నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటిది నీతి నియమములతో కూడినటువంటి గుణములతో ఉన్నటువంటిది.
0: దట్ ట్రూ ఐ విచ్ ఇస్ కామన్ టు డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్
2: డిసిప్లిన్ విత్ గుడ్ కంట్రోల్ అండ్ మోరల్ ఐడియాస్. నీతి నియమాలే లేకపోతే మానవత్వం ఏమాత్రము ఇక్కడ గుర్తించడానికి వీలు కాదు.
0: Without morality and discipline, it is not possible for us to recognize the true human nature.
2: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు నేను అనేటువంటి అహంకారాన్ని పెంచుకునే నిమిత్తమే నీతి నియమాలను మంటి కలిపి వేస్తున్నారు.
0: But unfortunately today, in order that you may promote the ego which is associated with this I, people are sacrificing morality, sacrificing discipline.
2: మన ప్రాచీన మహర్షుల యొక్క మార్గాన్ని అవలంబించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నీతి నియమం అనేది మనకు ప్రధానమైనటువంటి నేత్రములుగా ఉంటున్నాయి.
0: If we want to follow the path that has been laid down by our ancestors, by our rishis, then it becomes necessary for us to have these two controls, the control of morality and the control of discipline.
2: ఈ నీతి నియమములు అనేటువంటి దాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటి కేవలము ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితంగా తీజోవంతమైనటువంటి జీవితంగా జరుపుదానికి వీలుగా ఉంది.
0: It's only when we attach sufficient importance to morality and to discipline that our life can grow and that our life can prosper and move about as an ideal life.
2: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. నా ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క తమస్సును దూరం చేసి ప్రజ్ఞాన శుద్ధాన విజ్ఞానం అనేటువంటి యొక్క తేజస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చారు.
0: It is in this context that our Upanishad said, Tamasoma Jyotirgamaya, lead me from darkness unto light, give me wisdom and light, and I am in darkness and ignorance.

0: ఈ రకంలో అయినటువంటి విచారణ మనం చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ధనమున్నటువంటి వానికి ఆ సిద్ధం లేదు, సిద్ధం ఉన్నటువంటి వానికి ఆ ధనం లేదు. ఏదో ఒక లోపం మానవత్వంలో కనిపించినప్పుడే వాడు పవిత్రమైన దివ్యత్వాన్ని వెతకడానికి తగిన ప్రయత్నం చేస్తారు.
1: For one who has wealth and who has affluence, and he may have good qualities, yet he will be feeling sorry that he has no children. For one who has had education and who is well educated and well versed in all shastras, yet he will be suffering, feeling sorry that he has no appointment, he has no job. For a man who is poor and for a man who has no health, he will have plenty of children. What is the moral of this? Something or other is always lacking. Man is always feeling sorry while he has many things, yet he feels that he hasn't got something or other.
0: Nasukar labhite sukham. సుఖం నుంచి మనకు సుఖం లభించదనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి కాగే నిమిత్తమై కష్టం అనేటువంటి మనకు సుఖం లభించేటువంటి ప్రధానమైనటువంటి యొక్క మిత్రులుగా భావించాలనేటువంటి యొక్క అంతరార్థాన్ని కూడా ఈ కష్టములు ఈ నష్టములు మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: Happiness cannot come out of happiness. That happiness will come only out of pain and struggle is a truth which they want to establish in this world. And people should learn by the fact that it is only by struggling and by going through pain that one can attain happiness is a truth which we should learn from our experience.
0: మనిషికి అనేక చెట్లు అడ్డుపడుతూ ఉంటాయి.
1: For good, there are always many obstacles.
0: మంచి వజ్రానికి కట్టింగ్స్ లేకపోతే దానికి విలువ రాదు.
1: A good diamond will not shine unless it is cut.
0: విలువైనటువంటి బంగారము కాచి నిప్పులో వేసి శిస్సులో వేసి కొట్టి సాగబెరికినప్పుడే అది పవిత్రమైన ఒక నగలుగా తయారవుతుంది. ఉండాలి.
1: Gold does not become a jewel unless you put the gold in fire and you give it the necessary beating. It is not going to become a jewel.
0: కనుక మనం మంచి కార్యంలో ప్రవేశించినప్పుడు అనేక రకమైనటువంటి నష్టములు కష్టములు నిందలు నిష్ఠూరములు మనకు అటు తగలవచ్చును. కానీ దీనిని లక్ష్యం చేయకుండా మన యొక్క లక్ష్యాన్ని వదలపెట్టకుండా సుఖములకు పొంగక దుఃఖములకు కృంగక మన యొక్క లక్ష్యాన్ని మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం పట్టడమే దీనికి దీక్ష అని దీన్నే తపస్సుని చెప్పారు.
1: When we want to do a good thing and when we want to achieve something good, yes, many obstacles will come, many difficulties will come, many troubles will come, but one should not be elated with some temporary success. One should not sink when he finds obstacles and difficulties. Without sinking when there are obstacles, without being elated when there is a transient success, one should firmly stick to his objective and reach his destination without swerving from the good path which he has undertaken.
0: అడిగిన ఫలమును అందించేటువంటి యొక్క కల్పము వృక్షంగా మారింది. కోరిన కోరికలను తీర్చేటువంటి యొక్క కామము ధేనుగా మారింది. రత్నములు అందించేటువంటి రత్నాకరుడు ఉప్పు నీరుగా వెళ్ళాడు.
1: That tree which gives the fruits which you desire, that has become a kalpavruksha. That cow which gives you all that you want has become a kamadhenu. That ocean which gives you the salt, that has become the ratnakara.
0: కనుక మంచిలో చెడ్డ చెడ్డలో మంచి ఉంటుండాలి. కేవలము చెడ్డ కేవలము మంచి జగత్తులో మనము నిర్ణయించడానికి వీలు కాదు.
1: What we learn from this is that there is good in bad, that there is bad in good. In this world, it is not possible to see extremely isolated good only or isolated bad only.
0: ఇందులో మంచి చెడ్డ అనేటువంటి దాన్ని వేరు చేయడం ఎవరి తరం కూడా కాదు.
1: Here, it is not possible for anyone to separate the good from the bad.
0: కష్ట సుఖములు రెండు కలిసియుండు, దీని విడదీయని ఎవరి వశము కాదు. కష్టము సుఖము అనేటువంటి దాన్ని మన వెతకడానికి ప్రయత్నం చేయటంలో సాధ్యము కాదు. సుఖము ప్రత్యేకము కనెందు చూడబోము, కష్టము ఫలించలేని సుఖం పట్టందరూ అన్నారు.
1: Pain and pleasure always come together. It is not possible for anyone to separate them from each other. There is nothing in this world which is an isolated pleasure only. Only when pain is suffered and is sacrificed, that becomes pleasure.
0: Divyatma Swarupulara, ఈనాడు స్వామి యొక్క గోల్డెన్ జూబ్లీ అనుకోని, ఈనాడు జన్మదినోత్సవం అనుకోని, మీరు ఆనందంగా ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి సత్సంగంలో మీరు కూడి ఆడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ స్వామి యొక్క జన్మదినోత్సవం చేసుకోవడం స్వామికి ఏమాత్రం ఇష్టం లేదు. స్వామి జన్మదినం ఏనాడు ఏనాడు దివ్యత్వం అనేటువంటి మీ హృదయంలో విరిసింపు చేసి ప్రకటింపు చేస్తారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకోవాలి. స్వామి స్వామి స్వామి స్వామి స్వామి నిమిత్తమే మీరు ప్రాకరాడు స్వామి ఆశయాన్ని మీరు ఆచరణలో పెట్టకపోయినప్పుడు స్వామి జన్మదినం చేసుకోని కూడా ప్రయోజనం లేదు. కనుక మీరు ఆచరణలో పెట్టి ఈ ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం ఏనాడు మీరు జరుపుతారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకుని ఆనందించాలని నేను ఆశిస్తున్నాను.
1: Divyatma Sarupas, you are celebrating this occasion by calling it the Golden Jubilee. You are celebrating the occasion by calling it the birthday of Swami. Maybe you are in this divine company. You are sitting in the divine company of so many people and you are enjoying this divine company and celebration. But Swami does not like the celebration of his birthday. Swami does not approve of the celebration of his birthday. What is his birthday? His birthday will be one when divinity is firmly established in your heart and when you put such divinity into practice, and then only that will give satisfaction to Swami. That will be Swami's birthday and not mere celebration of a day like this.
0: దేవుణ్ణి పూజించడము జీవుణ్ణి బాధించడము భక్తి కార్యాలయం.
1: టు పెర్ఫార్మ్ పూజ టు ది గాడ్ అండ్ టు గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ హార్మ్ టు ఇండివిజువల్ జీవస్, దట్ కెన్ నాట్ బి భక్తి అండ్ డివోషన్.
0: జీవుణ్ణి ప్రేమించినటువంటి వాడే దేవుణ్ణి కూడా ప్రేమించడానికి వీలవుతుంది, కానీ దేవుణ్ణి పాత్రం ప్రేమించి జీవుణ్ణి ప్రేమించినప్పుడు అది నిజమైనటువంటి ప్రేమ కాదు, అది సరైనటువంటి ప్రేమ అని చెప్పడానికి వీలు లేదు.
1: వన్ హూ కెన్ లవ్ హిస్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అలోన్ కెన్ లవ్ గాడ్. It is not possible, it is impossible for anyone merely to love God and hate his fellow beings.
0: దేవుణ్ణి ప్రేమించగోరినటువంటి వారు మొట్టమొదటి జీవుని ప్రేమించడం నేర్చుకోవాలి.
1: One who wants to love God and develop faith in God should first learn to love his fellow human
0: beings. మానవులైనటువంటి జీవుణ్ణి ప్రేమించడానికి చేతగానటువంటి మానవుడు అనంతమైనటువంటి యొక్క దేవుణ్ణి ప్రేమించడం చేత ఎట్టవుతుంది?
1: That individual who cannot show love to a fellow human being who is just like him, how can he show any love to God who is infinity?
0: కనుక మొట్టమొదట జీవులను ప్రేమించడము ప్రప్రథమంలో నేర్చుకుని దాని నిమిత్తమే మనం సమాజ సేవలో కంకణం కట్టి మన సేవను మనం కలపడానికి కొనుక్కోవటము, సేవకుడై నాయకుడు కావడానికి తగిన ప్రయత్నం చేయటము ఆధ్యాత్మిక మార్గంలో అత్యవసరమైనటువంటిది.
1: The first thing which we have to learn is to show prema and love to the jivas, to the human beings, and then thereby show love to the entire society, which is only a conglomeration of human beings. By that method, one can follow the principles of God. That is how one can show love to God.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనంతమైనటువంటి దేశములకంతా కూడా ఆధ్యాత్మిక స్థానములను అనుభవింపజేసినటువంటి యొక్క అధ్యాపకులుగా ఉన్నటువంటి ఈ భారతదేశం.
1: Of all the countries, our country, Bharat, is one which at one time held the leadership in the spiritual area and has made all other countries follow the lead given by our country.
0: కానీ ఉపాధ్యాయ స్థానం అలంకరించినటువంటి భారతదేశం నందు ఈనాడు పరదేశమును అనుకరించేటువంటి యొక్క ప్రయత్నం కూడుకున్నామంటే నిజంగా ఇది చాలా అవమానకరమైన విషయం.
1: బట్ అవర్ కంట్రీ విచ్ అట్ వన్ టైమ్ స్టూడ్ యాజ్ అ లీడర్, స్టూడ్ యాజ్ అ టీచర్ ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఫర్ ఆల్ అదర్ కంట్రీస్, ఇఫ్ టుడే వీఆర్ అండర్టేకింగ్ టు ఫాలో అదర్ కంట్రీస్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిప్లోరబుల్.
0: మానసిక శాంతి అనేటువంటిది దానికనక వస్తువాహనాలు ఏంటి లేదు.
1: మ్యాన్స్ పీస్ డస్ నాట్ రెస్ట్ ఇన్ హిస్ వెల్త్, does not rest in his affluence and does not rest in his material possessions.
0: Janakaraka vastuvahamigende shanti undinatlayite ee inni desam nunchi ikkunu mana bharat deshaniki shanti shanti shanti ani shantini pondhe nimittamai inta mandi enduku ee vidhanga praapartu vastunnaru.
1: If peace could be obtained from wealth, affluence and prosperity, why is it so many people from wealthy countries, from affluent countries are coming to this country asking for peace of mind?
0: భయంకరమైనటువంటి దుర్గుణములు హృదయంలో దాచుకొని శాంతి శాంతి అని పైన మాత్రం ఉచ్చరించినంత మాత్రం మనకు ఏమాత్రము శాంతి లభించదు. అస్తమును అనుభవము ఉంచుక అరచుంటుందరు శాంతి శాంతి అని చంద్రదేరక కలిగి కూడా చంద్రదారులు శాంతి సుఖములు.
2: Keeping frightfully bad qualities suppressed in one's own heart, how is it possible for you to enjoy peace at all? It is not possible. You hold an atom bomb in your hand, show it out and call for peace. You cannot hold an atom bomb in your hand and say, I want peace, I want peace.
0: కనుక శాంతి అనేటువంటిది వెలుపల ప్రపంచంలో మనకు చిక్కడానికి వీలు లేదు. మన హృదయంలోనే ఉన్నది శాంతి. అటువంటి అంతర్దృష్టిని మనం అభివృద్ధిగా ఉంచుకొని మన హృదయంలో ఉన్నటువంటి శాంతిని మనం వెలుపల దానితో ఆనందించడానికి ప్రయత్నం చేయడం ఈ ఆధ్యాత్మిక మార్గంలో అంతరార్థం.
2: Peace is something which you cannot purchase outside. Peace is something which has to be promoted within your heart. It has to be grown in your heart. You cannot acquire it from outside.
3: మనము ఈనాడు ఏదో శాంతి శాంతి అనుకున్నటువంటి శాంతి స్థిరమైనటువంటి శాంతి కాదు, సత్యమైన శాంతి కాదు, తాత్కాలికమైనటువంటి శాంతి.
0: నిజమైన శాంతి మనలో ఉన్నది కానీ మన వెలుపల లేదు.
2: Today, what we regard as peace is not true peace, is not peace which will be permanent. What you are regarding as peace is very temporary and transient.

0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్, ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: శం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మనను కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైన దైవ ప్రేమ.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.

0: embodiments of love.
1: గురువు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్కును అనుసరించేటువంటిది.
0: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హీ ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
1: వాహే గురు.
0: ఓన్లీ వన్ గురు.
1: ఇద్దరు కాదు.
0: నాట్ టూ.
1: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
0: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.

0: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
0: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
1: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.

0: ఏది? మన దేశమందన్నా మాతృభావం కన్నా మాన్యమేది?
1: వాట్ ఈస్ ది నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్ ఆఫ్ భారత్? కెన్ దేర్ బి ఎనీ అదర్ గ్రేటర్ ఫీలింగ్ అదర్ దాన్ ద ఫీలింగ్ టువర్డ్స్ మదర్?
0: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
1: హీ ఈస్ రియలీ లక్కీ వన్ ఇఫ్ యూ ద రిసిపియంట్ ఆఫ్ మదర్స్ లవ్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
1: వాట్ ఎవర్ యూ సీక్ ఆఫ్టర్, నెవర్ గివ్ అప్ దిస్ లవ్.

وَلِلْمُؤْمِنِينَ.